పరిపాటై పోయను దుష్కృతం బిలన్. శ్రీపతి భక్తి పోయే వివరించగలేని దురంత కృత్యముల్ దాపురమయ్యే లోకమున దాపురమ

0: తనమే చేకుర చేయు సుఖంబు మానవా.
1: There is no fear of sin. Evil deeds and their cruelty has become a matter of routine everywhere. Devotion has vanished. We are living amidst all misdeeds today. It's absolutely necessary to surrender the feet of the Lord for all comfort, safety and security.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Nitya jeevitamulo mana janana marnalato అనుభవించేటువంటి ఈ ప్రకృతియే నిజమైనటువంటి ఒక ప్రాణదేవత.
1: ద వెరీ నేచర్ ఈజ్ ద ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ లైఫ్ ఫుల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ఇన్ సక్సెషన్ రిపీటెడ్లీ.
0: ప్రతి మానవుని మోహింపచేసేటువంటి ఒక రూపమే ఈ ప్రపంచము.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ is the very form that deludes mankind.
0: ee prapanchamunaku mooladharam entundi padartame.
1: The basis for this world is the material.
0: Padartham yokka cherikane ee prapanchamu.
1: It is only the combination of the material that constitutes this world.
0: Yeta vata manavuni varimpa cheyinadi
1: Be that as it may, it is a material that is drawn, highly attractive to
0: men. ఈ పదార్థములు శాశ్వతమైనటువంటివి కావు, సత్యమైనటువంటివి కావు.
1: This material is not permanent. It does not symbolize truth.
0: అసత్యమైనటువంటి ఒక పదార్థములు సత్యమైనటువంటి జీవితమునకు ఏ విధంగా శాంతిని చేకూర్చగలదు?
1: This material, which is ephemeral and momentary, how do you expect it to confer the eternal truth?
0: Yat drushyam tad nasyam. Kantiki kanipinchunadi annayi kudanu marpu chendunatuntivi.
1: All that is seen with the naked eye is bound to change.
0: Ituvanti marpu chendeetuvanti yokka padarthamulu marpu chendeetuvanti jagattunaku ye vidhamainatuvanti shashvatamaina aanandanni andinchagalavu?
1: This changing world, this momentary world, how do you expect it to give you the eternal permanent joy?
0: Aham yat tat na. Idiye prapanchamuku mooladharamainatuvanti gnana sutram.
1: The main principle of wisdom for this world is aham tat na.
0: Parabrahma tattvamu kevalamu oka swaroopamto koodinatuvanti kaadu.
1: The other fundamental value of life is not simply composed of material.
0: Aham. Aham anetuvanti padamunaku vedamunandu aatma ani nirvachanam erpiyapparu.
1: In Vedic parlance, aham means aatma, the soul.
0: Etat na. Adi nenu kaadu.
1: Etat na means I am not that.
0: Ee asthiramaina, ashashtamaina, asatyamaina దేహతత్వమే నేను.
1: ఐ కన్సిడర్ మై సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ దట్ ఐఎమ్ దిస్ టెంపరీ మెటీరియల్.
0: ప్రపంచమునందు ప్రతి పదార్థమును కూడా మనం చూస్తున్నాము. ఇది సత్యము, ఇది శాశ్వతము అని భ్రమిస్తున్నాము.
1: ఇన్ దిస్ వరల్డ్
0: పొరపాటు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ సీ సో మెనీ ఆఫ్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్, వీ కన్సిడర్ దెమ్ పర్మనెంట్ అండ్ ట్రూ, బట్ దట్స్ నాట్ సో.
0: మన దృశ్యము ఏ అస్థిరమైన పదార్థమును చూచి ఇది అశాశ్వతమని భ్రమిస్తున్నామో అది ఏ దృష్టి ఈ శరీరమును కూడా చూస్తున్నది?
1: దట్ విచ్ సీస్ దిస్ వరల్డ్ యాజ్ పర్మనెంట్, దట్ వెరీ సైట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద విజువలైజేషన్ ఆఫ్ ద బాడీ విచ్ ఈజ్
0: కనుక దృశ్యకల్పితమైనటువంటి ఈ శరీరం కూడాను అశాశ్వతమే.
1: This body which is the form is also temporary.
0: Itti ashashtamainatuvanti yokka dehamunu shashvatanga bhavinchukotam visvasinchatam idi manavula yokka parapaati.
1: It is a mistake of man to consider this body as permanent. In fact it is temporary.
0: ప్రాచీన కాలము నుండి కూడాను మానవుడు అనిత్యము అశాస్త్రము అసత్యమైనటువంటి యొక్క వస్తువులను భ్రమించి వరించి తరింపచేయటానికి తగిన ఉపయోగం చేస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ సిన్స్ ఏజెస్ మ్యాన్ హ్యాస్ బీన్ డెల్యూటెడ్ అండ్ హైలీ అట్రాక్టెడ్ బై దిస్ వరల్డ్ విచ్ ఇస్ టెంపరీ అండ్ ఫ్లీటింగ్.
0: కనుక ఇట్టి అశాశ్వతమైనటువంటి దానిని మనం శాశ్వతంగా మార్చుకున్నట్టుకు తగిన కృషి చేయాలి.
1: సో వీ హ్యావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో దాట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ పర్మనెన్స్ ఇన్ దిస్ టెంపరీ మెటీరియల్ వరల్డ్.
0: భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ప్రతి పదార్థము, ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి నా యొక్క అంశమే. మమైవాంసో జీవలోకే, జీవలోకమంతా కూడాను నా అంశమే అన్నాడు.
1: గాడ్ హెస్ డిక్లేర్డ్ ఇన్ భగవద్గీత దిస్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఓన్లీ మై స్పార్క్ ద మెటీరియల్ ది ఆర్గానిక్ వరల్డ్ అండ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ యాజ్ వెల్.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను భగవద్ అంశమే. కనుక ప్రతి మానవుడు కూడాను భగవత్ అంశమే.
1: As every individual is a spark of the divine, it is clearly understood that man is divine.
0: భగవత్ అంశమైనటువంటి మానవుడు కేవలము అనిత్యుడు అశాశ్వతుడు అని చెప్పుటకు వీలు కాదు.
1: It's not possible then to say that man is only temporary when he is the spark of the divine.
0: మన ప్రాచీనులు భగవత్ చింతన చేస్తూ భగవంతుడు సర్వత్రా ఉన్నాడని భ్రమిస్తూ భావిస్తూ ఆరాధనలు సలుపుతూ వచ్చేవారు.
1: The ancients worship God considering as omniscient, omnipotent and omnipresent.
0: భగవంతుడు ముక్కోటి స్వరూపుడు, దేవతా స్వరూపుడు అన్నారు.
1: God assumes many many forms, 3 crores of forms.
0: ఈ 3 కోట్ల దేవతలు ఎవరని, ఇంతమంది దేవతలు ఉన్నారా?
1: Do you find the 3 crores of deities devatas?
0: కాదు కాదు, ఆనాడు ప్రపంచంలో 3 కోట్ల ప్రజలు మాత్రమే, జీవులు మాత్రమే ఉండేటువంటి వారు.
1: ఇట్స్ నాట్ సో. ద పాపులేషన్ ఇన్ దోస్ టైమ్స్ వాస్ ఓన్లీ 3 crores.
0: దానికి పూర్వము సహస్ర శీర్ష పురుష, అనేక శిరస్సులతో కూడినటువంటి వాడు భగవంతుడు అన్నారు.
1: ప్రయర్ టు దట్ ఇట్ వాస్ సెడ్ గాడ్ హ్యాస్ మెనీ హెడ్స్.
0: అనగా ఆనాటి ప్రపంచం లోపల కొన్ని వేలకు మాత్రమే జీవులు కనిపించేటువంటి వారు.
1: It only meant the population was in thousands.
0: తరువాత 3 కోట్ల ప్రజలు జీవులు కనిపించేటువంటి వారు.
1: Later the population rose up to crores.
0: నేడు చూస్తామంటే 580 కోట్ల జీవరాశులు ప్రపంచమంతా కూడా కనిపిస్తుండాలి.
1: The present population is 580 crores.
0: వీరంతా ఎవరు?
1: Were they?
0: సహస్ర శీర్ష పురుష, అన్ని శిరస్సులు కూడాను భగవత్ యొక్క సహకారములే.
1: ఆల్ హెడ్స్ రిప్రజెంట్ ద గాడ్ హెడ్.
0: మానవుడిని భ్రమించకూడదు.
1: కాంట్ కన్సిడర్ హిమ్ యాజ్ మార్టల్.
0: ప్రతి జన్మం కూడాను భగవత్ అవతారమే.
1: ఎవ్రీ బర్త్ ఈజ్ ది అడ్వెంట్ ఆఫ్ గాడ్.
0: అవతార స్వరూపమైనటువంటి మానవత్వాన్ని మనం ఎందుకు నిష్ప్రయోజనంగా నిర్వియోగం చేస్తున్నాము?
1: మ్యాన్ బీయింగ్ ఎసెన్షియలీ డివైన్ ఈజ్ వేస్టింగ్ హిస్ లైఫ్.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను ప్రతి జీవి కూడాను దైవమే.
1: సో ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ గాడ్.
0: దైవం ప్రత్యేకంగా ఉన్నాడని మనం భావించరాదు.
1: వి షుడ్ నెవర్ కన్సిడర్ ద గాడ్ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ అస్.
0: ఏకం సత్వ ప్రాభవదా వదంతి, ఉన్నది ఒక్కటే భగవంతుడు.
1: గాడ్ ఈజ్ వన్, ట్రూత్ ఈజ్ వన్, దట్స్ ఆల్.
0: దాని పేరే ఆత్మ, అహం అహం అహం అన్నారు.
1: దట్ వెరీ నేమ్ ఈజ్ అహం అహం.
0: అట్టి అహం అనేటువంటి ఆత్మనే సర్వ జీవుల యందు కూడాను ప్రతిబింబిస్తూ ఉండదు.
1: దిస్ అహం ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: కాబట్టి ప్రతి వ్యక్తి కూడాను ప్రతి రూపం కూడాను దైవారాధనకు సంబంధించినటువంటి స్వరూపమే.
1: దెర్ఫోర్ ఎవ్రీ క్రీచర్, ఎవ్రీ ఫామ్ రిప్రజెంట్స్ గాడ్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఎవరినైనా పోయి ఏమయ్యా భగవంతుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తే,
1: if you put a question, where is God?
0: Na hrudayamlo unnadu antadu.
1: He says that he is installed in the altar of my heart. Ee hrudayamlo
0: unnadu ante appudu bhagavantudu ekkada undinattu.
1: When you say God is in my heart, then where is he?
0: Appudu evaru bhagavantudu ayinattu.
1: Who is God in fact?
0: Ee kerchief ekkada undi, na chethilo unnadi.
1: Where is this kerchief? It's held in my hand.
0: Na chei peddadi, kerchief chinnadi.
1: My hand is bigger while the kerchief is smaller.
0: భగవంతుడు నాలో ఉన్నాడు అంటే నీవు పెద్దవాడు, భగవంతుడు చిన్నవాడు.
1: When you say God is in me, it means you're big and God is small.
0: కాబట్టి భగవంతుడు నీలో లేడు.
1: God is not in you.
0: నీవే భగవంతుడు.
1: You are in God.
0: నీలోనే సర్వము ఉన్నది, కానీ భగవంతుడు నీలో లేడు.
1: In fact, everything is in God. Don't say that God is in you.
0: కనుకనే సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి. ప్రపంచం అంతా కూడాను మానవుని యొక్క హృదయం నుండి చిత్రింపబడినటువంటిది.
1: And therefore the entire creation is picturized within the heart of man.
0: కనుకనే దైవం మానుష రూపేణ అన్నారు.
1: God incarnates in human form.
0: భగవంతుడు మానవాకారంతో ఉండే ఉన్నాడు.
1: God is in human form.
0: ఏ పిక్చర్ నైనా మీరు చూడండి, మానవాకారంతో ఉండేటువంటి ఒక రాముడు, మానవాకారంతో ఉన్నటువంటి కృష్ణుడు, ఇలాంటి స్వరూపాలే మనకు కనిపిస్తున్నాయి.
1: All forms like Rama and Krishna are human.
0: అనగా మానవాకారంలే మనకు కనిపిస్తున్నాయి.
1: God incarnates in human form.
0: ఇట్టి మానవత్వంతో ఉండినటువంటి ఒక దైవత్వాన్ని మనం విస్మరించి మానవాతీతమైనటువంటి దైవత్వానికి ప్రాకులాడుతున్నాం మనం.
1: In fact, we have forgotten God, the principle of God in humanity, but we want to know the transcendental principle.
0: మనం సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాం.
1: For that reason, we are not able to know truth.
0: సత్యం ఒక్కటే.
1: Truth is one.
0: ఏకం సత్.
1: Truth is only one, not two.
0: ఇదియే దీనిని వేదమునందు రుతం అన్నారు.
1: This in Veda is called rutam.
0: రుతం అనగా ఏమి? ఏకాత్మ స్వరూపమే.
1: Rutam means oneness.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు మార్పు చెందినటువంటిది.
1: That which is changeless in all periods of time and space.
0: అట్టి మార్పు చెందినటువంటి ఒక సత్యము ఒక్కటే.
1: The changeless truth is one.
0: అది సర్వులయందు ఉండినటువంటిది ఒక్కటే.
1: That is present in everyone.
0: ఆత్మ ఒక్కటే.
1: ఆత్మ is one.
0: అట్టి మానవత్వాన్ని నీవు ఆకారములుగా విభజించి దివ్యత్వంగా భ్రమించి నీవు దీనిని వివిధంగా మనం ఆరాధన జరుపుతున్నాం.
1: బట్ వీ డివైడ్ ఇట్, వీ గో బై డైవర్సిటీ, ప్లూరాలిటీ, మల్టిప్లిసిటీ అండ్ అడోర్.
0: భారతీయుల యొక్క పర్వదినములన్నీ కూడాను పవిత్రమైనటువంటి దినములే.
1: ఆల్ ఫెస్టివల్స్, ఆల్ డేస్ ఆర్ సీక్రెట్.
0: నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది.
1: దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్
0: నిత్య తిరుగుడు సంబంధమైనటువంటిది.
1: విచ్ ఇస్ beyond attributes.
0: దీనికి గుణమే లేదు.
1: It has no attribute.
0: దీనికి ఆకారమే లేదు.
1: It is formless.
0: సర్వత్రా విభజించబడినటువంటి ఒక స్వరూపములే ఇవన్నీ.
1: It only manifests in different forms.
0: అట్టి అనేకత్వమైనటువంటి ఏకత్వాన్ని మనం విస్మరిస్తున్నాం.
1: We are forgetting that unity in diversity.
0: సర్వోపనిషత్తులు కూడా ఈనాడు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపింపజేస్తున్నది.
1: Therefore, it is only a clear proof of unity in diversity.
0: కాని ప్రకృతి యొక్క ప్రభావం ఈనాడు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తుండాలి.
1: But in the modern times, we find the unity viewed as diversity.
0: ఈనాటి ప్రజలు, ఈనాటి జీవులు విభజించడం మాత్రమే గుర్తించున్నారు, కానీ ఏకత్వంగా గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
1: The present day people are after segmentation, division, fragmentation. They are not for unity.
0: Kanuka manam ee naadu cheyavalsinatundi anekatvamlo undinatundi ekatvanni gurtinchukuneatundi sadhana manam kani pettali.
1: Our endeavor today should be to experience unity in diversity.
0: Fundamental aadharamainatundi okkate.
1: The fundamental is only one.
0: ఆధేయమైనటువంటిది అనేకత్వం.
1: In fact, the fundamental one assumes many forms.
0: బల్బులు ఎన్నో కనిపిస్తున్నాయి.
1: There are many bulbs.
0: ప్రతి బల్బు నందు కూడాను ప్రకాశం మనకు గోచరిస్తూ ఉండాలి.
1: You have the light in every bulb.
0: కానీ బల్బులు ఎన్ని ఉండినప్పటికీ కరెంట్ ఒక్కటే, అది ఏ సత్యాన్ని గుర్తించాలి.
1: Bulbs may be many, but the current is one.
0: ఈ విధంగానే మనము అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించండి.
1: Likewise, we should experience this oneness in this multiplicity.
0: ఆ గృహంలో అనేక విధమైనటువంటి యొక్క వెలుతురుకు మనం బల్బులు పెట్టుకున్నాం.
1: At home, we have got bulbs that shed light.
0: నీవి బల్బుల యొక్క ప్రకాశం నీవు అందుకునవాలంటే మెయిన్ స్విచ్ ఆన్ చేస్తే అన్ని బల్బులు వెలుగుతాయి.
1: You should put on the main switch so that the bulbs will illumine.
0: మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే అన్ని బల్బులు నీళ్ళు ఆరిపోతాయి.
1: Then once you put off the main switch, you don't get the light.
0: కనుకనే ఇవన్నీ కూడాను కేవలము మెయిన్ స్విచ్ పైన ఆధారపడినటువంటివి.
1: సో దే ఆల్ డిపెండ్ ఆన్ ద మెయిన్ స్విచ్.
0: ఆత్మ యొక్క సర్వభూతానాం, ఆ ఆత్మనే సర్వభూతములు యందు అనేకత్వంగా గోచరిస్తున్నాయి.
1: ఇట్ ఈస్ దిస్ ఆత్మ ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
0: ఆత్మ అనగా చైతన్య శక్తియే.
1: దిస్ ఆత్మ మీన్స్ ద పవర్.
0: అది ఏ బ్రహ్మానంద శక్తి.
1: దట్ ఇస్ సూపర్.
0: అది ఏ నిత్యానంద శక్తి.
1: దట్స్ ఇటర్నల్.
0: అది ఏ యోగానంద శక్తి.
1: ఇట్ ఇస్ వన్ స్పిరిచువాలిటీ.
0: అది అద్వైతానంద శక్తి.
1: దట్ ఇస్ ద పవర్ ఆఫ్ నాన్ డ్యుయాలిటీ.
0: కనుక అట్టి అద్వైత శక్తిని మనం గుర్తించడానికి ప్రయత్నించక,
1: without making an effort to know the strength of non-duality, we get drowned in duality
0: anekatvanu penchukoni
1: and we go by plurality
0: antakaramu anubhavistunnamu
1: and we experience the same till the end.
0: Prema swarupulara,
1: embodiments of love,
0: andari yandu unnatvanti yokka atma tattvam okkate ani gurtinchandi.
1: Understand clearly that the self, atma, is one.
0: Desha bhavamulu ye matram kuda nu penchukonakandi.
1: Don't have any differences whatsoever.
0: Prema tattvam okkate.
1: The principle of love is
0: ananda
1: one.
0: Tattvam okkate.
1: Bliss is one.
0: Deeni prabhavamu sarvulaku kuda nu manamu oka vidhamainatvanti oka prakashanga nirupinchali.
1: The effect of the bliss will be in the form of effulgence to everybody.
0: Kaani ee naati prajalu swabhavaniki ruchipari prabhavanni marchipothunnaru.
1: Today people go by swabhava, the form, but they have forgotten prabhava, the effect.
0: Swabhava nama samvatsaram.
1: This year is swabhava nama samvatsara.
0: Swabhavam mana atmabhavame mana prabhavam.
1: Swabhava, the bhava, the feeling.
0: Dalani meeru anusaristhu ravali.
1: We should follow this.
0: Adi peragadu taragadu.
1: It neither increases nor diminishes.
0: Satya nityamai untuntadi.
1: It remains all the same throughout.
0: Atti ప్రభావతత్వమైన ఆత్మతత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ నో ది ఎఫెక్ట్ క్లియర్లీ అండ్ అండర్స్టాండ్ ఆత్మ ద సెల్ఫ్.
0: ప్రభావం అనగా ఏమిటి? చైతన్య శక్తి.
1: వాట్ ఈస్ ప్రభావ? ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవేర్నెస్.
0: ఆ చైతన్యము సర్వత్రా ఉండేటువంటిది.
1: దిస్ అవేర్నెస్ చైతన్య ఇస్ ఎవ్రీవేర్.
0: ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: దిస్ అవేర్నెస్ ఇస్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: సర్వత్రా ఉన్నది ఈ యొక్క ఆత్మతత్వమే.
1: It's only the self, atma, everywhere.
0: ఇది విభజించడానికి ఎక్కడ వీలవుతుంది?
1: How is it possible to divide it?
0: కనుక దీనిని విభజించడానికి ఏమాత్రం విభజించకూడదు.
1: Never divide this principle of the self.
0: అన్నింటినీ ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవడం చాలా సులభం.
1: It's quite easy to know oneness in this plurality.
0: ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని మీరు చూడండి.
1: Consider a small matter.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? నా హృదయం నందే ఉన్నాడు.
1: Where is God? He is in my heart.
0: నీ హృదయంలో ఉండినటువంటి భగవంతుడు నీ హృదయానికంటే చిన్నవాడై ఉంటాడు, కానీ పెద్దవాడు కాదు కదా.
1: గాడ్ ఇన్ యువర్ హార్ట్ మస్ట్ బి నెసెసరీ స్మాలర్ దెన్ యూ.
0: కనుకనే నీవు నీ హార్ట్ గొప్పది, భగవంతుడు చిన్నవాడుగా నీవు భావిస్తున్నావు.
1: సో యూ కన్సిడర్ యువర్ హార్ట్ బీయింగ్ క్వైట్ లార్జర్ బిగర్ దెన్ గాడ్.
0: నీ హార్ట్ కూడాను భగవంతుడిలోనే ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ హార్ట్ ఈజ్ ఇన్ గాడ్.
0: సర్వ పాణిపాదం అన్నారు.
1: యెస్, గాడ్ ఈజ్ ఫీట్ ఎవ్రీవేర్.
0: కనుక దైవం సర్వంలో ఉన్నది, కానీ దైవం నీలో లేడు.
1: సో వీఆర్ ఆల్ ఇన్ గాడ్. డోంట్ కన్సిడర్ ద గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: నీవు నీ ప్రేమ చేతను, నీ భావం చేతను, నీ ఉత్సాహం చేతను భగవంతుడు నాలో ఉన్నాడు అని భ్రమిస్తున్నావే, కానీ భగవంతుడు నీలో లేడు. నీవు, నేను, వారు, వీరు అందరూ భగవంతుడిలోనే ఉన్నారు.
1: ఇట్స్ ఓన్లీ యువర్ లవ్, యువర్ సెంటిమెంట్, యువర్ బబ్లింగ్ ఎంథూజియాజం దట్ మేక్ యూ కన్సిడర్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ. నౌ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ గాడ్.
0: పాప భీతిని పెట్టుకుని మానవుడు ఇన్ని విధములైనటువంటి పెద్ద మార్గములు పడుతున్నాడు.
1: ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ పర్వర్షన్ మ్యాన్ యాక్ట్స్ ఇన్ ఎ పర్వర్టెడ్ వే.
0: పాప భీతి లేని పామరత్వం పట్టి,
1: బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దట్ మేడ్ యూ
0: ఫర్గెట్ ద ఫియర్ ఆఫ్ సిన్, లేని దాని పట్టి,
1: బికాస్ దేర్ ఇస్ నో కండక్ట్ వాట్స్ ఎవర్,
0: మానవత్వం అనేది మానవులందున
1: ద హ్యూమన్ నెస్ ఇస్ గాన్.
0: దైవం ఒక్కడే. మానవుని అందు ఈ దైవత్వం అడగడానికి ఇదే కారణం.
1: So the absence of the human quality is mainly due to the absence of fear of
0: sin. అందరి యందు ఉన్నది ఒక్కటే.
1: It's only one same God.
0: ఏకం సత్ ఇప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే.
1: Truth is only one. Truth is one.
0: ఆ సత్యమే దైవము.
1: And the truth is God.
0: ఆ సత్యమే సర్వత్రా ఉన్నది.
1: This truth is everywhere.
0: సత్యం పైనే ప్రపంచం ఆధారపడి ఉన్నది.
1: The whole world rests on
0: సత్యమునందుండి సర్వం సృష్టించే.
1: From the point of truth, God created the whole
0: సత్యమునందు అడగే సర్వ సృష్టి.
1: The whole creation merges back in truth.
0: సత్య మహిమ లేని స్థలవేది కనుగొన్న.
1: Is there any place where there is no truth?
0: శుద్ధ సత్వవేదియ చూడరయ్యా.
1: ఇఫ్ యూ వాచ్ క్లియర్లీ యూ విల్ నో దట్ ఇట్స్ ప్యూర్ అన్సన్సెన్స్
0: ప్రపంచమంతా ఇప్పుడు నువ్వు సత్యం నుండే పుట్టాది.
1: In fact, the whole creation emanates
0: from truth.
1: It's only in truth we see everything.
0: కాబట్టి సత్యం నుండే అణిగిపోతుండాలి.
1: All get merged finally in truth.
0: కాబట్టి సత్యమే భగవస్వరూపము.
1: Therefore, truth is God.
0: అదే నిజమైనటువంటి సత్య స్వరూపుడు భగవంతుడు.
1: God is embodiment of truth.
0: అట్టి సత్యమును ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ట్రూత్ ఎనీవేర్.
0: ఎక్కడ చూసినా సత్యం కనిపిస్తూనే ఉండాలి.
1: ట్రూత్ ఈస్ ఎవ్రీవేర్.
0: కానీ నీవు చూడటానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ యు ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు సీ.
0: ప్రయత్నించినా ఎక్కడ చూసినా అక్కడ సత్యం కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ సిన్సియర్లీ ట్రై యూ విల్ సీ ట్రూత్.
0: ప్రత్యక్ష దైవము సత్య స్వరూపము.
1: గాడ్ ఈస్ ది పర్సనిఫికేషన్ ఆఫ్
0: ట్రూత్. ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం.
1: ది స్పీక్ ట్రూత్ ఓన్లీ ఇన్ ఎన్ ప్యాలెటబుల్ యాక్సెప్టబుల్ వే.
0: కనుకనే సత్యం అనేటువంటిది ప్రియంతో కూడినటువంటిది.
1: ద ట్రూత్ ఈస్ ఆల్వేస్
0: అక్సెప్టబుల్. ఆ ప్రియం కూడా ఎట్ట ఉండాలి?
1: హౌ షుడ్ ఇట్ బి?
0: సత్యం అనేటువంటిది ఇంతో మృదు మధురంగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్వీట్.
0: సత్యము చాలా కఠినంగా ఉండకూడదు.
1: ఇట్ షుడ్ నెవర్ బి హార్ష్.
0: సత్యము బాధించేటువంటిదిగా ఉండకూడదు.
1: ద ట్రూత్ షుడ్ నెవర్ హర్ట్.
0: మృదు మధురంగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి సాఫ్ట్.
0: అది దైవత్వమైనటువంటి సత్యము.
1: దట్ ఈస్ ద డివైన్ ట్రూత్.
0: లోకములో భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నాడు అనుకుంటారు.
1: We know that God is everywhere in this world.
0: ఎక్కడ చూసినా ఉన్నాడు నిజమే.
1: Yes, it is true.
0: కానీ మృదుమధురమైనటువంటి ఒక సత్యంలో భగవంతుడు ప్రకాశిస్తుంటాడు.
1: But God shines with all brilliance in soft, tender.
0: కఠినమైనటువంటి సత్యము సత్యం కాదు.
1: Truth should never be harsh.
0: నబ్రూజాత్ సత్యం అప్రియం.
1: So never speak truth harshly.
0: అటువంటి ప్రియమైనటువంటి సత్యాన్ని మనము ఉపయోగించుకోవాలి.
1: దట్ ట్రూత్ విచ్ ఇస్ నెక్టరైన్ షుడ్ బి
0: ప్రేమస్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి మానవుడు కూడా ప్రేమస్వరూపుడే.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్
0: స్వరూపమే.
1: ఎవ్రీ క్రీచర్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రతి ప్రాణికుడును భగవస్వరూపమే.
1: ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: కూడాను మానవుడు ఆశించినట్టుగా ఆనందాన్ని ఆశిస్తున్నాయి.
1: The birds and animals also want to be blissful, happy.
0: అవి కూడాను ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: They too experience joy.
0: కానీ మానవుడు అనుభవించే ఆనందమునకు పశుపక్ష మృగాదులు అనుభవించే ఆనందమునకు కొంత వ్యత్యాసమును గుర్తించాలి.
1: There is little difference between the happiness of mankind and the happiness of the animal world.
0: పశుపక్ష మృగాదులు
1: birds and animals
0: అణిగిపోరు, సంతోషానికి ఉబ్బిపోరు.
1: The animals and birds are not elated by joy nor frustrated otherwise.
0: సమత్వాన్ని గుర్తించి ఉంటాయి.
1: They recognize the equanimity in both the situations.
0: మానవులు యందు ఈ విధమైనటువంటి సమత్వం లేదు.
1: There is no equality in man.
0: పశుపక్షి మృగాదులు యందు కూడాను సమత్వం ఉంటుండాలి.
1: In birds and animals there is equanimity.
0: కామ క్రోధములు అనేటువంటివి మానవునికి ఒకటి వృక్షము.
1: And this desire and anger.
0: వృక్షమునకు క్రోధము శత్రువు వేరు పురుగు.
1: And this anger is a pest that disturbs.
0: ఇంకోటి చీడ పురుగు.
1: And also we find another pest that destroys.
0: అది క్రోధము.
1: And there's anger.
0: క్రోధము అసూయ ఈ రెండు చేరేసేసి మానవ జీవితం అనే వృక్షాన్ని శిథిలం చేస్తుంటాయి.
1: Therefore, this anger and jealousy ruin, spoil the tree of life.
0: ప్రతి మానవునికి ఈనాడు క్రోధం అధికమైపోతుండాలి.
1: టుడే వీ ఫైండ్ మ్యాన్ ఇస్ ఫుల్ ఆఫ్ అఫ్లిక్షన్స్.
0: ఆ క్రోధం చేరినప్పుడు అనేక విధమైనటువంటి భేదములు కనిపిస్తుంటాయి.
1: ద అఫ్లిక్షన్స్ ఆఫ్ యాంగర్ ఈస్ ద కాజ్ ఫర్ డిఫరెన్స్.
0: సంభవించినప్పుడు ఎక్కడ చూసినా ద్వేషమే లభిస్తుంది.
1: వీ ఫైండ్ హేట్రెడ్ ఎవ్రీవేర్ ర్యాంపెంట్.
0: మీకు తెలుసు నిత్యము మనం పేపర్స్ నుంచి చూస్తుండేటువంటి యొక్క క్రోధము ద్వేషము అసూయ ఇత్యాదింతా కూడాను ఎన్ని రకములైనటువంటి రీతిగానో మనం అనిపిస్తున్నది.
1: ఇన్ డైలీ న్యూస్ పేపర్ You find many columns and items speaking of anger, jealousy and hatred.
0: ఇవి రెండే మానవునికి పెద్ద శత్రువులు.
1: The anger and hatred are enemies.
0: అనేక గ్రహాలు ఉన్నాయి.
1: And there are many planets.
0: కానీ ఇన్ని గ్రహములు రెండు గ్రహములు మాత్రమే చాలా దుర్మార్గమైన గ్రహములు.
1: Of all the planets, two planets are really harmful.
0: క్రోధం అనేటువంటి గ్రహము.
1: The planet of anger.
0: వాంఛ అనేటువంటి గ్రహము.
1: And the planet of
0: desire. ఈ గ్రహముల చేతనే మానవత్వం శిథిలమైపోతుండాలి.
1: The planet of anger and the planet of desire spoils human life.
0: మానవునికి ఈ డిజైర్స్ చాలా ప్రమాదాన్ని కల్పిస్తుండాలి.
1: And it's only the desire that will put you in danger.
0: డిజైర్స్ ఉండవలసిందే.
1: They are necessary indeed.
0: నస్యయో నియమం వినా ఒక నియమంలో ఉంటుండాలి డిజైర్స్.
1: బట్ ద డిజైర్ షుడ్ బి అండర్ కంట్రోల్ అండర్ సమ్ లిమిట్.
0: కానీ ఆ డిజైర్ ను మితిమీరిన రీతిగా మనం పెంచుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ లిమిట్లెస్ డిజైర్స్.
0: ఒక క్షణంలో మనకు క్రోధం వస్తుంది.
1: ఇన్ ఎ మూమెంట్ యూ విల్ బి ఇన్ ఎ బిట్
0: ఆఫ్ యాంగర్. మనకు ప్రేమ పుడుతుంది.
1: ఇన్ ఎ బిట్ ఆఫ్ మూమెంట్ యూ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్. అప్పటికప్పుడు
0: ప్రేమ, అప్పటికప్పుడు పుట్టేటువంటి క్రోధము ఇది సత్యమైనటువంటి కాదు.
1: ద లవ్ అండ్ యాంగర్ దట్ ఫైండ్ దర్ బర్త్ యాజ్ ఇన్ ఎ మూమెంట్.
0: ఈ మానవుని యొక్క ఆహార విహారం చేత సంభవించేటువంటి దుర్గుణములే.
1: And such tendencies are the consequences of our habits and food.
0: ప్రతి దానికి కూడాను ఒక కాలం నియమించుకోవాలి.
1: For everything we should have stipulations.
0: మన కొత్త సంవత్సరం వచ్చింది ఈనాడు.
1: Today is the advent of new year.
0: ఇంటిలో పండుగ చేసుకుంటాము.
1: We observe festival.
0: అనేక రకాలుగా ఆనందిస్తాము.
1: It's all full of gaiety and festivity.
0: ఎంతవరకు?
1: To what extent?
0: ఒక దినం కూడాను పూర్తి ఉండదు.
1: It's not even for one full day.
0: ఇది కాదు మన ఆనందము.
1: This is not celebration.
0: ఇది కాదు మన నూతన సంవత్సరము.
1: This is not true celebration.
0: వచ్చినటువంటి ఆనందము శాశ్వతంగా ఉండాలి.
1: If it's true bliss, it should remain with you permanently.
0: అది అప్పుడప్పుడు వచ్చిపోయేటువంటిది కాదు.
1: The true bliss neither comes nor goes.
0: ఇది కేవలం passing clouds కాదు.
1: The real bliss is not like a passing cloud.
0: వచ్చినటువంటిది permanent గా ఉంటుండాలి.
1: That which comes to you should remain with you.
0: పుట్టినప్పుడు ఎట్టితో వచ్చాం, ఆనందంతో వచ్చాం.
1: In fact, you are born with bliss.
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
1: At the time of birth, there's nothing like a chain round our neck.
0: మంచి బుచ్చపు సరులు మచ్చునకును లేవు.
1: There are no traces of precious stones and pearls.
0: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
1: There's no golden chain either.
0: రత్నాల హారము రంజిల్లగా లేదు.
1: The gems and stones are not there, precious stones.
0: రత్నాల హారము రంజిల్లగా లేదు.
1: There's no diamond chain there.
0: మేల్మి పూల దండ మెడకు లేదు.
1: There's no garland of flowers.
0: కలదు, కలదొక్క మాల మీ కంఠమందు.
1: There is definitely one chain round your neck.
0: పూర్వ జన్మాల గలపను పొందుపరిచి.
1: With all the consequences of the past life.
0: జన్మ మీకిచ్చి పంపిన బరువుమాల.
1: God sends you that with the chain which
0: karma
1: is so heavy.
0: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: It is the chain of the results of the past lives.
0: ఏమిటి మన కంఠమాల ధరించుకొని వస్తున్నాము?
1: What chain you have now?
0: జన్మ జన్మం నుంచి చేసినటువంటి పాప కర్మలు అనేటువంటి యొక్క మాలను మనం ధరించుకొని వస్తున్నాం.
1: It's all the sins of the past lives accrued in the form of a chain round your neck.
0: ప్రతి కర్మకు కూడాను ప్రతిఫలం ఉంటుండాలి.
1: Every action will have a reaction.
0: రియాక్షన్ లేనిటువంటి యొక్క యాక్షన్ కనిపించదు మనకు.
1: దేర్ కెనాట్ బి ఎనీ యాక్షన్ వితౌట్ రియాక్షన్.
0: ప్రతి కర్మ కూడా చిన్న కర్మ చేసినా దానికి ప్రతిఫలం ఉండే ఉంటుండాలి.
1: ఎవ్రీ మైన్యూట్ యాక్షన్ విల్ హ్యావ్ రియాక్షన్.
0: నీవు చిన్న సూదితో నీవు బట్టను కొట్టుకుంటున్నావు.
1: విత్ ఎ నీడిల్ యూఆర్ ట్రైంగ్ టు స్టిచ్ ఎ క్లాత్.
0: చిన్న నీడిల్ నీ చేతి కుచ్చుకుంటుంది.
1: సపోజింగ్ దట్ నీడిల్ పించెస్ యూ.
0: కానీ నీడిల్ చిన్నదే కానీ తక్షణమే దానికి ప్రతిఫలము రక్తం బయటకు వస్తుంది.
1: బట్ వాట్ హ్యాపెన్స్ ఇమీడియట్లీ ఇట్ స్టార్ట్స్ బ్లీడింగ్.
0: ఆ క్షణమే వస్తుంది రక్తము.
1: It starts bleeding immediately.
0: ఈనాడు మనం భోంచేశాము.
1: Today you have partaken food.
0: ఇప్పుడు భోంచేసినటువంటి భోజనము ఇంకా 2 గంటల టైం తీసుకుంటుంది జీర్ణానికి.
1: The food you have partaken requires 2 hours time.
0: దీనికి
1: hours digested.
0: ప్రతిఫలానికి.
1: So the results will come to you in 2 hours time.
0: కొన్ని విత్తనములు మనం భూమిలో నాటినాము.
1: You have sown a seed in soil.
0: అవి ఒక వారానికి కానీ మొక్కలుగా రావు.
1: In a week's time it sprouts.
0: కావి అని వారము తీసుకుంటుంది.
1: బట్ ఇట్ టేక్స్ ఏ వీక్.
0: ఇట్లనే ఒక్కొక్క కర్మ కొన్ని నెలలు, కొన్ని గడియలు, కొన్ని గంటలు, కొన్ని క్షణములు, కొన్ని జన్మములు కూడా తీసుకుంటుంది.
1: సిమిలర్లీ ఫర్ రియాక్షన్ ఇట్ మే బి వేరీంగ్ టైమ్ లైక్ మొమెంట్స్, అవర్స్, డేస్, మంత్స్, ఇయర్స్ ఆర్ ఈవెన్ లైఫ్స్.
0: కనుకనే మనం ఇయర్స్ గాను జన్మలుగా గాను తీసుకునేటువంటి మొక్కలు మనం చేసుకోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ గో బై ఇయర్స్ అండ్ లైఫ్స్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. అప్పటికప్పుడు
0: వచ్చిపోయేటువంటివిగా ఉండాలి.
1: థింగ్స్ షుడ్ హ్యాపెన్ యాజ్ అండ్ వెన్ దే షుడ్.
0: ఇలాంటి కర్మలు మనం ఆచరించినప్పుడు కర్మ ఫలితం మనం ఏమాత్రం కూడాను బాధించదు.
1: When we undertake such actions as and when we should do, you don't expect
0: any result. వ్యక్తి అయినప్పటికీ తాను చేసినటువంటి పనికి ప్రతిఫలం అనుభవించే తీర్తాడు.
1: Let him be anyone. One is bound to face the consequences of the actions.
0: ఈ కర్మ ఫలం తప్పినది కాదా అని చింతించవచ్చు.
1: So you may think that you can never escape from the bonds of the action.
0: తప్పుతుంది, తప్పుతుంది.
1: But it's possible to
0: escape. హృదయ స్థాయి నుండి కూడాను పవిత్రమైనటువంటి ప్రేమ బయలుదేరినప్పుడు ఈ యొక్క బాధ అంతా కూడాను మరిగిపోతుంది.
1: When once the sacred love finds a place in your heart, you'll be free from all suffering.
0: నీ యొక్క విషయాన్ని పురస్కరించుకొని దానికి కొన్ని విధమైనటువంటి అభివృద్ధి పరచుకుంటున్నావు.
1: యూ జస్ట్ ఇంప్రూవ్ బేసింగ్ ఆన్ యువర్ ఓన్ టెంపర్మెంట్.
0: ప్రతి ఫలితము కూడా మన యొక్క ఆలోచన చింతలపైనే కాచి ఉంటాయి.
1: In fact, all results are based on thoughts.
0: మన ఆలోచన ఎట్టిదో ఫలితం అట్టిది.
1: As is the thought, so is the result.
0: కర్మ ఎట్టిదో కాయం అట్టిది.
1: As is the action, so is the
0: కాయం ఎట్టిదో ఫలితం అట్టిది.
1: As is the action, so is the result.
0: కనుకనే మనము కాయాన్ని సరైన రీతిలో మనం బలపరచుకోవాలంటే సత్కర్మను ఆచరించాలి.
1: In order to maintain kaya, the body strong, we should undertake good deeds.
0: ఆ సత్కర్మను ఆచరించినప్పుడే సత్ప్రమణ కలుగుతుండేది.
1: When once you do good deeds, you'll have positive results.
0: దుర్మార్గ భావంలో లోపం నుంచుకొని సన్మార్గంగా బయటికి ప్రవర్తిస్తే గానీ అది ప్రయోజనం లేదు.
1: విత్ ఆల్ వికెట్ థాట్స్ బిహైండ్ యూ కెనాట్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యు ఆర్ గుడ్.
0: లోపల నాటినటువంటి విత్తనమే మొక్కలు వస్తుంది కానీ
1: ద సీడ్స్ సోన్ విత్ ఇన్ విల్ స్ప్రౌట్ జర్మినేట్ అవుట్వర్డ్.
0: అటువంటి యొక్క విత్తనము మొక్కలు రాదు.
1: ఇట్స్ నాట్ దట్ విచ్ ఇస్ సోన్ అవుట్ సైడ్.
0: కనుక నీవు భ్రమించేటువంటి బయట తట్టు నటించేటువంటి నటనలు అవి ఫలితం ఇవ్వవు.
1: ఆల్ దట్ ఇస్ ప్రిటెన్షన్ విల్ నెవర్ గివ్ పాజిటివ్ రిజల్ట్.
0: లోపల నీవు నాటుకొనిపోయేటువంటి యొక్క సంకల్పములు పవిత్రమైనటువంటిగా ఉంటే నీ ఫలితం కూడా పవిత్రమైనదిగా ఉంటుంది.
1: ద సీడ్స్ ఆఫ్ ప్యూర్ థాట్స్ ద సీక్రెట్ థాట్స్ మస్ట్ బి సోన్ విద్ ఇన్ సో యాస్ టు బేర్ ఫ్రూట్స్ అవుట్ వర్డ్.
0: నూతనమైన సంవత్సరం కదా, ఈ సంవత్సరంలో ఏ మార్పు జరుగుతుంది అని మీరు భ్రమించవచ్చు.
1: యూ మే బి ఇమాజినింగ్ వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ విల్ ఫేస్ ఇన్ దిస్ న్యూ ఇయర్.
0: మీకు తెలుసును, ప్రతి దినం కూడాను జరుగుతున్నటువంటి యొక్క ప్రతిఫలము మీరు అనుభవిస్తూనే ఉన్నారు.
1: In fact, we pass through several experiences every day.
0: ఈ జగత్తులో జరిగేటువంటి యొక్క సత్కర్మ దుష్కర్మలంతా కూడాను దినదినములకు పెరిగిపోతున్నవే కాని తరుగుటకు వీలు కాదు.
1: In fact, good and bad actions, they go on increasing ever and ever.
0: ప్రతి మానవుడు కూడాను సత్కర్మలు ఆచరించాలి.
1: Every man should do good action.
0: అందుకోసమనే ప్రతి మానవుడు కూడాను సత్సంగంలో మనం చేరాలి అన్నారు.
1: వీ షుడ్ నెసెసరీ జాయిన్ సత్సంగ గుడ్ కంపెనీ.
0: సత్సంగం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ సత్?
0: సత్ అనగా ఏమి? త్రికాల భాద్యం సత్యం.
1: సత్ మీన్స్ దట్ విచ్ ఇస్ ఇండివిజిబుల్.
0: మూడు కాలములు ఎందుకు మార్పు చెందినటువంటిదే సత్.
1: సత్ విచ్ డస్ నాట్ చేంజ్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
0: సత్ యొక్క సంఘాన్ని మనం కూడాలి.
1: వీ షుడ్ బి ఇన్ ది కంపెనీ ఆఫ్ సచ్ సత్.
0: అప్పటికప్పుడు భజనలు చేసి అప్పటికప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి మనం విన్నటువంటివి అవి సత్సంగం కింద చేరవు.
1: ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ జాయినింగ్ భజన్ ఆర్ గివింగ్ ఎ టాక్ ఫర్ ద మోమెంట్ అండ్ ఫర్గెట్ దేర్ ఆఫ్టర్.
0: నీవు మొట్టమొదట మంచి మాటలు విను.
1: ఫస్ట్ లిసన్ టు గుడ్ వర్డ్స్
0: అనగా మంచి మాటలు విను, మంచి చూపులు చూడు, మంచివి ఇది విషయంలో కర్మలు ఆచరించు.
1: సో హ్యావ్ గుడ్ లుక్స్, గుడ్ లిసనింగ్ and involve in good deeds and actions.
0: ఇది మను చక్రవర్తి మానవులకు అందించినటువంటి ఒక మూడు ప్రధానమైనటువంటి మంత్రములు.
1: This is the message of Manu to humanity.
0: దీనిని మనం ధర్మశాస్త్రంలో పోయేటప్పుడు మనుశాస్త్రాన్ని ఆధారంగా తీసుకుంటారు.
1: This is coded in Manu Dharma Shastra.
0: మానవుడు ఈ మూడు మంత్రాలు మాత్రము నిత్య జీవితంలో అనుభవించాలి.
1: Man should experience these three mantras.
0: మంచిని చూడు, మంచిని చేయి, మంచిని తలంచు.
1: సీ గుడ్, డూ గుడ్, థింక్ గుడ్,
0: ఇంతే కాదు. ఇంతకంటే మనకేం కావాలి?
1: వాట్ మోర్ యూ వాంట్?
0: ఈ మూడింటి ద్వారానే మనం మంచివారమైపోతాం.
1: బై ఫాలోయింగ్ దీస్ త్రీ యు ఆర్ బౌండ్ టు బి గుడ్.
0: మొట్టమొదట మనం మంచిని చూడు.
1: ఫస్ట్ సీ గుడ్.
0: శృణ్వంతు విషే అమృతస్య పుత్రః. మంచిని విను.
1: హియర్ గుడ్.
0: మంచిని చేయి.
1: డూ గుడ్.
0: ఇలాంటి చేసినప్పుడే మనకు మంచి ఫలితం లభిస్తుంది.
1: When you act like that, you are bound to be good.
0: ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను ఎన్నో కర్మలు ఆచరిస్తున్నాడు.
1: In this world, man undertakes many actions.
0: ఈనాడు లోకంలో సంభవించినటువంటి యొక్క భయభ్రాంతులకు మూల కారణము మన యొక్క దుర్మార్గ సంకల్పం లే.
1: Only the wicked thought which is responsible for all the fear and cruelty that we find in the world.
0: ఈ దుర్భావములు మన నుంచి దూరం కావాలంటే దుస్సంగంలో మనం చేరి కొంచెం అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: In fact, you are in bad company and promoting bad evil thoughts in you.
0: ఏ నాటి కూడా క్షీణించదు.
1: Well, you never be able to be
0: సత్సంగం డెవలప్ చేసుకో.
1: డెవలప్ సత్సంగం,
0: అభివృద్ధి చేసుకో.
1: Develop it more and more.
0: ఆ సత్సంగం చేత ఏది కనిపించినా మంచిగా నీవు భావించు.
1: When you are in satsanga, whatever that you see is
0: good. గొప్ప విరోధి నీకు ఎదురైపోయినాడు.
1: You face your enemy.
0: ఆ ఎరువు విరోధి అయినటువంటి వాడు ఎదురుగా వచ్చినప్పుడు మరి దుర్మార్గుడా, నువ్వు నాకు ఇటువంటి అపకారం చేశావు అని వాడిపైన మనం ఉట్టిపడకూడదు.
1: When once you face your enemy, don't be angry saying that you are the victim of his cruelty.
0: Plus, plus, plus.
1: It only adds
0: up. ఈ కోపము వాడి కోపము రెండు చేరేటప్పటికి కోపం మరింత మర్చిపోతుంది.
1: It will go on adding plus and plus.
0: నీ దుర్మార్గుడైనటువంటి దేశి నీకు ఎదురుకు వచ్చినప్పుడు హలో మిత్ర హౌ ఆర్ యూ అని అడిగితే ఎంత ఆనందం ఇస్తుంది.
1: Then you face your worst of your enemy and say hello how are you, you'll be happy.
0: అప్పుడు వాడు కూడా నువ్వు ఫ్రెండ్ అయిపోతాడు.
1: అండ్ హీ టు బికమ్స్ యువర్ ఫ్రెండ్.
0: నీవు వాడితో ఫ్రెండ్ అయిపోతావు.
1: అండ్ యూ ఆల్సో
0: ఆనాటి నుండి ఇద్దరు కూడా నువ్వు ఫ్రెండ్షిప్ గా మారిపోతుంది.
1: దేర్ ఆఫ్టర్ బోత్ ఆఫ్ యూ బికమ్ ఫ్రెండ్స్.
0: కనుక నీవు పలుకరించేటువంటి పలుకు నువ్వు మృదుమైనటువంటిదిగా పలికించు.
1: సో స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: వారిని మన ప్రేమగా మనం ఉచ్చరించినప్పుడు మన ప్రేమ కూడా వారి ప్రేమతో చేరి ఏకమైపోతుంది.
1: దెన్ వన్స్ యూ టాక్ టు పీపుల్ లవింగ్లీ దిస్ లవ్ వుడ్ మిక్స్ విత్ ద లవ్.
0: కనుక మనం ఈనాటి దేశము ప్రపంచంలో జరిగేటువంటి యొక్క క్రోధములు ఇవన్నీ తగ్గిపోవాలంటే మన క్రోధములు దేశములు చల్లార్చడానికి మృదుమైనటువంటి మాటలు రావాలి.
1: ఇన్ ఆర్డర్ టు పాసిఫై హేట్రెడ్ అండ్ యాంగర్ వీ షుడ్ టాక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: ఆ పవిత్రమైనటువంటి ప్రేమనే నీ యొక్క పవిత్రమైన ప్రేమను పెంచుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది సీక్రెట్ లవ్ విచ్ విల్ ఇంక్రీస్ డే బై డే.
0: ప్రేమ పలిచేటప్పటికీ శాంతి ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ యూ షేర్ దిస్ లవ్ దేర్ విల్ బి పీస్ అబైడింగ్.
0: దేర్ ఇస్ కాన్ఫిడెన్స్
1: వేర్
0: దేర్ ఇస్ లవ్.
1: వేర్ దిస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్.
0: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ ట్రూత్.
1: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ ట్రూత్.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
0: ఇంకా దేశం ఎక్కడుంది?
1: దెన్ వేర్ ఇస్ హేట్రెడ్.
0: కాబట్టి నీవు కాన్ఫిడెన్స్ మొట్టమొదటి నమ్మకాన్ని నీవు పెంచుకోవాలి.
1: దెర్ఫోర్ డెవలప్ దిస్ కాన్ఫిడెన్స్ ద ఫెయిత్.
0: ఆ నమ్మకాన్ని నీవు పెంచుకున్నప్పుడే నీ నుంచి శాంతం ఏర్పడుతుంది.
1: అండ్ దేర్ ఆఫ్టర్ యూ డెవలప్ పీస్.
0: కనుక శాంతం మనకు కావాలంటే మన ఉన్నటువంటి ఒక ద్వేషాన్ని మనం దూరం చేసుకోవాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు బి పీస్ఫుల్
0: విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: Develop this confidence, faith in God.
0: దేవ స్వరూపులార విశ్వాసమే మనకు నిజమైన శ్వాస.
1: విశ్వాస ఫెయిత్ ఈ శ్వాస.
0: కానీ ఈనాటి విద్యార్థులకు కూడాను బాలబాలికలకు కూడాను చాలా దుర్మార్గమైన భావాలు అభివృద్ధి అవుతున్నాయి.
1: Today the students, boys and girls, have got all evil thoughts behind.
0: Evil thought కాదు,
1: crooked thoughts. Crooked thoughts.
0: కనుక ఈ యొక్క చెడ్డ భావాలను మన హృదయంలో చేరనివ్వకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ సచ్ క్రికెట్.
0: నీవు ఎంతో అనుభవించావు.
1: యూ ఎక్స్పీరియన్స్
0: దానికి తగినటువంటి గ్రాటిట్యూడ్స్ నీవేమిస్తున్నావు.
1: డూ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్
0: భగవంతుడు దేనికి కూడా నువ్వు తత్ఫలితాన్ని ఇవ్వమని కోరడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనింగ్ ఇన్ రిటర్న్.
0: నీ తత్ఫలితం కోసం భగవంతుడు ఏనాడు కాచుకోడు.
1: అండ్ గాడ్ నెవర్ వెయిట్స్.
0: కానీ డూ యువర్ డ్యూటీ.
1: బట్ డూ యువర్ డ్యూటీ.
0: నీ యొక్క కృతజ్ఞత నీవు చూపుకోవాలి.
1: యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యూడ్.
0: కృతజ్ఞత లేనిటువంటి మానవుడు క్రూరుని కంటే హీనుడు.
1: ద వన్ విదౌట్ గ్రాట్యూడ్ ఇస్ ది వర్స్ట్ రిచ్.
0: నీవు ఎన్నో అనుభవిస్తున్నావు.
1: యూ హ్యావ్ మెనీ.
0: ఎన్నియో నీవు అందుకుంటున్నావు.
1: అండ్ యూ రిసీవ్ మెనీ.
0: ఎన్నియో విధంలో నీవు అభివృద్ధి వస్తున్నావు.
1: అండ్ యూఆర్ ప్రోగ్రెసింగ్.
0: కానీ అభివృద్ధి చేసినటువంటి వాడు అందింపు చేసినటువంటి వాడు వారికి తగినటువంటి కృతజ్ఞత నీవు ఇవ్వాలి.
1: యూ షుడ్ సర్టన్లీ బి గ్రేట్ఫుల్ టు ద వన్ ఫ్రమ్ హోమ్ యూ రిసీవ్.
0: మాతృదేవో భవ పితృదేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: తల్లి నవమాసంలో మోసి కర్తమునకు లోబడి అన్ని విధాలా నీకు సహింపచేసుకుని ఆ బాధలను నీవు భరింపచేసుకుని నిన్ను ఎంతో పోషిస్తూ వచ్చింది.
1: ఇట్స్ ఓన్లీ ద మదర్ హూ గేవ్ బర్త్ టు యూ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ద పెయిన్.
0: అట్టి బాధపడి నిన్ను పెంచినటువంటి తల్లికి నీవు ఎంత కృతజ్ఞత అందించాలి.
1: వాట్ కైండ్ ఆఫ్ గ్రాట్యూడ్ షుడ్ యు ఎక్స్ప్రెస్ టువర్డ్స్ యువర్
0: మదర్. అందువల్లే మాతృదేవో భవ.
1: సో ఇట్ ఈస్ సెడ్
0: ఆమె నీకు దేవత సమానం.
1: మదర్ ఇస్ గాడ్ ట్రూలీ స్పీకింగ్.
0: పితృదేవో భవ.
1: ఫాదర్ ఇస్ గాడ్.
0: ఆ యొక్క తండ్రి ఎన్నియో విధంలో చదివించి అభివృద్ధి చేసి ధనమును సంపాదించి తాను కడపైన ఎండబెట్టుకుని పిల్లల్ని పోషిస్తాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫాదర్ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ యూ సాక్రిఫైసింగ్ హిజ్ ఓన్ కంఫర్ట్ ఎర్నింగ్ మనీ.
0: ఆ బాధలను నువ్వు భరింపచేసుకుని నిన్ను ఎంతో పోషిస్తూ వచ్చింది.
1: ఇట్స్ ఓన్లీ ద మదర్ హూ గేవ్ బర్త్ టు యూ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ద పెయిన్.
0: అట్టి

0: కోషిస్తాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫాదర్ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ యూ, సాక్రిఫైసింగ్ హిజ్ ఓన్ కంఫర్ట్, ఎర్నింగ్ మనీ.
0: అట్టి శ్రమకు వచ్చినటువంటి తండ్రికి నీవేం కృతజ్ఞత అందిస్తున్నావు?
1: వాట్ గ్రాటిట్యూడ్ యు ఆర్ షోయింగ్ టు యువర్ ఫాదర్.
0: నీవు ఈనాడు ఈ తల్లికి తండ్రికి ఏ కృతజ్ఞత అందించావో అదే రేపటి దినము నీ కుమారుడు నీ బిడ్డలు నీకు అదే గతిని అందిస్తారు.
1: ద కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ దట్ యు ఎక్స్ప్రెస్ టువర్డ్స్ యువర్ పేరెంట్స్ టుడే విల్ కమ్ బ్యాక్ టు యూ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్.
0: కానీ పది మంది ఎదురుగా మాత్రం మంచి పలుకులు పలికేది.
1: You speak so nicely in front of people.
0: లోపల చూస్తే దుర్మార్గమైన భావాలు పెంచుకుంటుండే.
1: There is wickedness and cruelty within.
0: ఇది ఏ రాక్షసత్వము అన్నారు.
1: This is demonic temperament.
0: రాక్షసులకు రాత్రిపూట చాలా ధైర్యం వస్తుంది.
1: In fact, demons are courageous in nights.
0: పగలపూట ఏమాత్రము జ్ఞానం ఉండదు.
1: In daytime, they are powerless.
0: అనగా రాత్రి అనగా ఏమిటి? ఒక విధమైనటువంటి దుర్గుణములతో కూడినటువంటిది.
1: ద నైట్ ద డార్క్నెస్
0: అజ్ఞానము అనేటువంటిదే రాత్రి.
1: సింబలైజెస్ ఇగ్నోరెన్స్.
0: సుజ్ఞానం అనేటువంటిదే పగలు.
1: అండ్ విజ్డమ్ ఇస్ డే టైమ్.
0: అజ్ఞానం అనేటువంటి రాత్రిలో నీవు పోయినప్పుడు నీకు అన్ని చెడ్డవే కనిపిస్తాయి.
1: ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యు ఎన్కౌంటర్ ఓన్లీ బ్యాడ్.
0: ఈ చీకటిని ఆశించేటువంటి వాడు రాక్షసుడు తప్ప మనిషి కాదు.
1: సో ద వన్ హూ వాంట్స్ దిస్ డార్క్నెస్ ఇస్ ఎ డెమన్.
0: మనం దుర్మార్గాన్ని ఆశించేటువంటి వారు మనం మానవులం కాదు.
1: If you are cruel, you are not a true man.
0: Sunnati vise amrutasya putraha manavudu amruta putrudu.
1: You are the son of immortality.
0: Jantu nam narajanma dullabham manava janmam chala dullabhamainatundi.
1: Human life is rarest.
0: Atti dullabhamainatundi manava janma etti kudanu రాక్షసులు వలె ప్రవర్తించడం ఇది చాలా పొరపాటు.
1: హావింగ్ హ్యాడ్ ద రేర్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ యూ కెనాట్ కండక్ట్ యువర్సెల్ఫ్ లైక్ ఎ డెమన్.
0: కృతజ్ఞత ఉంటుండాలి.
1: యూ షుడ్ షో గ్రాటిట్యూడ్.
0: మృగములకైనా ఒక ప్రేమ యొక్క అద్దు ఉంటుండాలి.
1: ఇన్ అనిమల్స్ దే యూ ఫైండ్ లవ్.
0: కానీ ఈనాటి మానవునికి ప్రేమ యొక్క అద్దు లేదు.
1: మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో లిమిట్స్ వాట్సెవర్.
0: దీనికి తగినటువంటి ఒక కృతజ్ఞత లేదు.
1: హి హ్యాస్ నో గ్రాటిట్యూడ్.
0: కనుక మానవులై పుట్టినందుకు మానవులుగా మనం బ్రతికి మానవునిగా జీవించి మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
1: సో హావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీ షుడ్ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ ఎండ్ అవర్ లైఫ్ ఇస్
0: మానవుడు కూడా దైవ స్వరూపుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద పర్సోనిఫికేషన్ ఆఫ్
0: దైవ స్వరూపుడు కానటువంటి మానవుడు దైవత్వంలో కాలరాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హూ ఆర్ నాట్ డివైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: అందరినీ మరి ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: ఏ మాత్రం కించిత్ కూడాను ద్వేషాన్ని మీ హృదయంలో పెట్టుకోకండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ హెట్రెడ్ ఆర్ ఎనిమిటీ.
0: అందరినీ సహనభావంతో చేర్చుకోండి.
1: జాయిన్ ఫ్రెండ్షిప్.
0: దీనిని వేదం మొట్టమొదటి చెప్పింది.
1: దిస్ ఇస్ ద డిక్లరేషన్ ఆఫ్ వేద.
0: సహనము పొందుతు.
1: The Veda says, let's grow together, live
0: kalasi
1: together, let's move together,
0: kalasi melasi perugudam,
1: let's grow together,
0: kalasi melasi telusukunna telivini poshinchudam,
1: let's grow in intelligence,
0: kalasi
1: together.
0: Melasi kalataleka chelivito jeevinchudam anindi.
1: Without any conflict or enmity, let us grow in friendship together.
0: Intati pavitramainatuvanti bodhalu vedam andinchinappatikini,
1: though that has been the sacred teaching of Veda,
0: alanti pavitramaina vedallu marchipothunnaru.
1: People are forgetting them.
0: దుర్మార్గమైనటువంటి దుష్టభావంను పెంచుకుంటున్నారు.
1: దే హావ్ బీన్ డెవలపింగ్ ఫాస్టరింగ్ ద బ్యాడ్.
0: మానవత్వానికి తగినటువంటి గుర్తే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ బిఫిటింగ్ మ్యాన్.
0: ఇది మానవత్వంతో ఉండినటువంటి దానవత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ దిస్ అవేర్నెస్ ఇన్ మ్యాన్.
0: ఎప్పుడూ నువ్వు నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
1: యూ షుడ్ గో ఆన్ స్మైలింగ్.
0: ఆనందంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ బి బ్లిస్ఫుల్.
0: ఆనందమే మానవుని యొక్క స్వభావము.
1: Bliss is your true
0: nature. స్వభావనామ సంవత్సరము.
1: అండ్ దిస్ ఈస్ ది ఇయర్ ఆఫ్ బ్లిస్.
0: ఈ సంవత్సరం అంతా అందరూ ఆనందంగా జీవించండి.
1: May you all spend your life blissfully this year.
0: అందరూ ప్రేమతో జీవించండి.
1: Lead your life full of
0: అందరూ
1: love.
0: అన్యోన్యతతో కూడి కలిసిమెలిసిండండి.
1: Live together in friendship and coordination.
0: ఆనందం అక్కడే మనకు లభిస్తుంది.
1: The true bliss you acquire there.
0: కనుక మనం నిత్యానందం,
1: ది ఎటర్నల్ బ్లిస్, సుప్రీమ్
0: కేవలం జ్ఞానమూర్తిం,
1: ద వన్ ఆఫ్ విజ్డమ్,
0: ద్వంద్వాతీతం,
1: నాన్ డ్యువల్,
0: గగన సదృశం,
1: ఎథీరియల్,
0: తత్వమస్యాదిలక్ష్యం,
1: ది అల్టిమేట్ ఇస్ ది ఏమ్, వన్,
0: నిత్యం,
1: ఎటర్నల్,
0: విమలం,
1: ప్యూర్,
0: అచలం,
1: అన్మోబల్,
0: సర్వదీ సాక్షిభూతం,
1: విచ్ ఇస్ ఎన్ ఎటర్నల్ విట్నెస్,
0: భావాతీతం, త్రిగుణరహితం.
1: ఇట్స్ బియాండ్ ఆల్ సెంటిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్లెస్.
0: ఇట్టి ఆనందం మన చెంత ఉండగా మనం ఎందుకు ఇంత దుర్మార్గానికి కోల్పడుతున్నాం?
1: వెన్ దట్ బ్లిస్ ఇస్ ట్రూ నేచర్, వై ఆర్ యూ సో వీక్?
0: ఇది మానవత్వానికి విరుద్ధమైనటువంటిది.
1: ఇట్స్ కాంట్రరీ టు హ్యూమన్ లైఫ్.
0: కనుక అందరూ మానవాకారంతో ఉన్నటువంటి దేవతలుగా మీరు భావించండి.
1: కన్సిడర్ దట్ ఆల్ ఆఫ్ us are deities, దేవతాస్ దివాని.
0: దైవాన్ని ప్రేమించినట్టుగా ఉండు.
1: Whosoever you love, consider that you love God.
0: అంటే ఎవరికో చేస్తున్నా నమస్కారం కాదు, నా దైవ స్వరూపానికి నమస్కారం చేస్తున్నా.
1: When you do namaskar, understand it goes to God only.
0: ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించండి.
1: Offer respect.

0: నమస్కారం. ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: ఎవరిని ద్వేషించకండి.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: ఆ ద్వేషం నీకే ప్రతిబింబంగా వస్తుంది.
1: ది హేట్రెడ్ విల్ కమ్ బ్యాక్ టు యు యాజ్ రిఫ్లెక్షన్.
0: ఆ ప్రతిబింబంగా వచ్చినటువంటి ద్వేషం నిన్ను ఎన్ని విధాలలో హింసిస్తుంది.
1: ది హేట్రెడ్ దట్ కమ్స్ టు యాజ్ రిఫ్లెక్షన్ విల్ మేక్ యూ సఫర్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ ప్రేమని పెంచుకోండి.
1: డెవలప్ లవ్ ఫస్ట్.
0: ప్రేమని మీరు అనుభవించండి.
1: ఎక్స్పీరియన్స్ లవ్.
0: జీర్ణించుకోండి.
1: డైజెస్ట్.
0: ఆ జీర్ణించుకున్న ప్రేమను 10 మందికి పంచండి.
1: ది లవ్ డైజెస్టెడ్ అసిమిలేటెడ్ మస్ట్ బి షేర్డ్.
0: స్వభావనామ సంవత్సరం యొక్క ప్రధానమైనటువంటి యొక్క సందేశము.
1: దిస్ ఇస్ ది చీఫ్ అండ్ ద మెయిన్ మెసేజ్ ఆఫ్ లవ్ ఫర్ దిస్ ఇయర్.
0: మానవులు కాదు.
1: యు ఆర్ నాట్ హ్యూమన్.
0: మనం మానవులం కాదు.
1: వీఆర్ నాట్ హ్యూమన్.
0: దైవ ప్రతిబింబాలు మనము.
1: వీఆర్ ది రిఫ్లెక్షన్.
0: ఈ దైవ ప్రతిబింబాలైన మనము దైవ ప్రతిబింబంగానే మనం జీవించాలి.
1: సో వీ షుడ్ లీడ్ ఎ బిఫిటింగ్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
0: ఈ రిఫ్లెక్షన్, ఈ రియాక్షన్, ఈ రీసౌండ్ మూడింటిని మనం పెంచుకున్నప్పుడే మన మాటలు, మన యొక్క యాక్షన్, మన యొక్క చేష్టలు అన్ని పవిత్రమైనవిగా ఉంటాయి.
1: సో వెన్ యూఆర్ ఫుల్లీ అవేర్ ఆఫ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్, ఆల్ ద వర్డ్స్ దట్ వీ అటర్, ఆల్ ద డీడ్స్ దట్ వీ డూ,
0: నిత్య జీవితంలో తెల్లవారి లేచింది మొదలుకొని ఏదో పరుల చింతలు పెట్టుకోకండి.
1: డోంట్ థింక్ ఆఫ్ అదర్స్.
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దున పద్దు లేక వెలమందగ చేయుచు జీవితంబు నీ విద్యలు దారవోసి అరవిందదాచుని విస్మరించి నీవే పెద్ద సుఖంబు పొందితివి. ప్రీతికి తెలుపు మానవ.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ యువర్ సెల్ఫ్ క్లియర్లీ. ఫ్రమ్ డన్ టు డస్క్ యూ స్ట్రగల్ హార్డ్ టు ఎర్న్ ఆల్ ద నాలెడ్జ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఫర్ గెటింగ్ గాడ్. వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూ హ్యావ్, వాట్ ప్లెజర్ యూ హ్యావ్ ఇన్ దిస్ లైఫ్.
0: మనం నిద్ర నుంచి లేచి ఏం పని చేస్తున్నాము?
1: వాట్ ఈస్ దట్ వీ డూ ఎవ్రీ డే?
0: ఎప్పుడు కోపంతోనే లేస్తున్నాము.
1: వీ గెట్ అప్ రైట్ ఫ్రమ్
0: కొట్టాడుతోనే లేస్తున్నాము.
1: వీ స్టార్ట్ ఫైటింగ్.
0: ఈనాటి తల్లిదండ్రులు కూడా అదే స్థితిలోనే ఉంటున్నారు.
1: దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ పేరెంట్స్ టుడే.
0: ఇంట్లో బిడ్డలు లేచేటప్పటికి తల్లిదండ్రులు పోట్లాడుతూ ఉంటారు.
1: బై ద టైమ్ ద చైల్డ్ గెట్స్ అప్,
0: ఈ పోటీ
1: వాచింగ్ ద పేరెంట్స్ ఫైటింగ్,
0: కొట్టాడుతూ వస్తారు.
1: అండ్ దెన్ దే స్టార్ట్ ఫైటింగ్, రెస్లింగ్.
0: యద్భావం తద్భవతి. తల్లిదండ్రుల యొక్క భావములే పిల్లలకు వచ్చేసేస్తుంటాయి.
1: ద ఫీలింగ్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ సీన్ యాజ్ రిఫ్లెక్షన్స్ అమంగ్ చిల్డ్రన్.
0: కనుకనే మొట్టమొదటి తల్లిదండ్రులు శాంతంగా నిద్ర లేయాలి.
1: Therefore, parents should get up peacefully.
0: నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ మాట్లాడాలి.
1: They should talk smilingly.
0: అప్పుడే దీన్ని ప్రతిబింబింపజేసుకుని పిల్లలు కూడా నవ్వుతూ నవ్వుతూ మాట్లాడతారు.
1: And that will come back in the form of reflection. Children speaking, smiling.
0: పిల్లలకు మంచి విద్యలు నేర్పాలనుకుంటే మొట్టమొదటి తల్లిదండ్రులు ఆచరించాలి.
1: Therefore, if you want your children to be educated, the parents should be angry.
0: ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడాను మనలో ద్వేషానికి మాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: Under any circumstances, don't give scope for
0: కొన్ని కష్టాలు వస్తుంటాయి.
1: We have troubles.
0: కొన్ని దుఃఖాలు వస్తుంటాయి.
1: We have misery.
0: వచ్చినా కూడా మనం దాన్ని లెక్క చేయకూడదు.
1: Don't be mindful of
0: them. ఏం చెప్పాను మొట్టమొదట?
1: What did Bhagavan tell us?
0: అహం ఏతత్ నా అన్నాను. అహం ఏతత్ నా. నేను ఈ దేహం కాదు.
1: I am not the body. That's what Bhagavan said.
0: అహం ఆత్మను.
1: I am Atma, the spirit.
0: ఏతత్ నా నా నా. నేను ఈ దేహాన్ని కాదు.
1: I am not the body.
0: దీన్ని ఆధారం చేసుకుంటే నా నేను ఈ దేహం కాదు.
1: I'm not the body.
0: దేహానికి సంభవించినటువంటి బాధలు కష్టములు మంది కాదు.
1: The suffering, the trouble of the body.
0: ఆ విధంగా దీన్ని సాధించాలి.
1: So I should identify myself with the spirit. You all
0: నేను చేసి మీకు చూపిస్తున్నాను.
1: Bhagavan does and demonstrates to us.
0: ఇది దేహము.
1: This is the body.
0: కానీ I am not body.
1: Bhagavan is not the body.
0: I am Atma.
1: Bhagavan is supreme.
0: ఈ దేహానికి సంభవించినటువంటి బాధలు ఏవి కూడా నేను లక్ష్యం చేయను.
1: So no trouble of this body will ever bother him.
0: ఎన్ని విధములైనటువంటి బాధలు వస్తుంటాయి దేహానికి.
1: So many troubles do come.
0: బాధలకు సంబంధించినటువంటి మరి మనం లెక్క చేయకూడదు.
1: You should never bother yourself.
0: కష్టం నుంచి పుట్టినటువంటి దేహము.
1: In fact, the body
0: కష్టం నుంచి పుట్టినటువంటి దేహము.
1: And it has
0: కష్టం అనుభవించక తప్పదు.
1: It must face difficulties.
0: కనుక మనం దీనికి లెక్క చేయకుండా మనం పోవాలి.
1: సో డోంట్ బి ట్రబుల్డ్ బై దీస్ ప్రాబ్లమ్.
0: ఇది దేహం యొక్క సహజము.
1: ఇట్స్ క్వైట్ నేచురల్ టు బాడీ.
0: యొక్క సహజము.
1: బట్ యు ఆర్ ది ట్రూ సెల్ఫ్.
0: ఆత్మ సహజాన్ని నేను ఫాలో చేయాలి, కానీ దేహ సహజాన్ని మనం ఫాలో చేయకూడదు.
1: ఫాలో ద నేచర్ ఆఫ్ ది సెల్ఫ్, ఆత్మ, నాట్ ఆఫ్ ద బాడీ, దేహ.
0: కనుకనే మనం దేహాత్మ భావాన్ని ఏమాత్రం అభివృద్ధి పరచుకోకూడదు.
1: సో డోంట్ డెవలప్ బాడీ ఐడెంటిఫికేషన్.
0: మనినపు కొంప.
1: It's full of dirt.
0: రోగమున బ్రగ్గెడు సేవక గంప.
1: Full of afflictions.
0: జాత సంచలనము పొంతు దుంప.
1: It perinates life after life.
0: సాగర మీద గలేని కంప.
1: It cannot cross across
0: the world. అమ్ముల పదలమ్మ మనమెప్పు దలంప.
1: It's full of bones.
0: నే నిశ్చలమని నమ్మబోకు మనసా.
1: Oh mind, never think it is permanent.
0: హరిచింతన ఆచరించవే.
1: Think of God only.
0: దైవచింతన చేయి.
1: think of God fervently?
0: ఈ అనిత్యమైనటువంటి దేహత్వం నీవు ఎందుకు చేస్తావు?
1: Why do you think of the body which is temporary?
0: వస్తాయి పోతాయి.
1: They come and go.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
1: They're all like passing.
0: ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలు.
1: That's nature.
0: కానీ ఆత్మ లక్షణము అది ఒక్కటే.
1: But the quality of ఆత్మ is permanent.
0: సమత్వంగా చూసుకోవటమే ఆత్మ లక్షణం.
1: To develop the spirit of equanimity is the quality of the self.
0: లెక్కలు కొన్ని వస్తుంటాయి పోతుంటాయి.
1: The troubles of the body come and go.
0: ఎంత నొప్పి అయినా కూడా నేను నడుస్తూనే ఉంటుంటాను.
1: In spite of the pain.
0: అన్ని చూస్తూనే ఉంటాను.
1: In spite of the pain.
0: అందరితో మాట్లాడుతూనే ఉంటాను. దీన్ని లెక్కనే చేయను.
1: In spite of pain, Bhagavan walks, all of us
0: watch.
1: Bhagavan has no feeling like this, mine, my body.
0: ఇది నాది కాదు.
1: This is not mine.
0: ఇది కర్చీఫు.
1: This kerchief.
0: ఇది నాది కాదు. బయటది.
1: Kerchief is outside.
0: కాబట్టి దీనికి ఎంత మలినమైతే నీకేమి?
1: It may be dirty. How are you bothered?
0: ఎన్ని బాధలు కలిగితే నీకేమి?
1: It may be spoiled.
0: ఎన్ని కట్టు కడితే నీకేమి?
1: Well, it may be abandoned.
0: నీవి కాదు వస్త్రం వి.
1: And it all belongs to
0: అదే రీతిగాని ఈ దేహంకు వచ్చినటువంటి బాధలు దేహమే కానీ నీవి కాదు.
1: సో ఆల్ ది ట్రబుల్స్ బిలాంగ్ టు ద బాడీ బట్ నాట్ యువర్ సెల్ఫ్.
0: దేహము పాంచభౌతికము.
1: The body is full of sense.
0: దేహం కూలక తప్పది ఎప్పుడు.
1: It's bound to fall someday.
0: దేహి నిరామయుండు.
1: But the indweller is permanent.
0: కొంతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: The indweller has no beginning nor end.
0: Liberation
1: or bondage.
0: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
1: Truly speaking, that indweller is God.
0: స్వయంపగా ఆత్మ సాక్షి అయి.
1: And he remains as witness.
0: ఆ దేహి దేవుడు ఆత్మనే.
1: And that inveller. Then why do you think of the body?
0: ఈ దేహానికి వచ్చిన దానికి నీవెందుకు చింతిస్తావు?
1: Why are you worried of the body?
0: నీ చింతపడటం మంచిది కాదు.
1: Don't.
0: ఎవరో నిన్ను తిట్టారనుకుంటావు?
1: You think somebody accused
0: you. నీవు తెలుసుకుని నువ్వు బాధపడుతుంటే ఇది ఎవరికి సంబంధం?
1: Then if you go on worrying about all the accusations and charges, don't suffer like
0: that. తిట్టిన వాడు చెడ్డ తిట్లు తిట్టే అవి గాల్లో కలిసిపోయినాయి.
1: The critic who accuses you may say anything, but it will all go.
0: మంచి తిట్టే తిట్టే చేస్తే అది నీ మనసులో నిలిచిపోతాయి.
1: If all that praises will stay in you,
0: ఏవి నీకు తగలవు.
1: In fact, nothing will touch.
0: ఏవి నీ దగ్గరికి రావు.
1: Nothing will be near you.
0: ఆ రానటువంటి దాన్ని నువ్వు ఎందుకు పిలిచి జగడం వేసుకోవాలి?
1: Then why do you worry yourself?
0: This is not mine.
1: This is not mine.
0: ఈ విధమైనటువంటి దీంట్లో మనం దాన్ని తిరస్కరించిపోవాలి.
1: In this sort, you should reject this.
0: ఇలాంటి సత్యమైనటువంటి భావము నిత్యమైనటువంటి తత్వము మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే మనం మానవులుగా రూపొందుతాం.
1: We should develop this eternal principle of truth, then we'll be true human.
0: నిజంగా ఈనాడు ఎంతనో పవిత్రమైనటువంటి సంవత్సరం ప్రారంభమైంది.
1: Today is the beginning of a sacred year.
0: అతి పవిత్రమైనది అంటూ మనం పవిత్రమైన భావాలు పెంచుకోవాలి.
1: We should first develop sacred thoughts.
0: పవిత్రమైన భావాలు పెంచుకొని ఈ సంవత్సరం నేను లైఫ్ అంతా కూడా కంటిన్యూ చేసుకుంటూ పోవాలి.
1: Let us spend throughout this year full of sacred thoughts and sacred actions.
0: మాత్రమే వచ్చినది కాదు.
1: It's not being simply limited here.
0: సంబంధించినటువంటివి.
1: It's related to the whole life.
0: జీవితం పాంచభౌతికము.
1: And if the body is after all senses.
0: ఇలాంటి పాంచభౌతికమైన జీవితము ఏమాత్రము బాధపడక తప్పదు.
1: అండ్ దిస్ బాడీ ఇస్ బౌండ్ టు సఫర్.
0: పడుతుంది పోతుంది.
1: అండ్ సఫర్స్ అండ్ లెట్ ఇట్ గో.
0: నీకు సంబంధం కాదు.
1: అండ్
0: ఈ సత్యశక్తిని నీ సంపాదించుకోవాలి. అది నీ సాధన.
1: అండర్స్టాండ్ ది మెసేజ్ ఆఫ్ ట్రూత్.
0: సాధన నువ్వు చేసుకోకుండా సాధన చేస్తున్నావు సాధన చేస్తున్నాను.
1: You say that you take up spiritual practice.
0: Japamala tiputunnanu sadhana.
1: You go on rotating japamala talisman.
0: Vedato japamala tirugutuntadi manasu ooranta tirugutuntadi.
1: Only beads go on moving, but the mind is round the market. It cannot be japa.
0: నువ్వు భగవంతుని చింత చేస్తున్నావు.
1: యు సే యు మెడిటేట్.
0: ధ్యానం చేస్తున్నావు కూర్చొని నిశ్చలంగా కూర్చున్నావు.
1: యు మెడిటేట్ యాజ్ యు సిట్.
0: నీ దేహం నిశ్చలంగా కూర్చుంది కానీ
1: బాడీ స్టడీ.
0: కానీ నీ మనసు పరిపరి విధంలో పరిగెత్తిపోతుండాలి.
1: బట్ మైండ్ ఈస్ వేవరింగ్.
0: అట్ట కాదు.
1: యూ షుడ్
0: చేసి ఒక నిశ్చలంగా చేయాలి.
1: డూ ఇట్ విత్ ఆల్ స్టడీనెస్.
0: స్థిరమైనటువంటి చిత్తము.
1: స్టడీ మైండ్.
0: చలించని మనసును భ్రమించని సృష్టిని మనం సాధించుకున్నప్పుడే నిజమైన సాధకులు అవుతాం.
1: కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్ ది అన్వేవరింగ్ మైండ్ ఆర్ ఎసెన్షియల్.
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: కోతికి కూడా చించలమైనటువంటి భావాలు వస్తాయి.
1: ద మంకీ ఆల్సో విల్ హ్యావ్ సో మెనీ.
0: కానీ అది వచ్చినా కూడా క్షణంలో దాన్ని మార్పు చేసుకుంటుంది.
1: బట్ ఇట్ విల్ బి ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్.
0: అది మంకీ కాదు, అది మ్యాన్ కైండ్.
1: బట్ ఇట్ షుడ్ నాట్ బి అవర్ షుడ్ నాట్ బి లైక్.
0: కానీ మ్యాన్ ఏం చేస్తున్నాడు? మంకీ మైండ్ ని డెవలప్ చేసుకుంటున్నాడు.
1: బట్ టుడే మ్యాన్ ఇస్ డెవలపింగ్ మంకీ మైండ్.
0: మంకీ మైండ్ ని దగ్గరనే చేర్చకూడదు.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ దట్ మంకీ మైండ్.
0: మ్యాన్ కైండ్.
1: It should
0: kind
1: be
0: ఉండాలి.
1: యూ షుడ్ బి కైండ్.
0: మ్యాన్ అంటే ఎట్లా ఉండాలి? త్యాగంగా ఒక విధమైనటువంటి కరుణతో కూడి ఉండాలి.
1: మ్యాన్ should be full of kindness because he belongs to mankind. And develop that kind of kindness.
0: Prema mudita manase gagu

0: పరమేశ్వరులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా.
0: మనం నోటితో గానం చేస్తూ చేతులతో ధ్యానం చేస్తున్నాం, తాళం వేస్తున్నాం.
1: యు సింగ్ అండ్ ఆల్సో క్లాప్ తాళ.
0: ఈ స్వరములకు తగినటువంటి తాళమే ఉండాలి.
1: As per the tune, there should be appropriate
0: beat. ఈ స్వరం కూడాను శృతికి తగినటువంటి, హృదయ శృతికి తగినటువంటి ఇదిగానే ఉంటుండాలి.
1: The tone also should be appropriate to the tune.
0: అది శృతిలయ రాగ తాళం.
1: That is what is tune and the beat.
0: ఈ శృతిలయ రాగ తాళంతో కూడినటువంటిది భారతదేశం.
1: This is Bharat.
0: Bharat and Bharat.
1: It has three letters. Bharat. Bha.
0: Bhavamto.
1: Full of bhava, feeling.
0: Ra. Ratito.
1: Ra. Rati is attached to
0: raga. Ragamto undali.
1: It's full of tune. Raga.
0: Ta. Talamto cherari.
1: Ta. Tala the beat. Bharat.
0: Talamto kudra kudde. Bharatam.
1: Bharat represents singing the glory of God with the tune and the beat.
0: ఈ త్యాగరాజ కూర్చున్నంత నేర్చుకుంటున్నారు.
1: We learn చంద్రాగ
0: పాటలు పాడుతుంటారు.
1: We sing.
0: ఈ తాళం ఎక్కడ పోతుంటారు? తొడపైన వేసుకుంటుంటారు.
1: The beat they do it on their thighs.
0: రెండు చేతులు ఉంటుండాయి.
1: We have two hands.
0: కర్మేంద్రియములు ఐదు.
1: We got five.
0: జ్ఞానేంద్రియములు ఐదు.
1: Affection and cognition.
0: దశేంద్రియములతో కూడా చేరి తాళం ఇట్టి వేయాలి.
1: You should do this tala, join both hands.

0: ఎక్కడో పోతుంటాయి, కర్మేంద్రియాలు ఒక తట్టుపోతుంటాయి, జ్ఞానేంద్రియాలు మరొక తట్టుపోతుంటాయి.
1: The five senses of cognition, the five senses of action, they diversify. Naturally, our ideas, our thoughts will also go
0: varying. People
1: start singing the glory of God.
0: Samasti bhajana.
1: It is community singing.
0: ఎవరు తయారు చేశారు?
1: Who started this?
0: పంజాబ్ లోపల గురునానక్ సమష్టి భజన ప్రారంభించాడు.
1: ఇట్ ఇస్ గురునానక్ హూ స్టార్టెడ్ దిస్ కమ్యూనిటీ సింగింగ్.
0: అందరూ కలిసి అందరూ కూడా ఒక నోటుతో పాడాలి భగవంతుని యొక్క నామం.
1: ఆల్ షుడ్ జాయిన్ సింగింగ్, సింగింగ్ కోరస్ ఫుల్ థ్రోటెడ్.
0: ఇట్టి పవిత్రమైన భావాన్ని ఆనాటి పవిత్రమైన మహర్షులు ఎంతనో కనిపెట్టారు.
1: దిస్ వాజ్ ద సీక్రెట్ థాట్ ఆఫ్ ద సీక్రెట్ పీపుల్ ఆఫ్ ద పాస్ట్.
0: పక్కకు తోసివేశారు.
1: టుడే వీ హావ్ బ్రష్డ్ దెమ్ అసైడ్.
0: వీళ్ళు ఇష్టప్రకారం వెళ్ళిపోతున్నారు.
1: వీ యాక్ట్ యాజ్ పర్ అవర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: భగవత్ ప్రీతికరమైనటువంటివి మనం చేయాలి.
1: వీ షుడ్ డూ ఇట్. గాడ్
0: ప్రీతి రామః, రమింపచేసినటువంటి రాముడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ నేమ్ విల్ బి మోస్ట్ ప్లీజింగ్.
0: ప్రేమించేసినటువంటి వాడు రాముడు.
1: అండ్ రామ
0: ప్రేమించేవాడు రాముడు.
1: రామ లవ్స్.
0: కనుకనే దైవము ఒక్కడే. రామ, కృష్ణ, గోవింద, నారాయణ, ఈశ్వర ఎన్ని పేర్లు చెప్పుకున్నాయని ఒకే ఒక్క భగవామి.
1: దే మే బి ఎనీ నంబర్ ఆఫ్ నేమ్స్ లైక్ రామ, కృష్ణ, సో మెనీ, బట్ గాడ్ ఇస్ వన్.
0: అందరి పేర్లు వేరు వేరు ఉన్నప్పటి ఆత్మతత్వం ఒక్కటే.
1: లైక్ వైజ్ వీ హావ్ మెనీ నేమ్స్ హియర్.
0: స్మరించండి, అది భగవంతుని యొక్క ప్రేమయే.
1: వాట్ ఎవర్ నేమ్ యూ సే ఇస్ గాడ్స్ నేమ్.
0: అంటే ఏకాత్మ భావాన్ని మీరు పెట్టుకుని దివ్యాత్మను మీరు దర్శించండి.
1: హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ సింథసిస్, హార్మనీ అండ్ వన్నెస్. డెవలప్ దట్ స్పిరిట్.
2: That was Bhagwan Baba stressing on the need to practice the noble quality of gratitude in his divine discourse delivered on 2nd April 2003 in Vrindavan. In this discourse, Bhagwan also mentions the three mantras that Emperor Manu has given the humans to sanctify their lives.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.

ಶ್ರೀರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ.

मुद्दी बोलो रे।

ಮೂಲದಾಸ ಪ್ರಭು ಹೆಗಿರಿದಾರಿ ನೀರಾಕೆ ಪ್ರಭು ಉದಯ ವಿಹಾರಿ.

Субтитры создавал DimaTorzok.

0: good thoughts, good words, and good deeds, as also the tendency to listen to all that is good and desirable, also to have it in one, to take in only good and wholesome sights and good traits and good behavior. These alone confer good health and a good way of living and life. This word of Sai is verily the path of truth.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Srishtilo manavudu anubhavinchutaku aneka vidhamulainatuvanti sampadalu unnavi.
0: Now in this world of ours, man is given to enjoy and experience wealth beyond description.
1: Anni sampadala kante kudunu aarogyamu atyavasaramainatuvanti sampada.
0: But out of all the types of wealth that one can possibly come across, it is one's health which you find is the wealthiest possession.
1: Aarogyame mahabhagyam.
0: In fact, it's said, health is wealth.
1: Aarogyam lekundina entati vaadainanu ee chinna kaaryamunu kodanu saadhinchaledu.
0: One who's not given to having a good health cannot possibly succeed even in the smallest of ventures.
1: Aihika aamushmikamulu kodanu aarogyame avasaram.
0: It is one's health again which is of paramount importance and necessity, either in this world or the world beyond.
1: Kavalasinanta dhanamundugaka.
0: One could have wealth and money beyond
1: sampada undugaka,
0: beyond description or wealth of
1: unnata padavulunu taanu yeluchundugaka,
0: or could be having positions of authority and officialdom.
1: Kani aarogyame lekundina ee adhikaramulu ee sampadalu ee aishwaryamu nirupayogamuga bhavistadu.
0: But without his health, the person concerned would look upon these, the positions, official authority and wealth, as of no consequence.
1: Koteshwarini yokka sampadala yendu tana aarogyamu pradhanamaina sampadaga bhavinchinappude ee yokka sampada kudanu konta sadvinyogamunu gavinchukogaladu.
0: He might be a crorepati, a master of crores. Only when he has health in the first place would he be in a position to use this wealth of his for some good purpose.
1: Dharma artha kama mochharam aarogyam moolamuttamam. Purushartamulainatuvanti dharmartha kama mulakkudanu ee aarogyamu atyavasaram.
0: In order that one might discharge one's responsibilities in terms of dharma, artha, kama and moksha, the four purushartas, one's health is again the most important necessity.
1: Dharmartha kamamulu laukikamainatuvanti sampadalu.
0: The first three of these, dharma, artha and kama, belong to this world as such.
1: Mokshamu paramarthikamainatuvanti sampada.
0: But the fourth one, the fourth possession, moksha or liberation.
1: Aihika aamushmika kaivalyamulu yendu pradhanamainatuvanti kaivalyamu.
0: Comes to you in the world beyond. Now, what is the primary aim and goal of one's life? It is this kaivalya or liberation.
1: Manavuni yokka lakshyamu, manavuni yokka gamyamu, manavuni yokka keelakamu, manavuni yokka moolasthanamu ee yokka kaivalyame.
0: It is this kaivalya or liberation which is man's goal, destiny and the very secret of his existence.
1: Enni sukhamulu anubhavinchinanu enta sampadanu arjinchinappatikini enta sirini poshinchukunnappatikini gamyamunu marachina dhanyudu kaaledu.
0: You might have positions, you might have wealth beyond your dreams and you might occupy positions of authority, but unless you are able to reach your destination, all of these are futile.
1: Mana gruhamulandu enni rakamulainatuvanti yokka vantalu manam vandukunnappatikini ivi bhujinchatame deenini anubhavinchatame deeni yokka lakshyanga manam bhavistam.
0: In your household you might have dishes and food of varied descriptions and tastes. But unless you are able to relish, eat and partake of them, what's the use of having these in your household?
1: భుజించనటువంటి ఒక వంటలు ఎన్ని మనం వండుకున్నప్పటికీ ఇవి కేవలం నిరుపయోగములుగానే రూపొందుతాయి.
0: The food stuff, any number of them, if you are not able to eat, what's the use of having them at all?
1: ధర్మ అర్థ కామములు ఈ మూడు కూడాను వంటల వంటివి.
0: Now these three purusharthas, dharma, artha and kama, are like the different types of food that you could have.
1: Mochame, deeni pradhanamainatvanti lakshyam.
0: The fourth one, moksha, is the primary goal or aim.
1: Aithe laukikamainatvanti jeevithamulo taanu ee yokka samsaram nandu praveshinchutaku poorvamu aneka vidhamulainatvanti yokka margamulanu anusarinchadaniki prayatnistadu manavudu.
0: But it is given to man, and it's very much in his nature that by way of discharging his responsibilities in his worldly life, he might adopt different methods, different techniques.
1: మానవుడు ఐదు విధములైనటువంటి కోశములతో కూడి ఉన్నాడు.
0: Now man is born with five sheets or koshas.
1: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములని.
0: Now these five are అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ అండ్ ఆనందమయ.
1: ఈ ఐదింటి యందు మూడు ఐకికమునకు సంబంధించినవి, రెండు ఆముష్మములతో కూడినటువంటివి.
0: నౌ అవుట్ ఆఫ్ దీస్ ఫైవ్, త్రీ బిలాంగ్ టు యువర్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అండ్ టూ టు ది వరల్డ్ బియాండ్.
1: ఇవి రెండింటిని కూడా వేరు చేయుటకు వీలు కాదు.
0: It's not possible to differentiate between these two.
1: Aihika amushkukul rendu kudanu avinabhava sambandhamulu.
0: Now what you're trying to seek in this world and the world beyond are interlinked closely, inseparable.
1: Anyonya aashrayamulainatuvantivi.
0: They are a perfect admixture. You cannot possibly differentiate.
1: Bhagavantudu sat chit ananda swarupudu anukuntam.
0: Now we look upon God as a very embodiment. We in fact refer to him as sat chit ananda.
1: Ee sat chit anandamulu anubhutito koodinatuntivi.
0: Now this sat chit ananda are part of one's experience.
1: Anubhavinchavalsinatvanti roopa namamulu.
0: But what you really behold and have experienced, the name
1: roopa namamule lekundina sat chit ananda anubhutulu manavuniki dakkavu.
0: Now without first of all coming into realizing the name and form, you cannot experience in their totality the sat-chit ananda aspects.
1: Ee roopa namamulu kevalamu aihikamto koodinatuntivi.
0: Now this name and form are those that belong to this part of it, this world.
1: Anityamulu asashtamulainatuntivi.
0: Now these are temporary, ephemeral.
1: Anitya asashtamulainatunte roopa namamulu chetane nitya satya nirmalamainatunte oka sat-chit anandamunu anubhavinchadaniki అవకాశం ఉంటుంటుంది.
0: త్రూ దిస్ మీడియం ఆఫ్ నేమ్ అండ్ ఫార్మ్ విచ్ ఆర్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్, యు ఆర్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ సచిత్ ఆనంద విచ్ ఆర్ లాస్టింగ్ అండ్ పర్మనెంట్.
1: కనుక రూపనామమును లేక సచిత్ ఆనందమైన నిత్య సత్య నిర్మలమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనము పొందలేము.
0: సో వితౌట్ దిస్ నేమ్ అండ్ ఫార్మ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ దట్ ప్యూర్, ది అన్సలీడ్ ప్యూరిటీ విచ్ ఇస్ సచిత్ ఆనంద.
1: కనుక ఈ అన్నమయ కోశం అనేటువంటిది దేహము.
0: Now here we come to the first of these sheets, annamaya kosha, the body.
1: ee annamaya kosham ainatundi ee yokka dehamunandu pranamu pradhanamainatundi sthanamunu alankarinchinadi.
0: Now in this annamaya kosha, the body, the primary entity is the prana.
1: ee pranamu manomaya kosamto koodinatundi.
0: This prana in turn is linked with this manomaya kosha.
1: ఈ అన్నమయ, ప్రాణమయ, మనోమయములు మూడును కూడినప్పుడే మానవత్వము అనేటువంటిది పూర్ణత్వం అవుతుంది.
0: Now this totality of one's existence on this earth consists of the coming together of the three sheets, annamaya, pranamaya and manomaya.
1: ఈ పూర్ణత్వమైనటువంటి మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకునవలన్న దీనికి విజ్ఞానమయ, ఆనందమయ కోశములు కూడాను చేరాలి.
0: From this human plane of existence you transcend and rise above to become one with the divine. For that you need the assistance of the vignanamaya and the anandamaya koshas.
1: Yetavata ee rendinti yokka margamunu anusarinchatamu aihika aamushmika margam ane cheppavachchu.
0: So here you have the two paths being shown to you, one pertaining to this worldly existence and one that you have to reach that lies beyond.
1: Aarogyam kevalamu laukika jagattunandu laukika jeevitamunake oka pradhanamainatidiga manam bhavistunnamu, idi chaala porapatu.
0: Now, it's a mistaken notion on our part to feel that one's health in a way confers lasting happiness as regards this worldly
1: existence.
0: We also tend to believe that in our worldly transactions, health is of primary importance. But then the question, what for this worldly existence? So that you might reach to something which is beyond. Unless you have that distant goal set before you, this worldly existence is meaningless.
1: Kanuka, manam arogyamunu kapadukuneetvanti denni nimittamanaga, ఆనందమును అనుభవించే నిమిత్తము ఎట్టి ఆనందము ఆత్మానందమును అనుభవించే నిమిత్తము.
0: సో వాట్ ఫార్ డూ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గాడ్ యువర్ హెల్త్ నాట్ ఫర్ యువర్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్ బట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ద ఆత్మానంద.
1: కనుక మనము ఆరోగ్యమును కాపాడుకునే నిమిత్తమై కొన్ని ఆహార విహారములను అదుపులో ఉంచుకోవాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ వన్స్ హెల్త్ వన్ హ్యాస్ టు ఫాలో ఎ సర్టన్ సెట్ ఆఫ్ రూల్స్ ఎ కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ హ్యాబిట్స్.
1: లోకములో అనేక లక్షల జీవరాశులు ఉంటున్నవి.
0: నౌ ఇన్ దిస్ క్రియేషన్ అగైన్ యు హావ్ ఎనీ నంబర్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్
1: వీటిని 84 లక్షల జాతుల జీవరాశులు ఉన్నారు. కేవలం 84 లక్షల జాతులు మాత్రమే కాని జీవరాశులు కాదు.
0: నౌ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ హావ్ బీన్ క్లాసిఫైడ్ ఇంటూ 84 లక్షల స్పీసీస్. దే డు నాట్ గివ్ యు ద టోటల్ నంబర్ ఆఫ్ లైఫ్స్ బట్ లైఫ్ ఫార్మ్స్ స్పీసీస్.
1: అయితే 83,99,999 జీవరాశులు అపక్వాహారమును భుజిస్తున్నాయి.
0: Now out of these 84 lakh species of life forms that you have, 83,99,999 types tend to eat food which is not cooked.
1: ప్రకృతి సిద్ధమైనటువంటి యొక్క సహజ పదార్థములను భుజిస్తున్నాయి.
0: They eat instead food which is natural and available in the world.
1: ప్రకృతి సిద్ధ పదార్థములను ఏమాత్రం కూడా అవి మార్పు చేసుకోవటం లేదు.
0: This food that is available in nature is taken by them. They do not seek to change them.
1: కనుకనే ఈ 83,99,999 జీవరాశులంతా కూడాను జాతుల జీవరాశులంతా కూడాను చక్కని ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నాయి.
0: So you find that these 83,99,999 species of life forms enjoying peak health.
1: అయితే కొన్ని కొన్ని పరిస్థితుల యందు వాతావరణ మార్పుల చేతను కొన్ని తమ యొక్క అలక్ష్యం చేతను జీవరాశులు కొన్ని రోగములకు గురి అవుతున్నాయి.
0: But of course it does happen that because of climatic variations and factors which are beyond one's control, some of these life forms also do come to grief.
1: అధిక రోగములతో పీడింపబడుతున్నటువంటి వాడు మానవుడు మాత్రమే.
0: But all said and done, it transpires that it is man alone who is subjected to the maximum amount of trouble.
1: అనేక కృత జబ్బులంతా కూడాను మానవుల్లో అభివృద్ధి పొందుతున్నాయి.
0: In terms of his health, any number of diseases are on the increase.
1: కారణం ఏమనగా భగవత్ సృష్టి అయినటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆహారమును తాను భుజించుటకు ఇష్టపడటం లేదు.
0: The reason is, man doesn't like to partake of food which is God's creation, which is available in nature.
1: తన జిహ్వ చాపల్యమును అనుసరిస్తూ తన గుహ్య చాపల్యమును అనుసరిస్తూ తాను అనేక విధమైనటువంటి రుచులకు తాను పాటుపడుతున్నాడు.
0: He is a victim to his tongue. It wants to be satisfied in terms of the taste, and his own likes and dislikes come in the way of what he should eat.
1: సహజ సిద్ధమైనటువంటి ఆహారమును పక్వము గావించుకొని ఆ పదార్థములో ఉన్నటువంటి యొక్క జీవశక్తిని నిర్మూలన చేసుకుంటున్నాడు.
0: So what is available in nature, man seeks to transform to suit his taste. Thereby, he is putting an end to the very essence of life contained in them.
1: కనుక జీవరహితమైనటువంటి యొక్క పదార్థములు భుజించడం చేతనే తన యొక్క దేహమునందు జీవశక్తులు కృషించి తద్వారా అనారోగ్యములు అభివృద్ధి అవుతున్నాయి.
0: Because he is thus exterminating the life-giving forces in the food available to him, he subjecting himself to diseases in an increasing way.
1: కనుక మానవుడు కూడాను సృష్టి సహజసిద్ధమైనటువంటి యొక్క పదార్థములను తాను భుజించుటకు ప్రయత్నించిన ఇంత అనారోగ్యములకు గురి అయ్యేటువంటి వాడు కాదు.
0: So it follows again that if man were to seek to eat food which is available in its natural state, he certainly would not be subjected to such increasing
1: ఈ దేహమునందు ఒక్కొక్క భాగమునకు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యమైనటువంటి యొక్క కణములు ఉంటున్నాయి.
0: Again, a common knowledge that each body, each system has its own governing factors. There are certain factors which limit the functioning of a body.
1: ఈ జఠరమునందు ఏ ఏ పదార్థము ఎంతెంత ఉండవలనో అంతంత మాత్రమే ఉండాలి.
0: Now, in tune with the requirements of these different constituents that should make up a constituent
1: body. ఇందులో ఏ పదార్థము కొంత తక్కువైనను ఎక్కువైనను మనకు అనారోగ్యము ప్రారంభమవుతుంది.
0: All these should be present in a proper way. Anything less, anything more is bound to put you into disorder.
1: దేహములో అంగములు వేరువేరుగా మనకు కనిపించవచ్చు.
0: Now, in a body, the different organs could appear to be different.
1: తల చూస్తే పైన ఉన్నదని మనం భావించుకోవచ్చును.
0: Now look at the head, you might say it is above, on top.
1: తలనొప్పికి కారణం ఏమిటి అంటే తల కాదు, తలనొప్పికి కడుపే కారణం.
0: So if you ask a question, what's the cause for headache, it is not the head which is to be faulted with, it's the stomach which has gone out of shape.
1: అదే విధముగానే దేహములో ఉండినటువంటి సర్వాంగములు కూడాను కేంద్రము మన యొక్క కడుపే.
0: In this way, for all the different organs that you have, it is the stomach which is the key point.
1: అక్కడ వేసినటువంటి పదార్థమును జీర్ణింపజేసి అది సర్వాంగములకు కూడాను అది సరఫరా చేస్తుంటుండాలి.
0: సో వాట్ ఎవర్ ఈస్ గివెన్ టు ద స్టమక్ డైజెస్ట్ ఇట్ అండ్ సప్లైస్ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్ టు ఆల్ ది ఆర్గన్స్.
1: కనుకనే అది జఠరాగ్ని స్వరూపమైనటువంటి యొక్క దైవాగ్నిగా దాన్ని భావిస్తూ వచ్చారు.
0: సో దిస్ పవర్ ఆఫ్ డైజెషన్ గివెన్ టు ద స్టమక్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ ఎ గాడ్ గివెన్ థింగ్. దట్స్ హౌ వన్ రివర్స్ అండ్ వర్షిప్స్ ఇట్.
1: కనుకనే అహం వైశ్యానరో భూత్వాని, నేను నరునియందు వైశ్యానుడిగా ఉంటున్నాను అనగా జఠరాగ్ని స్వరూపుడై ఉంటున్నాడు దైవత్.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ఎ బీయింగ్ యాజ్ దిస్ డైజెస్టివ్ ఫోర్స్ విచ్ ఇస్ వాట్ గవర్న్స్ అండ్ రన్స్ ఆల్ ద లైఫ్ ప్రాసెసెస్ ఇన్ ద బాడీ.
1: ఆ దైవమునకు అందించవలసినటువంటి పదార్థములు ఎలాంటివిగా ఉండాలి?
0: సో టు సచ్ ఎ గాడ్ యాజ్ దిస్ వాట్ ఈస్ ఇట్ దట్ యు షుడ్ ఆఫర్ అండ్ గివ్?
1: దైవ నిర్మితమైనటువంటి పదార్థములే ఉండాలి, కానీ మానవ నిర్మితమైన పదార్థములు ఉండరాదు.
0: So this God should be given that which is his own creation, not what is made by man.
1: దైవము సహసిద్ధంగా సృష్టించినటువంటి పదార్థములను ఈ జఠరాగ్నికి అందించినప్పుడు ఈ జఠరాగ్ని దానిని చక్కగా జీర్ణింపజేసి సర్వాంగములకును ఆనందమైన ఆరోగ్యాన్ని అందిస్తుంది.
0: So whatever is available in a natural state as given to you by God in his creation, if you were to give that to your stomach, everything would be fine and okay.
1: అయితే ఇక్కడ ఆహారం అంటే ఏమిటి?
0: Now here, what do you really mean by this ఆహార or food?
1: ఈ ధాన్యములు, పండ్లు, కూరగాయలు ఇలాంటివంతా మనం ఆహారంగా భావిస్తున్నాము.
0: Now we look upon things like rice, fruit, vegetables as food.
1: కాదు కాదు, జగత్తులో సమస్తము ఆహారమే.
0: But this is not the case as such. Whatever you can possibly see in this world is food.
1: ఆహారమును అనుభవించేటువంటి పదార్థం కూడా ఆహారమే.
0: And that food stuff which experiences and partakes of the food is also a type of food.
1: ఏతవాత ఆహారమే ఆహారాన్ని అనుభవిస్తుండాలి.
0: So here what follows is that food experiences food.
1: మన దేహము ఆహారమయమే.
0: The body, for instance, is again food.
1: ఈ ఆహారమే మరొక ఆహారాన్ని భుజిస్తుండాలి.
0: And this which is food is partaking of something which is food.
1: ఒక మృగము ఒక ఆహారమే.
0: An animal or a beast is also a type of food.
1: ఆ మృగము మరొక మృగమైనటువంటి ఆహారాన్ని భుజిస్తుండాలి.
0: Now this beast partakes of some other animal as its food.
1: కనుక ఆహారము ఆహారమునే భుజిస్తుండాలి. కనుక ఎట్టి ఆహారమునకు ఎట్టి ఆహారం అవసరమో అట్టి ఆహారమునే మనం అదుపులో పెట్టుకోవాలి.
0: సో హియర్ ఇట్ ఇస్ ఫుడ్ ఈటింగ్ ఫుడ్. సో వాట్ యు మస్ట్ కీప్ ఇన్ మైండ్ ఇస్ వాట్ షుడ్ బి గివెన్ టు ఎ పర్టిక్యులర్ సిస్టమ్.
1: నేను మానవుడు ఈ ఆహారాన్ని భుజిస్తున్నాను అని కేవలము అజ్ఞానవశం చేత తాను భావిస్తున్నాడు.
0: నౌ మ్యాన్ హీ ఫీల్స్ ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఐఎమ్ ఈటింగ్ దిస్. దిస్ ఇస్ ఇగ్నోరెన్స్ ఆన్ హిస్ పార్ట్.
1: నీ దేహము మరొక దానికి ఆహారంగా ఉంటుండాలి.
0: యువర్ బాడీ సర్వ్స్ యాజ్ ఫుడ్ టు సమ్ అదర్ ఎంటిటీ.
1: దాని ఆహారము మరొక ప్రాణికి ఆహారంగా ఉంటుండాలి.
0: అండ్ దట్ ఎంటిటీ ఇన్ టర్న్ ఈజ్ ఫుడ్ ఫర్ ఎ థర్డ్ క్వాంటిటీ.
1: ఏతావాత మనం విచారణ చేసి చూస్తే అంత ఆహారంగానే రూపొందుతుండాలి.
0: సో హియర్ ఇఫ్ యు స్టార్ట్ లుకింగ్ ఎట్ థింగ్స్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ ఈజ్ ఫుడ్.
1: అయితే ఈ ఆహారం నందు సాత్విక ఆహారం అత్యవసరం.
0: బట్ In this food again, which is present all over, the sattvic variety is to be looked at.
1: ఈ సాత్విక ఆహారం ఎలాంటిదనగా సాత్విక భావంతో సంపాదించినటువంటి.
0: Now the hallmark or the quality of the sattvic food is that
1: ధార్మికమైనటువంటి మనస్సుతో క్రోడీకరింప చేసుకున్నటువంటి.
0: That it is full of the sattvic attribute, it puts you on the path of dharma.
1: కనుకని ధర్మ అర్థ కామ ఈ మూడింటి యొక్క సమ్మిళితం చేసినప్పుడే మోక్షం మనకు సహజసిద్ధంగా లభిస్తుంది.
0: సో వెన్ యూ బ్రింగ్ టుగెదర్ దీస్ త్రీ సీమింగ్లీ డిఫరెంట్ ఎంటిటీస్ ధర్మ అర్థ కామ యూ కెన్ సెక్యూర్ ద ఫోర్త్ మోక్ష.
1: కనుకనే అనేక పెండింట సమయం లోపల ఈ పురోహితులు చెబుతుంటారు ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి మోక్షం మాత్రం చెప్పటం లేదు అక్కడ.
0: నౌ యూ ఫైండ్ దట్ ది ప్రీస్ట్ who preside over ceremonies like weddings and marriages, when they keep chanting these mantras, they make a reference to dharma, artha and kama. They don't utter the word moksha.
1: కారణం ఏంటి ధర్మ అర్థ కామములు సక్రమమైన మార్గంలో అనుభవించినప్పుడు మోక్షం మనకు సంప్రాప్తమవుతుంది.
0: The reason is, if you can really experience and fulfill what is to be done with regard to dharma, artha and kama in the proper way, moksha would come to you on its own.
1: కానీ ఈనాడు కలి ప్రభావం చేత మోక్షాన్ని మాత్రం లక్ష్యంలో పెట్టుకున్నాము కానీ ధర్మార్థ కామములు మనం విసర్జిస్తున్నాం.
0: బట్ పాసిబిలీ బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ కలి ద టైమ్ ఆఫ్ కలి వి కీప్ ఇన్ సైట్ మోక్ష ఫర్గెట్ ఆల్ అబౌట్ ధర్మ అర్థ అండ్ కామ.
1: ఈ మూడింటిని సక్రమమైన మార్గంలో మనం అనుభవించటం లేదు.
0: So much so that we really do not do what we should with regard to this dharma artha
1: kama. ధర్మార్థ కామములు సక్రమంగా అనుభవించినప్పుడే మోక్షం మనకు లభిస్తుంది.
0: When you really fulfill what is to be done with regard to dharma, artha, kama in the proper way, moksha would be your own.
1: ఈ మూడింటిని మనం సక్రమంగా అనుభవించక మోక్షం లభించాలంటే ఏ రీతిగా మనకు లభిస్తుంది?
0: Now we do not discharge our obligations or responsibilities in the proper way with regard to the first three. We ask for moksha. How can it be yours?
1: కనుక ధర్మమైనటువంటి మార్గములో మనం అర్థాన్ని ఆశించాలి.
0: So what is required here is, following the path of dharma, seek artha or wealth.
1: ఈ దీని ద్వారా మనము వాంఛలను అనుభవించాలి.
0: So again, treading this path of dharma and securing artha or wealth in the proper way,
1: వాంఛలను ఏ రీతిగా అనుభవించాలి? ధర్మముతో అనుభవించాలి.
0: You come to the third step, your desires or your aspirations, they also should be saturated with this element of dharma.
1: ధనమును ఏ రీతిగా సంపాదించాలి? ధర్మముతో ధనమును సంపాదించాలి.
0: So again, how do you go about acquiring wealth? Through the medium of dharma.
1: Dharmamayamu kani arthamu kani dharmamayamu kani vanchalu kani mochaniki anarhamainatuvi annaru.
0: Wealth without dharma, desires without dharma cannot make you deserving of securing or wanting to secure moksha.
1: Dhanadhanyamulu kaligi dharma gunam unna sampata ledane chintayundu.
0: You have plenty of wealth, prosperity, all your material possessions, and you also have this dharma in you, then why veil aloud that you cannot really have anything more?
1: Vidyadhikariyai virra veeguchununna udyogamula koraku vesalanundu.
0: Without dharma again, you possibly say that you are an educated one, you are a man of authority. What's the use of this arrogance?
1: Kootiki lekanu alladuchunnatti nirupedakendaro biddalundru.
0: In the same manner, one who wails aloud, poverty stricken and burdened with many children to bear.
1: వీటికి కారణం ఏమిటి?
0: He keeps asking for people to come to his support.
1: సక్రమాన్ని మనం అనుభవించలేకపోయినప్పుడే ఈ లోపములన్నీ మనకు కనిపిస్తున్నాయి.
0: Now what is the result? What is the cause for some of these situations to arise? Because you do not do a thing the way it should be done.
1: మనము పురుషార్థమైనటువంటి ధర్మార్థ కామములను సరైన మార్గములో మనం అనుభవించినప్పుడు ఈ విధమైనటువంటి యొక్క బాధలకు కానీ ఈ విధమైనటువంటి దుఃఖములకు కానీ ఏమాత్రము అవకాశం ఉండేది కాదు.
0: సో ఇఫ్ దీస్ పురుషార్థస్ ధర్మ అర్థ కామ హడ్ బీన్ డిశ్చార్జ్డ్ ది వే దే ఆట్ టు హావ్ బీన్ మ్యాన్ వుడ్ నాట్ హావ్ బీన్ సబ్జెక్టెడ్ టు సచ్ ఇంక్రీజింగ్ ఆర్డర్స్ ఆఫ్ స్ట్రెస్ అండ్ డిజార్డర్ అండ్ వేరియస్ అదర్ ఎయిల్మెంట్స్.
1: కూడాను ఆహారమే మూల కారణం.
0: నౌ ది మెయిన్ థింగ్ విచ్ గవర్న్స్ దీస్ త్రీ ఈజ్ అగైన్ ఫుడ్.
1: మితిమీరిన ఆహారము మతి తప్పిన ఆహారము భుజిస్తున్నాం.
0: Now what we tend to take is food in excess and food which leads us to mental derangement.
1: దేనికి కాని నస్తేయో నియమం వినా దీనికి ఒక నియమం లేకపోతే ఆహారమునకు కూడాను తాను అనారోగ్యం పొందటమే కాకుండా ఎట్టి ప్రమాదములకైనా గురి కావచ్చు.
2: There should be a limit that has to be placed on the food that one takes. You exceed this, you are bound to suffer in the process.
1: దేహాన్ని కాపాడుకునేటకై ఆహారం అవసరమే.
2: To protect and safeguard the body, food is necessary.
1: కాని ఈ ఆహారం కొను దేహమునికి ఎంత అవసరమో అంత మాత్రమే మనం భుజించాలి.
2: But even this food should be taken in tune with the quantity required for the sustenance of the body.
1: అటు మితిమీరిన తర్వాత దీనికి అనేక విధమైనటువంటి అనారోగ్యములు ప్రారంభిస్తాయి.
2: You exceed that limit and disorders galore come your way with regard to the body.
1: మనకు గుండె ఉంటుండాలి.
2: Take for instance the heart.
1: ఈ గుండె కూడాను ఎంతవరకు ఇది పంపు కొట్టి దీని యొక్క సప్లై చేయాలో అంతవరకే చేయగలదు, కానీ మితిమీరినటువంటి సప్లై చేయలేదు.
2: Now this heart has a capacity wherein it pumps the blood to the rest of the body. It cannot exceed this limit, this optimum point.
1: మీకు తెలుసు ఎన్ని హార్స్ పవర్ మిషన్ ఎంతవరకు పనిచేస్తుంది అనేటువంటి దాన్ని మొట్టమొదట విచారిస్తుంటాం.
2: Now you probably are aware of this, rather you are aware of this. A machine working to a certain horse power.
1: ఏ పనిని మనం ప్రారంభించాలనుకుంటామో ఆ పనికి లోటుకు తగినంత మిషన్ మాత్రమే మనం తీసుకుంటాం.
2: Now if you have a certain task to be performed by a certain machine, you go in for that machine which you feel would meet with this requirement of yours.
1: దాని horse power తక్కువగా పెట్టి దానికి మించినటువంటి పంటను పండించుకోవాలంటే అది సాధ్యం కాదు.
2: Now the horse power of the machine is less and you want to exceed far beyond it from your side.
1: కనుకని పంట ఎండి వంట లేక ఈ యొక్క జీవితం అనేటువంటిది కృషించిపోతుంది.
2: Like you want to irrigate your fields, you get a machine of less horse power. You can't get anything out of it. So you can't get your good crop, no food.
1: దైవ సృష్టి లోపల ఈ దేహమునకు ఎంత హార్స్ పవర్ అవసరమో అంత హార్స్ పవర్ ఇక్కడ పెట్టాడు.
2: So you find that in God's creation, this body requires a certain horse power for this heart, and that's what God has given to it.
1: దీనికి మించినటువంటి పంట దేహాన్ని పెంచుకుంటూ పోతే ఇది పని చేయలేదు.
2: So supposing you want to build your body beyond the means and limits of this heart, it cannot function.
1: ఈ గుండె జబ్బులు అధికమైపోతున్నాయి.
2: That's why there is an increase in the heart diseases.
1: దేహాలు బండల వలె పెంచుకుంటే గుండె ఏమి చేస్తుంది?
2: Now you want to build your bodies like boulders, what can your poor heart do?
1: ఇది అనేక మంది విద్యావంతులు ఎందు కూడాను ఈ ఒక రోగం ప్రారంభమైంది.
2: Now even amongst educated people this disease is creeping in.
1: కేవలము విద్యావంతులే కాదు, దీని సంగతి తెలిసినటువంటి డాక్టర్స్ కూడాను దీంట్లో అనారోగ్యంలో పడిపోతున్నారు.
2: Not merely the educated one, even those doctors who specialize in the field of the heart, they become victims to this.
1: అన్ని తెలిసినటువంటి డాక్టర్స్ కూడాను ఈ అమాయకుంటూ పోతే ఇది పని చేయలేదు.
2: So supposing you want to build your body beyond the means and limits of this heart, it cannot function.
1: ఈ గుండె జబ్బులు అధికమై

0: they become victims to this.
1: అన్ని తెలిసినటువంటి డాక్టర్స్ కూడాను ఈ అమాయకత్వంలో మునిగిపోతున్నారు.
0: సో ద డాక్టర్స్ హు ఆర్ ఆల్ నోయింగ్ విత్ రెస్పెక్ట్ టు దిస్, దే ఆర్ ఆల్సో ఫాలోయింగ్ ఏ ప్రే టు దిస్.
1: హెల్త్ ఈజ్ వెల్త్ అని అందరికీ చెప్తారు, కానీ తమ హెల్త్ ని తాను చూసుకోలేరు.
0: They exhort to each and every one, health is wealth, but when it comes to them, they don't bother.
1: కనుక మనము ఏ జబ్బులు పడినప్పటికీ మనము ఆరోగ్యము కాపాడుకోవాలంటే ఈ ఆహారంతో ఎంతైనా మనం కాపాడుకోవచ్చు.
0: సో యూ హావ్ ఫాలన్ ఎ విక్టిమ్ టు డిజార్డర్ ఇన్ డిసీజ్, యూ కెన్ సర్టన్లీ కర్బ్ అండ్ ఎలివియేట్ యువర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ బై ప్లేసింగ్ ఎ కర్బ్ ఆన్ ఫుడ్.
1: ఒక వ్యక్తికి బ్లడ్ ప్రెషర్ ఉంటుంటుంది.
0: ఫర్ ఇన్స్టెన్స్, ఎ పర్సన్ has got this problem of blood pressure.
1: ఈ బ్లడ్ ప్రెషర్ ద్వారా ఏమవుతుంది, ప్రక్కనే ఒక డయాబెటిక్స్ ప్రవేశం అవుతుంది.
0: నౌ ఇన్ ద వేక్ ఆఫ్ దిస్ బ్లడ్ ప్రెషర్ హి బికమ్స్ ఎ విక్టిమ్ టు డయాబెటిస్.
1: ఈ వైద్యములో బ్లడ్ ప్రెషర్, డయాబెటిక్స్, పిన్స్ అని చెప్పవచ్చు, ఒకదాన్ని ఒకటి అనుసరిస్తుంటాయి.
0: Now one can in fact equate the two as being twins, blood pressure and diabetes. One follows in the footsteps of the other.
1: Diabetics medication తీసుకుంటే blood pressure ఎక్కువ అవుతుంది, blood pressure తీసుకుంటే diabetics ఎక్కువ అవుతుంది.
0: And here is a peculiar thing. If you take a medicine for diabetes, the BP, the blood pressure goes up. If you take a medicine for blood pressure, diabetes goes up.
1: ఇవి రెండు విరుద్ధమైనటువంటివిగా అభివృద్ధి అవుతుంటాయి.
0: Because these two are a pair of opposites.
1: ఇవి మందులతో సరిపోయేటువంటివి కాదు.
0: And these cannot be brought down under control.
1: ఇది కేవలం తాత్కాలికమైనటువంటి మందుల వల్ల అది కొంతవరకును హద్దులో నిలిచి ఉండొచ్చు.
0: Now through the medicine that you take, temporarily you might get some relief, all right.
1: ఇవి ప్రారంభమైన ఇంకా జీవితం అంతా కూడా తగ్గేటువంటి జబ్బులు కాదు.
0: Now these diseases are such that once they creep in, it's very difficult for you to put them out.
1: ఇది కేవలం కుండలీ శక్తి వలె అణిగి ఉండినట్టు కొంతకాలం అణిగి ఉండొచ్చు.
0: Now these possibly like the kundalini shakti remain contained for a while.
1: Aithe deenini poorthi nirmoolam cheskovalante em cheyali?
0: But then how does one rid oneself totally of these? What do we do?
1: Diet control. Ee aaharamu manu adupulo pettukunte ye mandulu kudano vaadanakkarledu.
0: The golden principle of formula is diet control. Keep a curb on the food intake, everything will be okay.
1: Mana weight tagginchukovali.
0: You must reduce your weight.
1: Kaaranam emtante ee aaharanni bhujistunnam.
0: The reason again is we are eating this food.
1: ఇది ఒక దేహం అనేటువంటిది ఒక దిబ్బ వంటిది.
0: Now this body is like a mound, a heap.
1: ఇది చైతన్య స్వరూపం కాదు.
0: And it has no power of activizing itself.
1: ఇది కేవలం జడము.
0: It is purely inert, inanimate.
1: మీరు అనవచ్చు, ఇది దేహము జడమే అయితే దినదినానికి పెరుగుతుండాలి కదా అని.
0: Now you might ask, if the body is inert and inanimate, it's growing all right. What is
1: jadam kulanu perugutundi.
0: Certainly even that which is inert, inanimate grows.
1: Namo mana illunu urchi inta chetta isipoy oka guntalo vestunte oka nela in tarvata guntalo kuda chetta pedda guttaga perigipothundi.
0: For instance, you sweep your house continuously for a month, collect all the dust, thus it becomes a heap. You can't question that.
1: Ee oka guntalo unde matti kudanu perigipoyindi.
0: So all that you have dumped into a pit has now risen up and become a heap.
1: దిన్నము కొంచెం కొంచెం వేస్తుంటే దాంట్లో పెరిగిపోతుండాలి.
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ యూ మెట్ ఆస్క్? ఎవ్రీ డే యూ ఆర్ పుటింగ్ ఎ లిటిల్ ఇన్ టు దిస్ అండ్ దట్స్ గోయింగ్ అప్ ఇన్ టు ఎ హీప్.
1: అదే విధంగానే ఈ యొక్క చెత్త గుడ్డ కూడాను దిన్నము ఇడ్లీ, దోశ, ఉప్మా, సాంబార్, అన్నం అన్ని ఈ చెత్తలు వేస్తుంటే ఇది కూడా పెరిగిపోతుంటుండాలి.
0: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ బాడీ ఆల్సో విచ్ ఇస్ ఇనానిమేట్ అండ్ ఇనర్ట్, ఇన్ దిస్ యు ఆర్ పుటింగ్ దిస్ డస్ట్ ఆఫ్ ఇడ్లీ, సాంబార్, వడ, దోశ అండ్ స్టఫ్ లైక్ దాట్. So this body also is growing in proportion.
1: ఇవి వేయకుండా ఒక వారం నిలబెట్టు, ఇది కూడా తగ్గిపోతుంది.
0: Don't put any of these for a week, even this would show a reduction in size, the body.
1: కనుక ఈ దేహం అనేటువంటిది కేవలం ఒక టైర్ వంటిది.
0: So this body once again is like a tire.
1: పంప్ కొడితే పెరుగుతుంది.
0: You pump
1: the పంప్ తీస్తే తగ్గిపోతుంది.
0: You pump the tire, it becomes inflated. You remove it, it becomes deflated.
1: అయితే గాలి తగ్గటం చేత ప్రమాదం లేదు.
0: బట్ హియర్ ఇఫ్ యూ సీ, ఇఫ్ యూ డీఫ్లేట్ ఎట్ ఆర్, దేర్ ఇస్ నో డేంజర్ ఇన్ హెర్.
1: ఈ గాలి కొట్టి పెద్దదిగా చేసినప్పుడు ఎప్పుడైనా పట్టన పగిలిపోతుంది.
0: బట్ ఇఫ్ యూ గో ఆన్ పంపింగ్ అండ్ ద ఇన్ఫ్లేటింగ్ పార్ట్ ఆర్ ఇన్ఫ్లేషన్ కీప్స్ గోయింగ్ ఆన్ ద ఇంక్రీజ్, దేర్ ఇస్ ఆల్వేస్ ఎ డేంజర్ దట్ ద టైర్ మైట్ బర్స్ట్.
1: కనుక మనం తక్కువగానే ఉంటుండి సరైనటువంటి హద్దులో దీనిని సరైన రీతిగా మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాలి.
0: సో ఇట్స్ రాదర్ ఇట్స్ బెటర్ ఇన్ ఎ వే టు బి ప్లేయింగ్ సేఫ్. Be erring on this side than on the other side.
1: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ.
0: Here is a small illustration.
1: ఇది హాస్పిటల్ డే కనుక ఆరోగ్యాన్ని గురించి మనం మాట్లాడవలసి వస్తుంది.
0: Now since this is a hospital day, it is necessary that we speak about matters pertaining to

0: ఇంతకు పూర్వం చెప్పాను బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్.
1: Now just a while ago I mentioned these two to you, blood pressure and diabetes.
0: ఈ రెండు జబ్బులు మనం సాధారణమైన జబ్బులుగా మనం భావిస్తున్నాము.
1: Now these two diseases according to us are common place ones.
0: చాలా పొరపాటు, ఇవి చాలా ప్రమాదమైన జబ్బులు.
1: Now this is a highly mistaken notion. These two could be very dangerous.
0: ఈ రెండు జబ్బులు కూడాను హార్ట్ పైనే పని చేస్తుంటాయి.
1: Both these diseases affect and act on the heart.
0: ఈ బ్లడ్ ప్రెషర్ ఈ డయాబెటిక్స్ ఒకటి లోపల హార్ట్ ని పెద్ద చేస్తుంది, లోపల హార్ట్ ను బయట తట్టు మరొకటి పెద్ద చేస్తుంది.
1: Now one of these tends to enlarge the heart, the other tends to enlarge the surroundings of the heart.
0: ఇవి రెండు చేరి గుండెను పెద్దదిగా చేస్తున్నాయి.
1: So both these together it follows that would tend to enlarge the heart.
0: ఇవి రెండు కూడాను రక్తముతో కూడినటువంటివి.
1: And both these again has something to do with blood.
0: ఇప్పుడు బ్లడ్ షుగర్ ఎక్కువ అయిపోయినప్పుడు ఇది కొంతవరకు హార్ట్ చాలా గట్టి పడిపోతుంది.
1: Now for instance if the blood sugar also were to be increasing,
0: దీని సర్క్యులేషన్ కూడా సరిగా చేయడానికి వీలుండదు.
1: There is no proper circulation of the blood and the heart also tends to solidify a bit.
0: అయితే ఈ షుగర్ ఈ యొక్క ఎక్కువ కావడానికి కారణం ఏమిటి?
1: Now what's the cause for the increase of the sugar content in the blood?
0: దీనికి ఇన్సులిన్ అనేటువంటిది ఒకటి ఉంటుంటారు, అది ఎంత వరకు ఉండాలో అంతవరకు పుడుతూ ఉండాలి, కానీ అది తగ్గిపోతుంది.
1: Now there is something like insulin which acts as an antidote to this blood sugar. If this insulin is on the decrease, the blood sugar is on the increase.
0: Kanukane diabetic patient ku insulin injection istuntaru.
1: That's why for a diabetes patient he is injected with this insulin.
0: Deenilo enta sugar undalo anta maatrame undala, idi taggina pramadame ekkina pramadame.
1: Because the body also can contain only a little sugar, nothing more, nothing less, dangerous either way.
0: Idi taggipoyina unconscious padipothadu, ekkina unconscious padipothadu.
1: If the sugar comes down or goes up, the person falls unconscious.
0: Kanuka దీనికి ఏ విధంగా అంటే ఎంతవరకు అంతవరకు దీనిని భుజిస్తూ రావాలని, దీనికి గోధుమలు జొన్నలు ఇవి తినండి అని డాక్టర్స్ చెప్తుంటారు.
1: సో ఇన్ ఆర్డర్ దట్ వన్ కీప్స్ ఎ చెక్ ఆన్ ది షుగర్ కంటెంట్ ఇన్ ది బ్లడ్, డాక్టర్స్ జనరల్లీ అడ్వైజ్ ది పేషెంట్స్ టు ఈట్ ఫుడ్ స్టఫ్స్ లైక్ వీట్, జవా అండ్ థింగ్స్ లైక్ దట్.
0: ఎందుకు ఈ పథ్యం పెడుతున్నారు వీళ్ళు?
1: నౌ వై డు ది డాక్టర్స్ ప్లేస్ సచ్ ఎ రిస్ట్రిక్షన్ ఆన్ దట్?
0: ఇది పథ్యం కాదు, డైట్ ని కంట్రోల్ చేసే మార్గం ఇది.
1: This is not something they are placing a curb on you about. It's just a case of making you
0: see reason. Manam tinnatvanti prathi padartham kudanu glucose ga maaripothundadi.
1: This sort of a diet, this type of food stuff, whatever you eat in a way, becomes glucose in the body.
0: Ee glucose lopala sweet ekkutundadi, prathi padarthamlo kudanu sweet undi.
1: In fact every substance that you eat gets changed into glucose and there is sweetness in that.
0: Ippudu biyamulona teepu untundadi, గోధుమలోనా ఉంటుండాలి.
1: ఇన్ రైస్ యూ హ్యావ్ ది స్వీట్నెస్, వీట్ యూ హ్యావ్ ది స్వీట్నెస్.
0: అయితే మనం ఈ దక్షిణాది వైపున చాలా మంది అన్నం భుజించడానికి బాగా అభ్యాసం అయిపోయింది.
1: నౌ ఇన్ ది సదర్న్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ పీపుల్ ఆర్ గివెన్ టు ఈటింగ్ మోర్ ఆఫ్ రైస్, ఇట్స్ సంథింగ్ ఆఫ్ ఇన్ ది నేచర్.
0: వీరి అభ్యాసమును బట్టి అన్నం అధికంగా భుజిస్తారు.
1: సో బికాస్ ఆఫ్ దిస్ ట్రెయిట్ ఇన్ దెమ్ they eat more of rice and excess of that.
0: ee rice ekkuga bhojinchatam cheta indulo glucose kuda ekku aipothundi.
1: So once a person starts eating more and more rice, the glucose content also becomes
0: more. Kanukane veerini aaharam tagginche nimittamai godumulu tirandi ani cheptunnaru.
1: So in order to make this person eat less of content, he is advised to eat wheat instead.
0: ee abhyasam leni godumulu adhikanga tinaleru.
1: Because the reason is the person is not used to eating wheat, so he can't eat
0: it. Adhikanga tinukokunda potam cheta in sugar kuda taggipothundi.
1: So since he can't stomach excess of heat or much of heat, wheat, he won't eat more.
0: Godumulu tinatam chetane mana diabetics taggipovatam ledu.
1: And the sugar content also is less. Now merely by eating wheat the blood sugar is not coming down.
0: Uttar Pradesh vallanta kuda nu డజన్ డజన్ చపాతీలు తింటుంటారు గోధుమలు.
1: నౌ యాజ్ అగేన్స్ట్ ఆల్ దిస్ ఎ పర్సన్ ఇన్ ద నార్త్ ఈజ్ నార్మలీ గివెన్ టు ఈటింగ్ మోర్ ఆఫ్ వీట్, డజన్స్ అండ్ డజన్స్ ఆఫ్ చపాతీస్.
0: డయాబెటిక్స్ పెరిగిపోతుంటది. గోధుమలే తింటే డయాబెటిక్స్ తగ్గేటట్టుగా ఉంటే వాళ్ళు గోధుమలే తింటున్నారు కనుక డయాబెటిక్స్ ఎందుకు తగ్గకూడదు?
1: నౌ దే ఆర్ గివెన్ టు ఈటింగ్ డజన్స్ ఆఫ్ చపాతీస్, వీట్. నౌ ఇఫ్ వీట్ కెన్ బ్రింగ్ డౌన్ దిస్ షుగర్ కంటెంట్ డయాబెటిస్, how come these people are eating and still free from this diabetes?
0: వాళ్ళు గోధుమలు తినటం అలవాటు కాబట్టి గోధుమలు అధికంగా తింటున్నారు.
1: Now they are used to eating wheat, so they eat more of it.
0: వారికి ఏమి డైట్ కంట్రోల్ చేయాలంటే వాళ్ళకి బియ్యం తినమని చెప్పాలి.
1: So what's the type of diet control that you would prescribe to a northerner? Ask him to eat rice.
0: వాళ్ళకి అభ్యాసం లేని కారణం చేత బియ్యం తక్కువగా తింటారు.
1: బికాస్ హీ కాంట్ స్టమక్ మచ్ ఆఫ్ రైస్ హీ ఈట్స్ లెస్ ఆఫ్ ఫుడ్ నౌ.
0: కనుక దాంట్లో కొంత షుగర్ తగ్గిపోతుంది.
1: సో ఇన్ దిస్ వే ద షుగర్ కంటెంట్ కమ్స్ డౌన్.
0: నిజంగా చూస్తే గోధుమలకు బియ్యములకు ఎక్కువ వ్యత్యాసం లేదు. ఈ స్టార్చ్ అనేటువంటిది ఇది 85 ఉంటే అది 78 ఉంటుంది అంతే.
1: నా వెన్ యూ లుక్ క్లోజ్లీ ఎట్ ఐదర్ ఆఫ్ దీస్ rice or wheat, the starch content is more or less the same. If one has got 85%, the other may be 78.
0: కనుక మనం భుజించే ఆహారంలో క్వాంటిటీని మనం తగ్గించినప్పుడే ఇది తగ్గిపోవడానికి వీలు ఉంది.
1: So what's the main idea behind all this is, the amount of food that you take should be placed under a limit. Eat less of it.
0: ఏ పదార్థమైనా కూడాను మనం తక్కువగా భుజిస్తే చాలా బాగుంటుంటుంది ఆరోగ్యం.
1: Whatever be the food type, if you are to eat it within limits, to a degree of moderation.
0: Matihani. Mita tindi atihai.
1: With a degree of moderation, all will be well. Excess of food leads to mental derangement. Limited amount of food will confer joy and happiness to you.
0: Edo aakarane manam adukkune nimittamu dehanni poshinchukune nimittam aaharame kaani dehalu penchukune nimittam gaadu aaharam.
1: Now so that your hunger may be satiated and your body may be sustained, you eat food not for the sake of building up your bodies.
0: Manaku aahara viharam cheta enta kalamaina jeevinchadaniki avakasam untundali.
1: There is every opportunity available to us if only we were to take care of our food and habits.
0: Yedo daivavashattu pramadam sambhavinchite tappa nijanga anarogyamto maatram cheedinchetundi e maatramu undadu.
1: Food and our habits could really confer a longevity on us. Maybe certain circumstances beyond control could lead you to distress, but otherwise there is no cause why you should be subjected to illness.
0: Manam adhika kaalam jeevinchi adhika samaja sevalu chesi atyunnatamainatundi oka divyatvanni anubhavinchalante aaharam aduplo pettukovali.
1: If you wish to live longer, if you wish to be of service to society, and if you wish to experience divinity for longer, then keep your food under check.
0: Kanuka manam bhujinche aaharam kodanu జీవశక్తులతో కూడినటువంటి ఒక ఆహారాన్ని భుజించాలి.
1: And then again, the food type, the food stuff that you eat should be such as to be sustaining.
0: ఈ ఆధునిక యుగం లోపల నవనాగరిక జీవితం నందు మనము భుజించే ఆహారము అంతా కూడాను సారరహితమైన ఆహారాన్ని భుజిస్తున్నాం.
1: Should be such as being nourishing and nutritious. What you eat in this world of ours today is that which has absolutely no innate power to sustain you.
0: మన దేహానికి ప్రోటీన్ కావాలి, విటమిన్స్, అన్ని రకములైనటువంటి విటమిన్స్ ఏ బి సి డి ఇ అన్ని కావాలి దీనికి.
1: నౌ ఫర్ దిస్ ఫర్ ద అప్కీప్ ఆఫ్ ద బాడీ యు నీడ్ ప్రోటీన్స్, యు నీడ్ విటమిన్స్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్స్ ఏ బి సి డి అండ్ మోర్.
0: ఒక విటమిన్ కన్నులకు మంచి శక్తిని ఇస్తుంది.
1: వన్ విటమిన్ గివ్స్ యు ఎ గుడ్ సైట్, పవర్ టు బి ఐస్.
0: ఒక విటమిన్ మన రక్తానికి బలం అందిస్తుంది.
1: అండ్ వన్ ప్యూరిఫైస్ అండ్ స్ట్రెంగ్థెన్స్ ద బ్లడ్.
0: ఒక విటమిన్ బోనుకు శక్తిని ఇస్తుంది.
1: ఎ థర్డ్ విటమిన్ సస్టైన్స్ ఆఫ్ స్ట్రెంగ్థెన్స్ ద బోన్స్.
0: ఈ అన్నింటికి ప్రోటీన్ చాలా అవసరం.
1: బట్ ఫర్ ఆల్ దీస్ ప్రోటీన్స్ ఐ మస్ట్.
0: దాని పేరే ప్రోటీన్, అనగా ప్రొటెక్ట్ చేసేటువంటిది ప్రోటీన్ అంటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ కాల్డ్ దట్ ఎంటిటీ ఇస్ కాల్డ్ ప్రోటీన్ దట్ విచ్ ప్రొటెక్ట్స్ యూ. దట్స్ వై ఇట్స్ కాల్డ్.
0: అది ఎక్కువగా ఉండినప్పుడే ఈ ఆరోగ్యమును కూడాను మనము అభివృద్ధి చేసుకోవచ్చు.
1: So when you have this protein content more, you can certainly sustain yourself longer.
0: ఈ అన్నింటి యందు కూడాను అపక్వ ఆహారం అనేటువంటి దాంట్లో చాలా ప్రోటీన్ వస్తుంది.
1: Now here, when you look at the protein content in the food stuff available, that which is not cooked as such contains a large amount of protein.
0: ఈ బేడలు ఉంటున్నాయి చూడండి, పెసలు, కందులు, అనుములు, ఇలాంటివంతా కూడా ఉంటున్నాయి.
1: Take for instance the pulses. The different types of pulses that you can think of, like moong dal.
0: దీనిని విదేశీయులంతా కూడాను అనేక రకములుగా దీనిని ఉపయోగపెడుతుంటారు.
1: Now the various descriptions of this gram, as we put it.
0: దీంట్లో సోయా బీన్స్ అని కూడాను చాలా అభివృద్ధిగా ఉంటుంటాయి.
1: Even the foreigners tend to use them. For instance, soya beans.
0: దీనిని మనం గ్రౌండ్ నట్ అంతా కూడాను ఇండియన్ సోయా బీన్స్ అని పెడుతున్నారు.
1: And the Indians proudly call the ground nuts Indian soya beans.
0: దీంట్లో ప్రోటీన్ చాలా బాగా ఉంటుంది.
1: Here, the protein content is
0: quite
1: a bit.
0: ఈ బేడల్ని మనం ఏం చేస్తున్నాం?
1: Now, what do we really do to these pulses available like this?
0: ఈ సాంబార్లో, రసంలో బాగా ఉడకబెట్టి దాంట్లో ఉన్నటువంటి ప్రాణశక్తినంతా కూడా భస్మం చేసి తర్వాత భుజిస్తున్నాం మనం.
1: What we do to these pulses by way of cooking our sambar or rasam is boil them and deprive them of the basic nutritious content that they have.
0: ఈ గ్రీన్ గ్రామ్స్ ఉంటున్నాయి పెసలు అని.
1: Take for example the green gram, the moon as we put it.
0: అలసందలు ఉంటున్నాయి.
1: Or another type of bean.
0: ఇవన్నీ కూడాను చక్కగా నానబెట్టి మెత్తగా చేసుకుని భుజిస్తే ఎంత ప్రోటీన్ ఉంటుంటుంది.
1: Now the way of eating them is soak them in water and then after they become palatable eat them. They come to you in their richness.
0: మనం రుచి మరిగటం చేత దీనిని ఉడకబెట్టి దానికి ఉప్పు పులుసు కారము దాని ముఖాన కొట్టి మన ముఖాలు పాడు చేసుకుంటున్నాం.
1: Now because we are victims to this palate or tongue of ours and taste and our whims and fancies, what do we do? Get hold of all these, boil them, subject them to various types of transformations in the form of adding oil and various other ingredients. In the process, deprive them of the basic contents, deprive ourselves of what they can give.
0: ఈ పండ్ల లోపల కూడా ఎంత శక్తి ఉంటుందది, దీంట్లో అంతా విటమిన్స్ ఉంటున్నాయి.
1: Take for example the fruit then. In the fruits also, what you have is nothing but vitamins.
0: కూరగాయలు ఎందుకు కూడాను చాలా కావాల్సినంత శక్తి ఉంటుంది.
1: Or vegetables, they can give you any amount of strength.
0: కానీ ఈనాడు ఆర్టిఫిషియల్ వెజిటబుల్స్ తయారవుతున్నాయి. ఒక చిన్న ఇంత మిరపకాయ వేస్తే ఇంత సాంబార్కు తగినటువంటి టేస్ట్ వచ్చేటువంటిది.
1: Or take for example a chili plant. The chili could be just a small, wee bit smaller like this, but that would be enough to give you taste to a full vessel full of sambar.
0: ఈనాడు ఒక్కొక్క మిరపకాయ ఇంతింత ఉంటుండాలి.
1: Now today you find the same chili bloated up out of all proportions and a huge big one.
0: ఇన్ని మిరపకాయలు వేస్తే ఇంత రసమైన రుచిగా ఉండదు.
1: You get a large number of these chilies, put them in the rasam, a small tumbler full, still you don't get the taste.
0: కారణం ఏమిటి? దీనికంతా కృత్రిమమైనటువంటి ఎరువులు దీనికి చల్లుతున్నారు.
1: What's the reason? You are now feeding these plants with artificial manure.
0: Tadwara darulo undavalsinanta vatti shaktilu dantlo undatam ledu.
1: As a result, they really do not have the innate strength which ought to have been there.
0: Inte kaadu meek andariki telisina vishayame cheppaka tappadu.
1: Not only this, there are other things too. You know them all right, but I would nevertheless like to tell them.
0: Towns lopala pedda pedda pattanam lopala ee gramamulo జరిగేటువంటివన్నంతా కూడా ఉంటున్నాయి. ఈ చెడ్డ నీరంతా ప్రవహిస్తుంటుంటాయి. డ్రైనేజ్ వాటర్.
1: నౌ హియర్ ఇన్ బిగ్ టౌన్స్ అండ్ సిటీస్ యు నో వాట్ హ్యాపెన్స్. ద డ్రైనేజ్ వాటర్, ది సూయేజ్ వాటర్ దట్స్ టేకెన్ అవుట్.
0: ఈ సూయింగ్ వాటర్ పోయేటువంటి సమయంలో ఆ కాలువకు పక్కలో అంతా ఎక్కడ చూసినా కూరగాయలు పెడుతున్నారు.
1: నౌ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ దీస్ సూయేజ్ లైన్స్ యూ టెండ్ టు ప్లాంట్ దీస్ ఫుడ్ గివింగ్ వెజిటబుల్స్.
0: దీనికి పంపులు పెట్టి ఈ వాటర్ అంతా దానికంతా కూడా పోషింపజేస్తున్నారు.
1: నాట్ ఓన్లీ దాట్ యు install pumps and pump this water into these plants.
0: Tadwara kurugaru chaala peddadiga roopondutunnayi.
1: As a result you find that these vegetables present a wholesome picture, big ones.
0: Ee chedda neeru valla periginatunte kurugayala vallane chedda rogalu bayalu deertunnayi.
1: But look at that, these vegetables have been grown and sustained by this sewage water, thereby all these diseases.
0: Nijanga pallela varikante pattanamlo undinatunte variki ekku rogalu.
1: Now when you contrast the picture of a village and that of a city, the village folk have far less number of diseases than a town's folk people.
0: Oka parishuddhamaina gali variki chikkatam ledu.
1: Because those living in the cities and towns,
0: parishuddhamaina neeru chikkatam ledu.
1: They can't breathe pure air, they can't get pure water to drink.
0: Parishuddhamaina padarthalu chikkatam ledu.
1: They can't get pure materials to eat.
0: Vaati roopala maatrame chusi aakarshistunnaru kaani lopala unna saaranu chusi vaallu ye maatram vicharinchatam ledu.
1: The external picture of what they get is certainly healthy, but what they can offer is something undesirable. Even these manure, the fertilizers that you give, are full of disadvantages.
0: తద్వారానే ఈ క్యాన్సర్స్ అని ఇంకా గుండె జబ్బులని ఇవన్నీ అధికమైపోతున్నాయి.
1: As a result you find an increase in the number of cancer cases or heart complaints.
0: ఈనాటి వరకు ఈ క్యాన్సర్ కు ఏమిటి కారణం అనేటువంటిది ఇంతవరకు కనిపెట్టిన డాక్టర్స్ లేరు.
1: టు దిస్ డే, టు దిస్ మూమెంట్ దేర్ హస్ బీన్ నో డాక్టర్ హూ హస్ కమ్ అవుట్ విత్ ఎ సొల్యూషన్ ఫర్ దిస్ క్యాన్సర్.
0: అయితే దీనికి కారణం ఏమిటని మనం చక్కగా విచారిస్తే ఈనాడు బాగా తెలుసుకోవచ్చు.
1: బట్ దెన్ ఇఫ్ యు ఆస్క్ దిస్ క్వశ్చన్ వాట్స్ ద కాజ్ ఫర్ దిస్ క్యాన్సర్, దెన్ ఇట్ ఈస్ సంథింగ్ వర్త్ నోయింగ్.
0: ఒకరు చెప్తారు తమలపాకులు వేసుకోవటం వల్ల వస్తుండాలి.
1: నౌ సంబడి మైట్ సే because you eat betel leaf you are getting cancer.
0: Kontha mandi bidilu cigarette taagatam valla vastundi antaru.
1: A few others say cancer is a direct result of smoking bidis and cigarettes.
0: Inka kontha vatavaranam dosham valla vastundadi antunnaru.
1: And some might say that the air around you is polluted so you are getting cancer.
0: Kontha varaku deeniki cancer ku sahayakaruluga untunnayi kaani cancer raavadaniki kaaranam matram kaadu.
1: Now Now, all said and done, what you must understand is, to a limited extent, these factors might be contributing in a small way, but they are not the primary cause for cancer.
0: నిజంగా లోతుకు దిగి విచారిస్తే క్యాన్సర్ కంత మూల కారణం చక్కెర.
1: You go deeper into this issue, and then you come to this realization that the main cause for cancer is sugar.
0: కారణం ఏమిటంటే దీన్ని చక్కెరగా చేయటం లోపల అనేక కెమికల్స్ అంతా కలుపుతున్నారు.
1: The reason again is, in order to give it this commercial sugar, a lot of chemicals are added up in the process.
0: ఈ కెమికల్స్ లో బోన్స్ పౌడర్ కూడా కలుపుతున్నారు.
1: And in these chemicals, part of the chemicals added are the powder of the bones.
0: తద్వారా ఇది దేహంలో ఏ ప్రదేశమునందైనా చేరి ఒక విధమైనటువంటి బ్లాక్ తయారైపోతుంది.
1: And this content, as you take in sugar, might get lodged in any part of the body and create problems.
0: అక్కడ ఒక తెల్లటి ఒక రక్తంలో రెండు రకాలు ఉంటున్నాయి, ఎర్రటి రక్తము తెల్లటి రక్తం.
1: And then again, you have got these two types of corpuscles, the white and the red blood corpuscles.
0: ఈ వైట్ బ్లడ్ బ్లాక్ కావటం వల్ల అక్కడ క్యాన్సర్ తయారవుతుంది.
1: Now the white one gets clogged up, blocked at a certain point, and that's a spot for cancer.
0: దీన్ని లుకోమా అని చెప్తూ వచ్చారు.
1: Now some people call it leukoma.
0: ఇది క్యాన్సర్ కు చాలా ప్రధానమైనటువంటి పదార్థం.
1: Now this leukoma is a primary ingredient assistant of this cancer.
0: ఈ పదార్థములో ఈ షుగర్ యొక్క కెమికల్ యొక్క దోషం చేరిపోతుండాలి.
1: Now in this leukoma, this primary disadvantage of the sugar, this chemical acts up.
0: ఈనాడు డాక్టర్స్ చెప్పినట్టుగా స్మోకింగ్ చేసిన వాళ్ళకి వస్తుంది, తమలపాకులు వేసుకున్న వాళ్ళకి, తమలపాకులు వేసుకోకుండా స్మోకింగ్ చేయకుండా ఉండే వాళ్ళకి ఎంతమంది క్యాన్సర్ రావటం లేదు.
1: Now today the doctors say those who are eating betel leaf, those who smoke, they get cancer. But how many of the people around who eat betel leaf? Who smoke?
0: Kontha water lo mistake undi, kontha gaali lo untundali, konni padarthalu ivanni daniki sahayakaraluga untunnayi, penchutunnayi kaani asalu pundu raavadaniki moola kaaranam chakkare.
1: But how many of these people are really free from cancer? So all this could not be the primary cause, water, air, polluted air and things like smoking.
0: Purvakalamulo ఈ చక్కెరకు ఇన్ని మేకప్లు చేసేటువంటి వాడు కాదు, బెల్లం నుంచి పొడి చేసి ఆ దాన్ని అనుభవించేవాడు, కనుకని ఇలాంటి జబ్బులు ఎక్కడ కనిపించేటువంటివి కాదు.
1: దే కాన్ బి ద మెయిన్ కాజ్, షుగర్ ఇస్ ద మెయిన్ కాజ్. ఇన్ ది గుడ్ ఓల్డ్ టైమ్స్ షుగర్ ఇన్ వాట్ ఫార్మ్ వాజ్ ఇట్ బీయింగ్ ఈటెన్ ఆర్ పార్టేకెన్? నాట్ దిస్ ఆర్టిఫిషియల్ సింథసైజ్డ్ వన్, జాగరి పౌడర్డ్ హోల్సమ్ వన్ దట్ యూస్ టు బి టేకెన్ టు యాడ్ స్వీట్నెస్ టు ద డిష్ దట్ యూ వాంటెడ్ టు.
0: కానీ ఈనాడు ప్రతి పదార్థమునందు కూడా నువ్వు కల్పితమే, అంత కృత్రిమమైనటువంటివి.
1: బట్ టుడే యూ ఫైండ్ దట్ దిస్ సూపర్ఫిషియల్ మీన్స్ బీయింగ్ అడాప్టెడ్, ఆర్టిఫిషియల్ థింగ్స్ కమింగ్ ఇన్ టు ఎవ్రీథింగ్ దట్ యూ ఈట్.
0: ఇదేదో డబ్బును ప్రోగు చేసుకునే నిమిత్తమే ఇన్ని యుక్తులు పన్ని ఇన్ని రోగాలు అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: సో ఆల్ మియర్లీ ఫర్ ద సేక్ ఆఫ్ మింటింగ్ మనీ పీపుల్ టేక్ టు ఎనీ నెంబర్ ఆఫ్ సచ్ డూబియస్ వేస్ అండ్ ద రిజల్ట్ ఈస్ డిజీజెస్ గ్యాదర్.
0: అసలు మనిషి లేకపోతే ఈ డబ్బు ఎవరి కోసం?
1: నౌ ది క్వశ్చన్ ఈస్ ఇఫ్ మ్యాన్ హింసెల్ఫ్ వర్ నాట్ టు బి ఎగ్జిస్టెంట్, for whose sake is this money?
0: Manishi mukhyam kaani dabba mukhyam.
1: It is an individual or man who is important? Is it wealth or money?
0: Enni samvatsaram undinappatikini enta dhanam undinappatikini deenini manishi kaadu poshinchukunedi.
1: Now you might be living long, you might have any amount of money, who is going to foster, who is going to experience, enjoy?
0: Nijanga aayu pramaaname alpanga untunte ee dhanamuni evaru teesukogalu?
1: Now if your lifespan were to be limited and short, who's going to finally enjoy all this money?
0: మరొక మానవత్వాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి ఒక దివ్య మార్గాన్ని మనం అనుసరించాలి.
1: So try to adopt that means and that path wherein you really realize yourself.
0: ఎలాంటి చక్రవర్తులంతా తమ ధర్మను వదిలిపెట్టి పోవటం లేదు.
1: Emperors, mighty ones, valorous ones, they have all gone leaving behind their wealth.
0: కనుకనే మనము నిజమైనటువంటిది ఒక లక్ష్యాన్ని మనం మర్చిపోకుండా దివ్యమైనటువంటి ఒక దైవత్వాన్ని మనం విస్మరించుకోకుండా దేహాన్ని పోషించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో డోంట్ ఫర్గెట్ దట్ గోల్, డోంట్ ఫర్గెట్ దట్ యువర్ ఐడెంటిటీ లైస్ విత్ ద డివైన్ బీయింగ్ అండ్ దేర్బై ప్రొటెక్ట్ అండ్ సేవ్ గాడ్ యువర్ బాడీ.
0: గ్రీక్ చక్రవర్తి అలెగ్జాండర్ అనేటువంటి వాడు ఉండేవాడు.
1: నౌ దేర్ వాస్ దిస్ గ్రీక్ ఎంపరర్ కాల్డ్ అలెగ్జాండర్.
0: ఇతను అనేక పర్యాయములు భారతదేశం పైన కూడా దండెత్తి వచ్చాడు.
1: నౌ హీ వాస్ వన్ హూ ఆల్సో మేడ్ ఏ కాంక్వెస్ట్ టు దిస్ కంట్రీ ఆన్ మోర్ దాన్ వన్ అకేషన్.
0: ఇతను మహాధనవంతుడు.
1: And a man was extremely wealthy.
0: కాని ఉన్న ధనంతో తృప్తి పడక ఇంకా ధనం కోసమని ఇంకా రాజ్యమును పెంచుకోవాలని అనేక విధములా పాటుపడేవాడు.
1: But he was not satisfied with what he had. So he wanted to add more and more kingdoms to his own.
0: ఇది కూడాను మితిమీరిపోయింది.
1: Even this aspiration on his part, ambition, exceeded the limits.
0: ఒకనాడు భారతదేశం పైన వచ్చి భారతదేశం నుంచి అనేక సిరి సంపదలను తీసుకుని పోతున్నాడు.
1: సో ఆన్ వన్ సచ్ ఒకేషన్ హి మేడ్ ఎ ట్రిప్ టు ఇండియా, భారత్ కాంక్వర్డ్ కలెక్టెడ్ ఎనీ లాట్ ఆఫ్.
0: ఇతని అడ్డగించుటకై భారతీయులు కూడా అనేక విధములుగా ఎదుర్కొన్నారు.
1: అండ్ విత్ ఆల్ దట్ హి కుడ్ కలెక్ట్ హి వాస్ ఆన్ హిస్ వే బ్యాక్ అండ్ హి వాస్ బీయింగ్ ఫేస్డ్ బై ద లోకల్ పీపుల్.
0: మార్గ మధ్యంలో అతనికి ప్రమాదమైన జబ్బు వచ్చింది.
1: అండ్ ఆన్ హిస్ వే బ్యాక్ హి సఫర్డ్ ఎ గ్రేట్ డిజార్డర్.
0: ఇతను చక్రవర్తి కనుక అతనికి కావలసినంత మంది డాక్టర్స్ అంతా ఉండినారు వెంట.
1: Now he was an emperor, so there were any number of doctors in his entourage who could come to his assistance.
0: అందరూ వచ్చి పరీక్ష చేశారు.
1: All of them came and examined him.
0: కానీ చక్రవర్తికి కావలసిన ధనం ఉంది, చక్రవర్తికి కావలసినంత మంది సిపాయిలు ఉంటున్నారు, చక్రవర్తికి కావలసినంత మంది డాక్టర్స్ అంతా ఉంటున్నారు.
1: Now this emperor had at his bidding any number of doctors, any number of sipais, orderlies who would only run if they were to get a command from him.
0: డాక్టర్స్ అంతా వచ్చి అతన్ని పరీక్ష చేసి చేయటం ఏమాత్రం కూడా వీలు కాదని అందరూ కంటినీరు నింపుకున్నారు.
1: Now all the doctors came and one by one and all together examined him and then they started shedding tears saying
0: there's అంత్య సమయం లోపల ఈ యొక్క అలెగ్జాండర్ కు సత్యము తెలిసింది.
1: Saying there's nothing that can be done and nobody can possibly do anything for him.
0: ఇంక నేను ఈ జగత్తును విడిచిపెట్టి పోతున్నానని నిర్ణయం చేసుకున్నాడు.
1: At that end point of his life a great realization dawned on him.
0: నా జీవిత కాలంలో ఈ సత్యాన్ని ప్రజలకు తెలుపకపోయినప్పటికీ నేను మరణించిన తర్వాతనైనా ఈ సత్యాన్ని జనులకు చాటాలి అని చెప్పి నిర్ణయించుకున్నాడు.
1: This realization, what was it? He said, during my lifetime I did not realize it, but after my death this realization of mine should be proclaimed with all publicity to all people all around.
0: మంత్రులను పిలిచాడు.
1: So he summoned all his ministers.
0: మంత్రులారా, నేను ఇంకా కొన్ని క్షణాల్లోనే ఈ దేహాన్ని వదిలిపెడుతున్నాను.
1: All okay ministers, in a few seconds from now I'm going to leave this body.
0: అయితే నా ఇష్ట ప్రకారం దీనికి అంత్యక్రియలు జరపాలి అన్నాడు.
1: But as per my wishes you must perform the funeral rites.
0: తమ ఇష్ట ప్రకారమే జరుపుతామని వారు కూడా అంగీకరించారు.
1: We'll certainly do your bidding, O Lord, they said.
0: మీరు గ్రీక్ దేశానికి ఈ దేహాన్ని తీసుకుని వెళ్లి నా రెండు చేతులు ఇట్లా పైకి పెట్టి దేహాన్నంతా ఒక తెల్లటి బట్టతో చుట్టి ఈ రెండు చేతులకు మాత్రం ఎట్టి వస్త్రం కూడా చుట్టకూడదు అన్నాడు.
1: Then Alexander told him, after I die, you must transport my corpse, my body, the dead body, to Greece. And there, you must wrap the body in a cloth of white all around, except two parts. What are the two parts? The two hands of mine. And let those two hands of mine be raised up so that everybody can see.
0: అప్పుడు మంత్రి, స్వామి, మన పద్ధతికి విరుద్ధంగా ఉంటాది కదా, ప్రజలెవరైనా ప్రశ్నించినప్పుడు ఎందుకు రాజు చేతులు రెండు పైకి పెట్టారు, దీన్ని ఏమాత్రం కూడా నువ్వు మరుగు చేయలేదని చెప్పి ప్రశ్నించినప్పుడు ఏమి జవాబు చెప్పాలి అన్నా.
1: But the minister said, but sir, this is against our custom and tradition. What are we going to answer the people if they were to ask us a question? Why are you doing thus, putting the hands of the king up like this?
0: అప్పుడు తాను ఆ కడపటి మాట చెప్పి కన్ను మూశాడు. ఏమని? గ్రీక్ చక్రవర్తి కోటీశ్వరుడు, కావలసినంత ధనం ఉంటుండాలి, కానీ తాను ఈ జగత్తును వదిలి పోయే సమయంలో ఒట్టి చేతులతో పోయినాడు, ఏమి నయా పైస కూడా తీసుకుని వెళ్ళలేదని జనానికి చాటమని చెప్పాడు.
1: అండ్ దెన్ అలెగ్జాండర్ అటర్డ్ దీస్ లాస్ట్ వర్డ్స్ ఆఫ్ హిస్ బిఫోర్ హీ బ్రీత్డ్ హిస్ లాస్ట్. వాట్ ఆర్ దీస్ వర్డ్స్? హీ సెడ్, హియర్ ఈస్ ద ఎంపరర్ ఆఫ్ గ్రీస్, ఎ మైటీ వన్ అండ్ వితౌట్ ఎ పారలల్, ఎ మైటీ వెల్దీ వన్ and one who could ask for everything that he had. But what did he take at the end of his life? Nothing. He could not possibly take anything and he is going away barehanded thus. This is the message you must tell my countrymen.
0: Kanuka manamu ee dhana nimittamai mana gunamunu mana dehanni mana aarogyanni ee naadu sidram cheskuntunnam.
1: So what do we do now against this? What is that we find? For the sake of this wealth we are literally wasting and frittering away our time and energies.
0: కనుక ఈ ధనము కాదు మనకు ప్రధానము, మన ధనము గుణధనమే ప్రధానము.
1: ఇట్ ఈస్ నాట్ దిస్ మెటీరియల్ వెల్త్ విచ్ ఇస్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ వన్స్ ఓన్ గుడ్ క్వాలిటీస్, ద గుణాస్ విచ్ ఆర్ రియల్ వెల్త్.
0: గుణము లేని వానికి ధనం ఉండినా కానీ అది దుర్వినియోగమే అవుతుంది.
1: వితౌట్ దీస్ అట్రిబ్యూట్స్ ద గుడ్ క్వాలిటీస్ వెల్త్ బై ఇట్సెల్ఫ్ కెనాట్ గివ్ యూ ఎనీథింగ్, ఇట్ కుడ్ ఓన్లీ టర్న్ యూ బ్యాక్.
0: కనుక వెల్త్ కంటే హెల్త్ చాలా ముఖ్యమని చూసుకోవాలి.
1: సో హియర్ అగైన్ రాదర్ దాన్ వెల్త్ take care of your health, it has been said.
0: ఈ హెల్త్ దేని కోసం అంటే వచ్చిన జీవితాన్ని సార్థకంగా గావించుకునే కోసం.
1: And what for this health? So that you can fulfill what has been asked.
0: ఈ సార్థకత ఏమిటంటే మన స్వస్థానంలో మనం చేరిపోవటం.
1: What is this fulfillment that you must seek? You get back to the destination from where you have come.
0: యావది మన స్వస్థానం అంటే ఆత్మనే మన స్వస్థానం.
1: What is our destination? Atma is the destination.
0: అది చేరేంత వరకు ఈ దేహాన్ని సత్కర్మల చేత, పవిత్రమైన సేవల చేత, పవిత్రమైన సాధనల చేత సార్థకం చేసుకోవాలి.
1: Till such time as you reach this destination, spend your time, spend your body, spend all that you have in good deeds and doing good to others.
0: కనుకనే ఇట్టి ఆరోగ్యమును కాపాడే నిమిత్తమై మనము అక్కడక్కడ కొన్ని హాస్పిటల్ కూడా స్థాపిస్తూ వచ్చాము.
1: సో ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గాడ్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ హెల్త్ వి హావ్ ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్స్ హియర్ అండ్ దేర్.
0: అయితే స్వామి మెడికల్ చేత, శక్తి చేత రోగాల నివారణ చేసింది కదా, హాస్పిటల్ ఎందుకు స్థాపించాలి అని కొంతమందికి సందేహం రావచ్చు.
1: బట్ సమ్ మే బి అసైల్డ్ బై దిస్ డౌట్. బట్ హియర్ ఇస్ స్వామి హూ కెన్ క్యూర్ ఆల్ పీపుల్ ఆఫ్ దేర్ డిజీజెస్ త్రూ హిజ్ ఓన్ పవర్, త్రూ హిజ్ ఓన్ మిరకిల్స్. వై దెన్ ఎస్టాబ్లిష్ దీస్ హాస్పిటల్స్?
0: యద్భావం తద్భవతి. అనగా కొంతమంది స్వామి పైన విశ్వాసంతో విభూతి తీసుకోవచ్చు, కొంతమందికి మందులపైనే విశ్వాసం ఉంటుంది. అలాంటి రోగులకు ఈ హాస్పిటల్ అవసరం.
1: వాట్ యూ ఫీల్ ఈజ్ నార్మల్లీ రిఫ్లెక్టెడ్ ఎక్స్టర్నలీ. దే మే బి సమ్ హుడ్ హ్యావ్ ఇంప్లిసిట్ టోటల్ ఫెయిత్ ఇన్ ద విభూతి ఆఫ్ స్వామి, పార్టేక్ ఆఫ్ ఇట్ అండ్ బీ క్యూర్డ్. బట్ దే మే బి సమ్ హుడ్ హ్యావ్ ఇంటెన్స్ ఫెయిత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ మెడిసిన్ విచ్ ఈస్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఎ హాస్పిటల్.
0: అంతేకాకుండా ఏదో చిన్న చిన్న జబ్బులకంతా కూడాను ఈ పవిత్రమైన దీనికి కాలాన్ని దుర్వినియోగం చేయకుండా డాక్టర్స్ దగ్గర పోయి అది కూడా కొంత నివారణ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవచ్చు.
1: బట్ దేర్ ఆల్సో దేర్ ఆర్ పీపుల్ హూ మైట్ బి అఫ్లిక్టెడ్ విత్ మైనర్ ఎయిల్మెంట్స్ అండ్ డిసీజెస్. సో దే కుడ్ గో సీక్ ద హెల్ప్ ఆఫ్ డాక్టర్స్ అండ్ రిలీవ్ దెమ్సెల్వ్స్.
0: ఇది ఎందుకోసం నియమించామంటే ఒక కోల్డ్ వచ్చింది, ఓ సాయిబాబా నా కోల్డ్ నివారణ చేయి. ఈ కోల్డ్ను సాయిబాబాకు ప్రయత్నం, కాపులు సాయిబాబాకు, ఈ తుచ్చమైనటువంటి దానికోసం భగవంతుని ఎందుకు ప్రార్థించాలా? ఏదో డాక్టర్ నా కోల్డ్ వచ్చిందని డాక్టర్ ప్రార్థించుకో, దాన్ని నివారణ చేసుకో.
1: సే ఫర్ ఇన్స్టెన్స్ యూ హ్యావ్ ఎ కోల్డ్, యూ హ్యావ్ ఎ కాఫ్, అండ్ ఇమీడియట్లీ యూ పుట్ యువర్ హ్యాండ్స్ అప్ ఇన్ ప్రేయర్, ఓ సాయిబాబా క్యూర్ మీ ఆఫ్ దిస్ కోల్డ్, క్యూర్ మీ ఆఫ్ దిస్ కాఫ్. ఇఫ్ ఆఫ్ దీస్ సీమింగ్లీ ఇన్సిగ్నిఫికెంట్ అండ్ టోటలీ ఇర్రెలెవెంట్ థింగ్స్ యూ కీప్ ఆస్కింగ్ టు బి క్యూర్డ్,
0: ఏ వృక్షాన్ని ఏ ఫలాన్ని కోరాలో ఆ ఫలాన్ని కోరాలి.
1: యూ కుడ్ గెట్ యువర్ సెల్ఫ్ రిలీఫ్ బై గోయింగ్ టు ఎ డాక్టర్. So you go to a tree, ask the tree of the fruit that you can possibly give.
0: ఈ వృక్షం దగ్గర దివ్యమైనటువంటి భావాన్ని కోరండి.
1: That tree can give you a fruit. You ask of it what it can give you.
0: కల్ప వృక్షం దగ్గర పోయి కాపీ పొడి కోరటం ఎందుకు?
1: Like you look to God for things that he would give you, you should ask him for. The wish fulfilling tree, for instance. Go to it and you're asking for coffee powder. What's
0: that? ఈ చిన్న చిన్న విషయాలంతా కూడా దైవం వరకు తీసుకుని పోకుండా ఏదో మధ్య మార్గంలోనే నివారణ కావించుకునే నిమిత్తమై వాళ్ళకి హాస్పిటల్స్ కూడా స్థాపించవచ్చు.
1: So for these small and trivial things, so that you really don't have to go and trouble God, you could as well go and see somebody who can come to your assistance.
0: ఈ హాస్పిటల్ ద్వారా ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా కొంచెం బోధిస్తూ రావాలి.
1: So through this medium again, through this medium of hospitals, one should get to know this spirituality aspect.
0: ఈ రెండింటికి ఒకదానికి ఒకటి సన్నిహిత సంబంధం కూడా చేసుకున్నాం.
1: అండ్ దేర్ ఈస్ సర్టన్లీ ఎ క్లోజ్ రిలెవెన్స్ బిట్వీన్ దీస్ టూ.
0: అనేక మంది పల్లెల వారంతా ఉంటారు, వీరికి పాపం ఆరోగ్యం అంటే ఏమో తెలియదు, అనారోగ్యం వచ్చిన తర్వాతనే బాధపడుతుంటారు.
1: నో దేర్ ఆర్ మెనీ ఇన్నోసెంట్ విలేజ్ ఫోక్ దే డు నాట్ ఈవెన్ నో దట్ దే ఆర్ అప్ అగైన్స్ ఎ డిజీజ్.
0: అలాంటి వారికంతా సహాయం చేసే నిమిత్తమై మేము పట్టణాల్లో హాస్పిటల్ పెట్టడం లేదు, పల్లెవి ఎందు మాత్రమే హాస్పిటల్ అభివృద్ధి చేస్తున్నాం.
1: టిల్ దీస్ పీపుల్ కమ్ టు గ్రీఫ్. Now, for the sake of such people, we have established hospitals not in towns and cities, but on the outskirts or in villages and such other places.
0: కనుక అమాయకులైనటువంటి ప్రజలైనటువంటి పల్లెల వారికి ఈ సేవ చాలా అవసరం.
1: So, these village folk who are innocent to the extreme have to be given this service.
0: వారు ఈ ఆరోగ్యం ఏంటిదో, అనారోగ్యం ఎట్లా వచ్చిందో అని తెలియకోకుండా ఈ అనారోగ్యం మరింత పెంచుకునేటువంటి ప్రయత్నంతో వారు పూర్తి కూడా జీవితాన్ని కోల్పోతున్నారు.
1: Now there are many amongst these village folk who do not know the cause of the disease they are suffering from, and in their ignorance they only go on increasing this disorder in them.
0: వాళ్ళు టెస్ట్ చేసి ఫలాన్ జబ్బులు చెప్పేటువంటి వాళ్ళు కూడా లేరు పాపం.
1: And there are not many, and it's a pity, there are not many who tell them that this is wrong with them.
0: పల్లె వాళ్ళకు డయాబెటిక్స్ ఉంటుంది, కానీ వాళ్ళు పాయసము పరమాణం ఇలాంటి తీపులంతా తిని ఇంకా మరింత అధికం చేసుకుని సడన్ గా జీవితాన్ని కోల్పోతున్నారు.
1: Nobody to examine them and tell them that this is their disease. Like they may have diabetes, but they go on drinking payasam, a sweet dish, and go on increasing this disorder in them.
0: ఇప్పుడు వైట్ ఫీల్డ్ లోపల ఈ హాస్పిటల్ కట్టడం చేత ఈ చుట్టుపట్టు పల్లెల వారంతా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: Now for instance, the hospital which has been established at Whitefield, those people in the nearby villages are really experiencing a great relief.
0: అంతా ఫ్రీ మెడిసిన్స్,
1: ఆల్ ఆర్ మెడిసిన్స్ ఆర్ ఫ్రీ.
0: ప్రతి ఒక్కటి కూడా వాళ్లకు ఏ విధమైనటువంటి వ్యయం కాకుండా సులభంగా లభిస్తుండాలి.
1: అండ్ వాట్ ఎవర్ దే వాంట్ దే నీడ్ నాట్ రియలీ ఎక్స్పెండ్ ఎనీ మనీ, ఇట్ ఈస్ దేర్ ఫర్ ద ఆస్కింగ్.
0: కనుక ఈ హాస్పిటల్ లో సేవ చేసేటువంటి డాక్టర్స్ ఎంతో అదృష్టవంతులనే చెప్పాలి.
1: సో సర్టన్లీ ఇట్ హాస్ టు బి సెడ్ అండ్ మెన్షన్ that the doctors who are working in these hospitals are extremely fortunate.
0: ee bengaluru hospital lo ee rajeshwari kunna chaala shramapadi pani chestundali.
1: And in this hospital in Bangalore Whitefield, Dr. Rajeshwari spends a lot of time and spares no effort whatsoever.
0: Inka ante kaakunda aame sahacharulanta unnaru, aame kuda chedodu vaadoduga undi ee doctors nurses kudanu chaala hrudayapurvakamaina sevalu chestunnaru.
1: And there are those others, her colleagues, nurses and other doctors, who also give her a helping hand, and with love and affection they are rendering this service.
0: Veeranta parama bhaktulu kanuka okka naya paisa kuda muttukotaledu.
1: Because these people are devout devotees, they don't charge, they don't take even a single naya paisa.
0: Meem jeetalu ichi pettukunnatundi doctors ikkada gaani akkada gaani ekkada kuda leru.
1: There are no doctors who are being paid by us either here or there.
0: Nijanga vaaru oka service idi swami sevaga bhavinchukoni chestunnaru.
1: Because they feel this is the service they can do to swami and they doing.
0: Alle jam untunnaru, inka Sri Lanka nunchi vacharu, Uttar Pradesh nunchi vacharu, veellandaru kuda oka tyagam chesi oka sevane maaku pradhanamainatundi gamyam aneetundi bhavanto vaaru chestu vastunnaru.
1: There are those like Dr. Alreja and the other doctors who have come from Sri Lanka and Uttar Pradesh and various other places who have come out of their own love and regard for the place and for swami and doing everything motivated by the spirit of service.
0: And ee desharam nunchi kuda ikkada chertunnaru kanaka veeru kuda konni konni sadupayaluga untundalane uddeshamtone 100 bedlu kuda petti rep November lopala pedda hospital prarambhisthunnamu.
1: Because this is a place where people from far and near come to this place to seek relief, we are establishing a new hospital here with more than 100 beds before November.
0: Kevalam oka Andhra Pradesh nunde kaakunda nijanga ekkada kudunu lenetunte okka konni yantramulu teppinchi petti tadwara cancer ku gunde jabbu ku inka brain ku x-ray lu inka tagilinatunte vanni operation anni sadupayalato paatu rep November lo prarambhisthunnam.
1: We are also going in for a sophisticated set of equipment and instruments to carry out tests by way of detecting diseases like cancer, heart disorders, x-ray machines and various other super specializations. These facilities which are not normally available around. All this being done before November.
0: Idi praja seva nimittame kaakunda doctors kudanu tarinche margam kudanu idi.
1: Now this is a medium wherein not merely it's a case of serving humanity at large. It's a medium where the doctors can realize themselves.
0: వైద్యులు సామాన్యమైన వారు కాదు, వైద్యో నారాయణ హరిహి, వీరు నారాయణ స్వరూపులు అని చెప్పవచ్చు.
1: Now these doctors are no ordinary beings. It could be said that they are very much like Narayana himself.
0: ఎందుకనగా ఇది ప్రాణాన్ని రక్షించేటువంటి యొక్క శక్తి వారి యొక్క హస్తంలో ఉంటుంటారు.
1: Because they have in their hands the strength and capacity to cure and sustain a body.
0: అయితే రాజేష్ చెప్పినట్టుగా మా చేతులు మాత్రమే కాని పనిచేసేది స్వామి అన్నాడు. అయినప్పటికీ దిల్ మే రామ్ ఆత్మే కామ్, నీవు హృదయంలో దైవత్వాన్ని చింతించుకుంటూ చేతులతో నీవు సేవలు చేస్తురా.
1: But Dr. Rajeshwari said that we are mere instruments in Swami's hands and Swami is the divine doctor. But as it has been said again, you have the thoughts of the Lord in you and let your hands do the rest for you.
0: చేతులైనా నీ ఉంటే కదా స్వామి అయిన శక్తినిస్తున్నాడు.
1: Because you have the medium of the hands, Swami is also giving you the
0: strength. నీ చేతులే లేకపోతే శక్తిని ఇస్తాడు.
1: Giving you the strength and the capacity. If you didn't have the hands, how would God give you that?
0: Negative positive రెండు కూడా చేరుతున్నాయి.
1: So here is a case of the negative and positive coming together.
0: కనుక డాక్టర్స్ అంతా కూడాను త్యాగ భావంతో ఈ సేవలో పాల్గొని జగత్తులో సాధ్యమైనంత వరకును ఈ రోగము చేత మరణించేటువంటి దానిని కొంతవరకు అరికట్టడానికి ప్రయత్నించాలని కూడాను నేను ఆశిస్తున్నాను.
1: So I am hoping that in this world, as the world goes today, the doctors should be motivated by the spirit of service and sacrifice so that they can decrease and put an end to, if possible, cases of death on arise of ill health and where diseases take over.
0: Yeta vata ee naati yokka vishayamlo manam telusukovalsinatundi okkati maatrame aarogyamu atyavasaramu ee aarogyamu deeni nimittamu aatmananda nimittamu ee rendittini maatram meeru marchakoddu.
1: Embodiments of love. What is the sum and substance of all that I have been talking to you about? Firstly, health is of paramount importance. And second thing, for what sake, for whose sake? so that you might experience ananda of the atma.
0: నిజంగా ఈ ఆత్మానందమును అనుభవించుకోలేనటువంటి ఆరోగ్యములు ఉండినా గానీ ఇది ప్రయోజనం లేదు.
1: Now you might have health all right, but you can't experience this ఆత్మానంద. What use having that health?
0: కేవలం అలాంటి ఆత్మానందను అనుభవించుకోలేనటువంటి ఆరోగ్యవంతులైనటువంటి బలవంతులైనటువంటి దేహంలో ఎలాంటివంటే తిండికి చేటు భూమికి బరువు.
1: Now such people who cannot experience this ఆత్మానంద, nevertheless they have a good health. What type of people are they? It has been very well said that these people are those who tend to reduce the food content of the world and they are merely a burden to the earth.
0: సత్యాన్ని మనము గుర్తించాలి.
1: They are merely a burden to the earth.
0: నేనెవరు అనేటువంటి దాన్ని భావించుకోవాలి.
1: So try to understand who you are, your own reality.
0: నిన్ను నీవు తెలుసుకోలేనటువంటి వాడు ఇంకా జగత్తులో ఉండి ప్రయోజనం ఏమిటి?
1: If you can't understand who you are, what's the use of your staying, living in this world?
0: కనుక ఈ లౌకికము పారమాత్మికము రెండును మీరు విభజించి మీరు అనుభవించడానికి ప్రయత్నించకండి. రెండింటిని చేర్చి అన్నింటి ఎందుకు దైవత్వం ఉందనేటువంటి నిజమైన భావాన్ని మీరు పెంచుకోండి.
1: సో డోంట్ మేక్ ఎ డిస్టింక్షన్ నౌ బిట్వీన్ దాట్ విచ్ ఇస్ దిస్ వరల్డ్ అండ్ దాట్ విచ్ ఇస్ బియాండ్ దిస్ వరల్డ్. ఇన్స్టెడ్ బ్రింగ్ ద టూ టుగెదర్ అండ్ రియలైజ్ దట్ యు హావ్ టు రియలైజ్ యువర్ ఓన్ ట్రూ నేచర్ అండ్ ఎక్స్పీరియన్స్ ద డివైన్ ఆనంద.
0: మానవుని ఎందున్నటువంటి ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
1: And what is given to man, try to further it, love.
0: ee sampishta bhavalu em maatram kodanu manalo chechukunna chuchukondi.
1: Don't give any room for this petty mindedness, narrow outlook.
0: Itarulu baadhinchakunda meeru poonukondi.
1: And try to conduct yourself in a way not to injure and harm others.
0: Appude manavattam saarthakam avutundi.
1: Only then you'll be sanctifying yourself, your existence.

0: many great people who think that they know the secret, they being unable to get round the illusion in this world, they have themselves disappeared from this world. Who are the great people who know this secret at all? Is there even one in this whole gathering who knows the secret?
1: పవిత్రాత్మ స్వరూపులైన సేవాది సభ్యులారా, మనము అనేక రకములైనటువంటి సమస్యల్లో మనం మునిగి సమస్యల యొక్క పరిహారార్థమై మనం ఈ సమావేశము జరుపుకోవటము, ఈ సమావేశంలో కొన్ని సమస్యలను మనం పరిహారం చేసుకున్నట్టుగా కొన్ని నిర్ణయాలు తెప్పించుకోవటం, తిరిగి ఆ నిర్ణయాలను మనం ఆచరణలో పెడుతున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవటము, ఇది పరిపాటైనటువంటి పొరపాటు.
0: పవిత్రాత్మ స్వరూపస్ మెంబర్స్ ఆఫ్ సేవాదళ్, వీఆర్ ఫేసింగ్ మెనీ ప్రాబ్లమ్స్. వీ గ్యాదర్ ఇన్ కాన్ఫరెన్సెస్ విత్ వ్యూ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్ విచ్ వీఆర్ ఫేసింగ్. We find solutions for them. We think that we are finding solutions for them. Thereafter, we ask ourselves, are we following in practice the solutions that we find and the prescriptions that we make for ourselves? This has become a kind of practice, a defect with us in discussing in this manner.
1: మానవుని జీవితములో వివిధ పరిధుల మధ్య సన్నిహిత సంబంధ బాంధవ్యము కలిగినప్పుడే జీవితము ఒక సుఖవంతంగా ఉంటుంటాయి.
0: In man's life, it is only when there is an appropriate relationship and connection between different components of the community that life will become happy and life will become pleasurable.
1: Sangamunu vidichi manavunu okka chalamaina kudunu jeevinchutaku sadhyam kaadu.
0: Man cannot live in isolation, isolated from the society, even for one moment.
1: Kanuka atti sangamunandunnatundi samasyalanu modalu manam pariharam chesukoni తద్వారా మనం ప్రశాంతిని పొందుటకు తగినటువంటి సాధన సల్పటము ఒక ప్రధానమైన మార్గము, ఉన్నత మార్గము.
0: సో ఇట్ ఈస్ ఎ గుడ్ పాత్, ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పాత్ అండ్ ఎ యూస్ఫుల్ పాత్ టు రియలైజ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది సొసైటీ విత్ విచ్ వీఆర్ కనెక్టెడ్ ఇంటిమేట్లీ అండ్ టు ఫైండ్ సొల్యూషన్స్ అండ్ సాల్వ్ సచ్ ప్రాబ్లమ్స్ ఫస్ట్.
1: మానవుని యొక్క మంచి చెడ్డలన్నీ ఇప్పుడు సమాజంతో ముడిపడి ఉంటుంటాయి.
0: Man's good and bad are inextricably tied up with the society of which he is a part.
1: Samajam manchidainappude manavudu manchiga pravartinchavachu, samajam chedadainappudu manavudu padamargam patti deshamulaki haani kaligipovachu.
0: It is only when the society is good that man can also be good and do good to his environment.
2: But if the society is bad, man can become bad and do harm to his environment.
1: కనుక మొట్టమొదట మన సమాజ సేవ యందు ప్రధానమైన లక్ష్యాన్ని మనం సాధించి తద్వారా మన యొక్క ఆశయాలకు తగినటువంటి మార్గాన్ని మనం వెతుక్కోవటం సరైనటువంటి మార్గం.
0: సో ది ప్రాపర్ పాత్ ఇస్ ఫర్ us టు ఫైండ్ అవుట్ ది వేస్ ఇన్ విచ్ వీ కెన్ డూ సర్వీస్ టు ది సొసైటీ అండ్ త్రూ సర్వీస్ టు ది సొసైటీ వీ షుడ్ అక్వైర్ ది రైట్ పాత్ ఆఫ్ యాక్షన్ ఫర్ అవర్ సెల్ఫ్స్.
1: సమాజ సేవలో మనం ఉత్తీర్ణులగుటకు మొట్టమొదట మన గృహాన్ని మనం సమస్యలను తీర్చుకుని గృహ సమస్యల నుంచి మనం సమాజంలో ప్రవేశించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: For acquiring success in our attempt to do service to the society, the first step will be for us to acquire success in service to our own household in a limited manner.
1: తిరిగి మన గృహం యొక్క సమస్యలను మనం తీర్చుకోవడానికి మన సమస్యలను మనం లో సమస్యలను మనం మొట్టమొదట పరిహారం చేసుకోవాలి.
0: Before we can solve the problems of our household, we must first attempt to solve the problems of our individual self.
1: మనసునందు అనేక సమస్యలను చేర్చుకున్నటువంటి వ్యక్తి సమాజంలో ఏమాత్రం కూడా సేవ చేయటకు వీలు కాదు.
0: A man who fills his mind with several problems, it will not be possible for him to do any service to the society.
1: ఈ సమాజ సేవ కంటే మించినటువంటి యోగం మరొకటి లేదు.
0: There is no other yoga, there is no other sadhana which is better than service to the society.
1: యోగ చిత్తవృత్తి నిరోధక అని పెద్దలు పలికారు.
0: The elders have told us and have defined yoga as one which consists in controlling one's own mind.
1: కానీ ఈ పవిత్రమైనటువంటి పదమునకు యథార్థమైనటువంటి అర్థమును ప్రబోధించినటువంటి వ్యక్తులు మనకు గోచరించటం లేదు.
0: But there are not people who have given the correct meaning and interpretation of this sacred word yoga.
1: చిత్తవృత్తిని అరికట్టడం ఎవరికి సాధ్యం కానటువంటి పని.
0: To control one's mind is something which is not possible for any individual.
1: అనాది కాలం నుంచి ఈ పదమును మనం ప్రవేశపెడుతూ వస్తున్నామే కాని దీని యొక్క యథార్థమైనటువంటి అనుభూతిని అందుకున్నటువంటి వ్యక్తి మనకు కనిపించడం లేదు.
0: From time immemorial, we have been using these words and we have been explaining yoga as consisting of controlling one's mind. But from time immemorial, there has not been an individual whom we know who has put this into practice.
1: Anaga, chitta vruttulanu sakramamainatundi margamlo pravesha pettatame arikattatam aneetundi arthanni manam gurtinchatam atyavasaram.
0: It is necessary that we should recognize the meaning that to put your mind along the right path is equivalent to controlling your mind.
1: Sankalpam lekunda manavudu ee vidhamgaru jeevinchataku veelu kaadu.
0: Man cannot live without some kind of sankalpa or some kind of a desire.
1: Kaduga itti sankalpam arikattina tarvata vaani jeevitham vyartame kada.
0: But if you control all thoughts and all ideas, it means the life becomes useless.
1: కానీ సంకల్పములను సక్రమమైనటువంటి సంకల్పములుగా విచారం సలిపి దాని సమాజంలో ప్రవేశపెట్టి తద్వారా సమాజంలోని సమస్యలను పరిహారం చేసుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే ఈ అరికట్టడం అనేటువంటి దానికి సరైన అర్థం.
0: The true meaning of this control is to say that you should channelize your thoughts and ideas, put them in the right direction and put them in such a manner that they will be of service to your society and your environment.
1: ఈ సమాజ సేవ అనేటువంటిది పురాతన కాలం నుంచి కూడాను మనకు వెంటాడుతూ వస్తున్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క జంట.
0: ఫ్రమ్ మెనీ పాస్ట్ ఏజెస్ దిస్ వర్డ్ సర్వీస్ టు ది సొసైటీ హ్యాస్ బీన్ అకంపనీయింగ్ us, హ్యాస్ బీన్ కమింగ్ అలాంగ్ విత్ us ఇన్ అవర్ లైవ్స్.
1: ఇది ఋషికులం నుంచి కూడాను ప్రారంభమైనటువంటిది.
0: దిస్ హ్యాస్ స్టార్టెడ్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ ది రిషీస్ అండ్ ఫ్రమ్ ది టైమ్ ది రిషీస్ హెల్డ్ దేర్ గ్యాదరింగ్స్.
1: ఋషికులం లోపల ఈ సేవా కార్యక్రమం నందు వాళ్ళు పాల్గొని తద్వారా ఋషుల యొక్క ఆజ్ఞను అనుసరించి ఈ పవిత్రమైనటువంటి చిత్తమును అరికట్టుకునేటువంటి ప్రయత్నానికి పూనుకున్నటువంటి యొక్క సుదినములు ఆనాటివి.
0: Those were the golden days, those were the good days when around a rishi in the rishikula or in his ashram people tried to control their minds in this manner by channelizing their thoughts and ideas.
1: కానీ ఈనాడు రిషికులం అనేటువంటి దాంతో రుకారం పోయినది.
0: But today in the words rishikula the sound ra has disappeared.
1: Adi rukaram potam cheta shikulam shikulam shikulam ayipindi akada athuriki emaindi iskulam iskulam iskulam ayipindi ade ee naadu iskul aneetundi ga rishikulam pettukuntunnaru.
0: What was the rishikula, what was the gathering of the rishis after removing this sound ra? It has become ishikula iskula and it has become school today.
1: కనుక ఈ స్కూల్ యొక్క తత్వం ఋషికులానికి ఏమాత్రం కూడా అన్వయించదు.
0: బట్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ది స్కూల్ యాజ్ వి హావ్ టుడే ఇట్ డస్ నాట్ అప్లై టు అవర్ నోషన్ ఆఫ్ ఎ ఋషికుల.
1: ఈనాటి స్కూల్ అన్ని కూడా కేవలము భౌతికమైనటువంటి జీవితం లోపల సుఖ సంతోష నిమిత్తమై ఆర్జించేటువంటి విద్యలే తప్ప అన్యమైనటువంటి సమాజములకు ఉపకారం చేసేటువంటి విద్యలు కానేరావు.
0: Today in the school all kind of learning and education which we are getting relates intimately to the material world and to the material happiness and the world around us, but it is does not help us to do real service to the society.
1: కేవలం మనం సమాజమును దూరం చేసుకుని ఏదో ఘన కార్యములు ఆచరిస్తున్నామని ఘన ఉపకారములు సంపుతున్నామని భావించుకోవటం కూడా కేవలం ఒక బలహీనతనే.
0: To isolate ourselves from the society, to stand at a distance from the society and to think that we are doing something great, something important, this is wrong.
1: Kanuka motta motta manam samaj seva yendu kontha varakunu palgoni tadwara mana deshamunaku taginatvanti yokka bhavishyattuku taginatvanti yokka baddhatalanu manamu nelakolpi tadwara mana yokka sunnatamainatvanti yokka పవిత్రమైన ఆశయాలను కూడాను అందులో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేయటము సత్యసాయి సేవాదల సభ్యుల యొక్క ప్రధాన కర్తవ్యంగా గుర్తించడం అత్యవసరం.
0: టు రికగ్నైజ్ యాజ్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది సత్యసాయి సేవాదల్ టు పార్టిసిపేట్ ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ది సొసైటీ అండ్ దేర్ బై డూయింగ్ గుడ్ టు అవర్ ఓన్ కంట్రీ అండ్ బీ ఏబుల్ టు ఇంట్రడ్యూస్ అండ్ ఇన్ఫ్యూజ్ సేక్రెడ్ ఐడియల్స్ ఇన్ టు అవర్ థాట్స్ అండ్ ఇన్ అవర్ సర్వీస్ టు ది కంట్రీ షుడ్ బి రికగ్నైజ్డ్ బై ది సత్యసాయి సేవాదల్.
1: కేవలము సేవను సలపక అనేక రకములైనటువంటి సాధనలు సలిపినప్పటికీ ఇందులో ఏమాత్రం కూడా మనకు ఫలితం లభించడానికి వీలు కాదు.
0: Without taking part and participating in service, even if you do different kinds of sadhana, you are not going to get any benefit out of it.
1: ఇందులో మన యొక్క భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు.
0: అకార్డింగ్ టు ది కల్చర్ ఆఫ్ ఇండియా అండ్ అకార్డింగ్ టు ది ట్రెడిషన్స్ ఆఫ్ భారత్ వీ హావ్ బీన్ టోల్డ్ దట్ మదర్ ఫాదర్ అండ్ గెస్ట్ అండ్ టీచర్ దే స్టాండ్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ గాడ్.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క పదములను ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధం జరిపినటువంటి భగవత్ స్వరూపులే కూడాను మన భారత భాగవతములందు కూడాను మనకు కనిపిస్తున్నారు.
0: గాడ్లీ పీపుల్, పీపుల్ హూ ఆర్ సెయింట్లీ, సచ్ క్యారెక్టర్స్ వీ ఫైండ్ ఇన్ అవర్ పురాణాస్, ఇన్ అవర్ భాగవత అండ్ ఇన్ అవర్ భారత. సచ్ పర్సన్స్ హూ హ్యావ్ అబ్జర్వ్డ్ విత్ స్ట్రిక్ట్ అడ్హిరెన్స్ టు దిస్ స్టేయింగ్ అండ్ రిగార్డెడ్ మదర్ ఫాదర్ గెస్ట్ అండ్ టీచర్ యాజ్ గాడ్.
1: సర్వశక్తిమయుడైనటువంటి కృష్ణుడే సాందీపుని యొక్క సేవను సలిపి సేవకు ఘనకార్యమును అందించి లోకానికి సేవ యొక్క పవిత్రతను కూడా తాను ప్రబోధించాడు.
0: ఇన్ అవర్ ట్రెడిషన్ కృష్ణ హూ వాజ్ ది ఇన్కార్నేషన్ హూ హ్యాడ్ ఆల్ ది పవర్స్ యట్ హీ సర్వ్ హిస్ టీచర్ సాందీప అండ్ బై సర్వింగ్ హిస్ టీచర్ హీ హాస్ డెమోన్స్ట్రేటెడ్ టు ది వరల్డ్ దట్ ది టీచర్ స్టాండ్స్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ గాడ్.
1: మానవుడు అనేక రుణములతో జన్మిస్తున్నాడు.
0: మ్యాన్ ఈస్ బోర్న్ విత్ మెనీ డెట్స్.
1: అట్టి రుణములను పరిహార నిమిత్తమై ఇట్టి సేవలు సర్పటం అనేటువంటి కూడా ప్రధానమైన కర్తవ్యంగా కూడా మానవుడు గుర్తించాడు.
0: In order to discharge and liquidate such debts, man has to do service. Thereby he can liquidate the debts which he brings with him.
1: Rajasuya yagam salputunnatundi samayam lopala Krishnudu praveshinchi Dharmaja ee Rajasuya yagamlo naaku kodunu emaina oka sevanu labhinchadaniki veelunda naaku edaina oka sevanu andinchamani koraadu.
0: When the Rajasuya yaga was being performed, Krishna came into the yaga and asked Dharmaja, who was the performer, can you give me a suitable service during this yaga?
1: అప్పుడు ధర్మజుడు అడిగాడు, స్వామి తమరు ఈ యాగములో చేయదగినటువంటి కార్యం ఏమిటో తాము చెప్పినప్పుడు తప్పగా అట్టి కార్యంలో తమ పాల్గొనటం ఎట్టి అభ్యంతరం ఉండదన్నాడు.
0: Dharmaja then replied, yes, if you can tell me what is the appropriate kind of service which you can undertake, then I have no objection to give you that service.
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు, నా యొక్క శక్తి సామర్థ్యమును గమనించి నీవే దానికి తగినటువంటి పనిని అందించమని చెప్పని కోరాడు. నా శక్తి సామర్థ్యములు నా డిగ్రీలు ఎలాంటివి? MA నా డిగ్రీ అన్నాడు.
0: Krishna then replied, you take cognizance of my abilities and of my power and of my training and I have a degree. The degree is an MA degree and taking cognizance of that, you give me work which is appropriate to my capacities.
1: Dharmarajuku ee yokka palukulu em matram artham kaledu. Swami, ee MA degree lo yokka artham emiti? Deeni yokka phalitam emiti? Deeni ghanata emiti ani prashninchadu.
0: Dharmaraja did not understand these words. Dharmaraja asked him in turn, what is this MA degree? What is the qualification? And what is it that you have acquired for this MA degree?
1: ఎం అనగా ఎంగిలాకులు, ఏ అంటగా ఎత్తివేయటము. ఎంగిలాకులు ఎత్తివేయటమే నా MA డిగ్రీ యొక్క లక్షణం అన్నాడు.
0: Krishna explained that M stands for used leaves, leaves in which you have taken your food. A stands for removing the leaves in which you have taken your food. This is the meaning of my degree MA.
1: కనుక రాజసూయ యాగములో సర్వశక్తిమయుడు సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు తిన్నటువంటి ఎంగిలి ఆకులు ఎత్తివేసేటువంటి సేవలో తాను పాల్గొన్నాడు.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్ ఇన్ దిస్ రాజసూయ యాగ కృష్ణ హూ ఈజ్ ఆల్ నోయింగ్ హూ ఈజ్ ఆల్ పవర్ఫుల్ హూ కెన్ డూ ఎనీ వర్క్ యట్ హీ అండర్టుక్ టు డూ దిస్ లిటిల్ మీన్ వర్క్ ఆఫ్ రిమూవింగ్ ది లీవ్స్ ఇన్ విచ్ పీపుల్ హ్యావ్ టేకెన్ దేర్ ఫుడ్.
1: అనగా దీని అంతరార్థం ఏమిటి? సేవయందు ఇంత ఘనమైనటువంటి యొక్క పవిత్రత ఉన్నది అనేటువంటి యొక్క సత్యాన్ని లోకానికి చాటాడు.
0: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్? ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈస్ కృష్ణ ఈస్ డెమోన్స్ట్రేటింగ్ అండ్ ప్రొక్లైమింగ్ టు ది వరల్డ్ దట్ దేర్ ఇస్ సో మచ్ సేక్రెడ్నెస్ ఇన్ ది యాక్ట్ ఆఫ్ సర్వీస్.
1: సర్వశక్తిమయుడైనప్పటికీ అర్జునికి కేవలం ఒక రత్సారథిగా కూడా తాను కూర్చున్నాడు.
0: While being all powerful, while being capable of doing anything, yet he has undertaken to be a mere charioteer to Arjuna.
1: సేవనగా కేవలం ఏదో ఒక స్వల్పమైనటువంటి కార్యమని కాని ఏదో తుచ్చమైనటువంటి పని అని కాని మనం భావించుకోవటం చాలా పొరపాటు.
0: In the context of service, for us to think that some service, some kind of work is very simple, is very small, or is very mean, that kind of attitude is wrong.
1: Nishkama sevane yogam ani kudumu pilipabadindi.
0: Service of which we do not seek the fruit, that kind of service, nishkama seva, service from which you do not want to get the fruit, that has been described as yoga.
1: Kanuka itti nishkama seva yendu manam palgoni తద్వారా పరమాత్మకు సన్నిహితమైనటువంటి సంబంధులుగా మనం రూపొందించడం మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: Man's primary duty is to participate in such service and not seek the fruits thereof and go nearer God. This is his duty.
1: ఒకానొక సమయమునందు శిష్యుడు బాలుడుగా ఉన్నటువంటి సమయంలో అమ్మ దగ్గరికి వచ్చాడు. తల్లి యశోదను పిలిచాడు. ఏమి నాయన, ఎందుకోసం నీవు అంత తొందరగా వచ్చావు? అమ్మ, గోపాలులతో నేను కూడా నువ్వు గోవుల వెంట వెళ్తాను ఈనాడు అన్నాడు.
0: At one time, when Krishna was a child, he came to his mother and asked mother Yashoda in great hurry. Yashoda looked at him and said, "What is the matter? What do you want? Why are you in such a hurry?" Krishna replied that along with the cowherd boys, he would also like to go out and look after the cows with the cowherd boys.
1: అప్పుడు యశోదా చెంతకు చేర్చి, నాయన, పశువులు అరణ్యములో సంచరిస్తాయి. అనేక ముండు రాళ్లు పాపులు తేళ్లు ఇలాంటి పురుగులు ఉన్నటువంటి ప్రదేశంలో సంచరిస్తుంటాయి. అలాంటి పశువులు సంచరించేటువంటి సమయంలో నీవు సంచరించడం సాధ్యం కానటువంటిది. రేపటి దినం నీకు మంచి చెప్పులు కుట్టిస్తాను, చెప్పులు వేసుకుని ఎల్లుండి నీవు వెళ్ళవచ్చును వాటి వెంట అన్నది.
0: మదర్ కాల్ కృష్ణ అండ్ సెడ్, "Yes, the cows and the animals and the cattle, they generally go into the forest. The forest is full of thorns, full of stones and full of difficult paths. You cannot go into such a path. Tomorrow I will get you good shoes so that you may wear them and go into the forest along with the cowherd boys."
1: Amma, pasuvulu cheppulu vesukuntunnaya, avi vesukonappudu nenu matram enduku vesukovali ani prashninchadu Krishnudu.
0: Krishna asked the mother, "Mother, are the cattle wearing shoes? If the cattle are not wearing shoes, why should I wear shoes?"
1: అప్పుడు నాయన, అవి పశువులు, నీవు మనిషివి కదా, కనుక అవి సహించుకోవడానికి శక్తి సామర్థ్యం కలిగినటువంటి పాదములుగా ఉంటుంటాయి. కానీ మానవుని పాదములు ఈ యొక్క ముండను సహించుకునేటువంటి శక్తి సామర్థ్యం లేనటువంటివి అనింది.
0: మదర్ రిప్లైడ్, "Cattle are animals. They have the strength to bear and meet the thorns and the stones. But you are a human being. Your legs are not made to meet the thorns and the stones."
1: అప్పుడు కృష్ణుడు చెప్పిన జవాబు, "పశువులు యజమానులు. యజమానులు చెప్పులు వేసుకోకుండా పోయే సమయంలో సర్వెంట్స్ అయినటువంటి కాపరిదారు కాచేటువంటి మేము చెప్పులు వేసుకోవటం ఎంత తప్పు తల్లి" అని అన్నాడు.
0: Krishna then replied, "The cattle whom I am going to tend, they are the masters, and I am the servant who has to look after these masters. When the masters are not wearing shoes, is it right that the servant who has to serve them wear the shoes?"
1: అప్పుడు పశువులను మనం పశువులుగా భావించరాదు, అది కేవలము గోమాతలుగా మనం భావించుకోవాలి. గోమాత, వేదమాత, భూమాత, దేహమాత, నాలుగు మాతముల యొక్క పుత్రులమే మనం అనేటువంటి సత్యాన్ని కూడాను కృష్ణుడు నిరూపించాడు.
0: In that context, Krishna demonstrated and meant that we should not look upon these cattle as animals. We should look upon these cattle as mothers. In our tradition, every cow is to be regarded as a mother. That cow is to be regarded as a mother. That earth is to be regarded as a mother. These are our traditions. And Krishna is demonstrating that we should look upon the cow as a mother cow.
1: Antiye kadu, sarva jeevulu yokka ఏకత్వమును కూడా నువ్వు కృష్ణుని ప్రబోధింపజేయటకై ఇట్టి ఏకాత్మ భావాన్ని కూడా నువ్వు నిరూపించాడు.
0: Not only this, Krishna wanted to prove and demonstrate the oneness of all living things. And in this context, he was demonstrating the oneness of all living things.
1: కనుక మనము కేవలము ఒక దైవారాధన చేయటం మాత్రమే ఒక ఆరాధన కాని సాధనని కాని మనం భావించుకోవటం చాలా పొరపాటు. సర్వజీవులు ఎందున్నటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని మనం ఆరాధన సల్పేటువంటి సేవకత్వంలో మనం పాల్గొనటము చాలా ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థం.
0: It is wrong for us to think that to pray to God and serve God is the only right kind of service. We should recognize the oneness and the presence of God in all living things. Service to all living things should be recognized as equivalent to service to God.
1: Sarvagnudu, sarvavyapakudu, sarvashaktimayudu ante yokka paramatmanu okka aakaramlo manu aaradhinchadamu paramatmaniki mem manamu apakaram chesina varame avutam kani paramatmani yokka ganatanu manamu chaala tuchyavarchinatunte varame avutame kani దాన్ని విశాలపరిచినటువంటి వారం కాము.
0: ది ఆల్ నోయింగ్ డివినిటీ, ది ఓమ్నిప్రెసెంట్ డివినిటీ, ది ఎవర్ పవర్ఫుల్ డివినిటీ, ఇఫ్ వి రెడ్యూస్ సచ్ అన్ ఆల్ నోయింగ్ డివినిటీ టు వన్ ఫార్మ్ అండ్ ఇఫ్ వి ప్రే టు హిమ్ ఇన్ వన్ ఫార్మ్, వీఆర్ డూయింగ్ ఇన్ జస్టిస్ టు దిస్ ఆల్ నోయింగ్ ఓమ్నిప్రెసెంట్ డివినిటీ.
1: కనుక మన యొక్క చిత్తమును విశాలపరచుకోవాలి, మన యొక్క హృదయమును కేవలం ఒక గొప్పదిగా భావించుకోవాలి, సర్వ జీవులు ఎందున్నటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయాలి.
0: we should broaden our mind, we should broaden our thought, we should recognize God as being present everywhere, we should recognize Him as being present not in one single form, but in every living thing.
1: ఇట్టి పవిత్రమైనటువంటి కార్యంలో మనం పాల్గొన్నప్పుడు అనేక రకములైనటువంటి ఇక్కట్లు మనకు వెంటాడవచ్చును.
0: When we participate in such sacred work of service, we may get several obstructions and obstacles.
1: కాని అట్టి బాధలకు కాని, అట్టి నిందల నిష్ఠూరములకు కాని, అట్టి దుఃఖములకు కాని మనం ఏమాత్రం కూడా వెరవక మన లక్ష్యాన్ని మార్చుకొనక మనం ముందంజ వేయడం లోపల తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉంటుండాలి.
0: We should never yield to such obstacles. We should never yield to abuses and harms that may come in our way. We must keep a firm objective and we should move forward unhesitatingly with that firm objective.
1: ఏకేశ్వరోపాసన సల్పినటువంటి చేతని ముహమ్మదును మక్కా నుంచి కూడాను తరివేశారు.
0: Because of steadfastly sticking to one objective, Muhammad has been driven out of Makkah.
1: Sarvabhuta daya karunanu lokamunaku pracharam cheyatam chetane Christunaku silaku kottaru.
0: Because Christ taught to the whole world the recognition of all living beings and showing compassion to all living beings, Christ was crucified on a cross.
1: Kanuka manamu pavitramainatundi karyamlo palgonnatundi variki aneka rakamainatundi kashtamunu ventaadutustuntai kani manam danni lakshyam cheyakuddu ee naadu kaakapothe repaina kuda nu kooli poi raali poi kaali poiyetundi deyaniki manam e maatram kuda nu lakshyam cheyakunda mana yokka divya lakshyanni maatrame drushti endulchukoni daivaanugrahamulaku taginatundi prayatnamunu manam paatu padali.
0: While participating in sacred work, we should never care for the troubles and the obstacles that come in a bodily sense to us. We should not care for the comfort of the body. We should keep the divine objective of service in our mind and we should follow this, earn the grace of the Lord.
1: కనుక ఇట్టి కార్యక్రమాన్ని మనం అభివృద్ధిగా ఉంచుకునేటువంటి నిమిత్తమై కొన్ని రకములైనటువంటి నిబంధనలు కూడాను అత్యవసరం.
0: To promote such programs and to keep ourselves within this channel, within this path, certain disciplinary rules are necessary.
1: కనుక అట్టి నిబంధనలను మనం ఈనాడు నియమించుకోవటం చేత కేవలం ఇట్టి నిబంధనలు ఈనాటికి మాత్రమే మనం అనుభవించుకోవటము, కేవలం కొన్ని రకములైనటువంటి ఉచ్చారణ సల్పుకోవటం చేతనే ఈ మన యొక్క కార్యాన్ని సాధించుకోలేము.
0: By accepting such regulations and by putting down such regulations for our work and for the work in which we wish to participate, merely by accepting regulations only for the purpose of today, we are not going to achieve our objective.
1: ee seva pradhanamainatundi sadhanaga manam bhavinchi ee sevalo unnatundi satyanni gurtinchadamu sevadala sabhyulaku chala atyavasaram.
0: It is necessary that members of the Seva Dal should recognize this sacred task of service as a sadhana. This is essential for their attitude.
1: Manu sevalu cheyutunnatundi samayam nundu tana trupti nimittamai tanu sevalu cheyutunnattuga bhavinchaka seva andukuneetundi yokka vyakti yokka santruptini maatrame manam lakshyam nunduchukoni seva cheyatamu uttamainatundi seva.
0: While doing service, it is not enough if you have satisfaction of yourself. You should bear in mind that the person who is receiving the service from you should be satisfied.
1: తన సేవ వల్ల ఇతరులకు ఎట్టి ఇబ్బందులైనా కాని లేక అనానుకూలమైనా జరుగుతున్నావా అనేటువంటి యొక్క దీన్ని మొట్టమొదట మనం విచారణ సల్పాలి.
0: You must first try and understand, try and interrogate yourself if by your service you are causing any inconvenience or any harm or any hurt to others.
1: సత్యసాయి సేవా సభ్యులేక అంతరార్థాన్ని కొంతవరకు కూడాను ప్రచారం చేసి తద్వారా హృదయమును వికసింపజేసుకునేటువంటి యొక్క ప్రయత్నంలో పాల్గొనటం చాలా ప్రధానమైనటువంటి సాధన.
0: The members of the Satya Sai Seva Dal should promulgate and propagate the ideals of Satya Sai Seva and thus they should broaden their own minds.
1: Kevalam manavulaku maatrame seva salpatam aneetundi sevaga kaaneradu sarva jeevulaku kudunu avasaramainatundi samayamlo seva cheyatam athyavasaram.
0: To serve only human beings cannot be called complete service. To be able to serve even all other living beings will also be called service.
1: Eesvara sarvabhutanam సర్వభూతములందు కూడాను ఈశ్వరత్వమే ఉన్నదని సత్యాన్ని కూడాను మొట్టమొదట మీరు విశ్వసించాలి.
0: ఈశ్వర ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ థింగ్స్. యు మస్ట్ ఫస్ట్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఈశ్వర ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ లివింగ్ థింగ్.
1: అట్టి పవిత్రమైనటువంటి భావం మీ హృదయం నందు స్థిరపడినప్పుడే మీ సేవకుడును సార్థకం కాగలదు. కానీ అట్టి విశ్వాసం లేక కేవలం ఏదో నీ పేరు ప్రతిష్టల నిమిత్తమై కాలమును వ్యర్థం గావించుకునేటువంటి ఈ సేవల్లో పాల్గొని కూడాను నీ జన్మ సార్థకం కానేరదు.
0: It's only when such faith is firmly implanted in your mind that Ishvara is present in every living thing that your service will become fruitful and that you will attain salvation with your service. But if you do not have such faith, any service that you may render is not going to be fruitful.
1: Kanuka mottamota aatmavishwasanni balaparchukondi.
0: In the first instance, strengthen confidence in your own self.
1: Appude neevu andukovalsinatundi aanandaniki arhudavutavu.
0: It is only then that you will deserve the happiness that you wish to get.
1: Atti aananda sthiti lopala nee yokka kashta sukhamunu ye maatram kuda nu gurtinchukoka tyaganiki punukuntavu.
0: In such a blissful state, in such a happy state, you will not mind any difficulties that you may get. You will be prepared to sacrifice even if you are in some difficulty.
1: Eppudu tyagamunuku nee punukuntavo aatmaanandam neeku labhistundi.
0: When you are prepared for sacrifice, then you will get happiness and bliss.
1: దీనిని పురస్కరించుకుని వేదమునందు నకర్మణ అనప్రజే అధనేన త్యాగేనికి అమృతత్వం అనసు అన్నారు. మన అమృతత్వాన్ని మనం అందుకోవాలనుకున్నప్పుడు మనం త్యాగానికి సంసిద్ధులుగా ఉంటుండాలి.
0: This is why in Vedas it has been said, if you want to reach the immortal state, you can do so and reach a state which cannot be reached by any other method but by sacrifice.
1: Vinaya videyata tyagamu ee moodu kudunu pradhanamainatundi sevaku.
0: For a member of sevadal, for a sevaka, there are certain essential qualities: the quality of humility, the quality of obedience, and the quality of sacrifice. These three are very essential for one who want to do service.
1: Kanuka manam tyagam cheyaka manam sevalo palgonatam cheta kevalam manam oka vidhamainatundi sevaku viruddhamainatundi yokka phalitamani andukovadaniki samsiddham avutam.
0: If you are not prepared to sacrifice and yet you want to participate in service, then the fruit that you will get will not be consonant with the service that you do.
1: Sevadala sabhyulaku 6 masamulu training aina untundali ani cheppani neeti report lopala ninnayam chesaru.
0: In the report that has been presented to you, it has been stated that members of Sevadal should have training at least for a period of 3 months.
1: Kani idi ye training etti training ye vidhamainatundi yokka training manam andinchali anetundi dani ninnayam chesukoledu.
0: But it has not been explicitly stated or decided what is this kind of training and what is the training that you should get in these 3 months.
1: Intiye kaaka kevalam Sevadal sabhyulaku maatrame training anukuntunnaru. అది చాలా పొరపాటు. సేవాదళం యొక్క లీడర్స్ కూడా ట్రైనింగ్ పెట్టినప్పుడే సభ్యులు చక్కని మార్గంలో పడతారు.
0: Not only this, it has been stated that members of Sevadal should get training. That is not enough. Even the leader report that has been presented to you, it has been stated that members of Sevadal should have training at least for a period of 3 months.
1: కానీ ఇది ఏ ట్రైనింగ్?

0: Members of Sevadal should get training. That is not enough. Even the leaders of these members of Sevadal should also get the training. It is only then that the training aspect will be complete.
1: Sevadal yokka adhikarulaku ఎట్టి ట్రైనింగ్ లేనటువంటి వారిగా ఉండినప్పుడు సేవాదళం యొక్క సభ్యులకు ఏ రీతిగా వారిని కంట్రోల్ చేయడానికి కానీ వారిని అరిగట్టడానికి కానీ వీలవుతుందో అనేటువంటిది మనం యోచించుకోవాలి.
0: When the leaders of Sevadal have not had any training, how can such untrained leaders control and lead the members of Sevadal is a matter which we have to give some attention to.
1: అట్టి తరబీదు లేనటువంటి వారు నాయకులు కావటం చేతనే మన భారతదేశం ఈ గతికి వచ్చింది.
0: Because such untrained people have become leaders and are leading in different spheres, our country Bharat has come to this pitiable state.
1: కనుకనే మొట్టమొదట ఏ యొక్క సంఘమునకు కాని ఏ యొక్క సమాజమునకు కాని లీడర్గా ఉండవలసినటువంటి వాడు ట్రైనింగ్ లోపల తరబేది పొందినటువంటి వాడే అనగా దాంట్లో సార్థకత అందుకున్నటువంటి వాడే దీనికి నాయకుడిగా ఉండటం లోపల మనం పూనుకోవాలి. తప్ప నాయకులుగా ఉండేటువంటి వారు ట్రైనింగ్ లేకుండా పోవటం చేత అలాంటి వారు విరమించుకోవటం చాలా మంచిది.
0: For any association, for any group of people, or for any community, one who wants to become a leader and lead that group of people, he must first be trained. If he is not trained, how can he lead the people if he does not learn and have the training himself?
1: ఈ లీడర్స్ అనేటువంటి వారు ఏ రీతిగా ఉంటున్నారంటే వెనక నుంచి పుష్ చేయకూడదు, ముందు నుంచి నడిచి చూపించాలి.
0: Such leaders, the leaders will be correct people who should not push people from behind. They should move forward and lead the others behind them.
1: ఇందులో ఒక చిన్న ఉదాహరణగా కూడా మీకు హెచ్చరించడానికి నేను సంతోషపడుతున్నాను.
0: I am feeling happy to give you an example and to caution you in this regard.
1: ఒక స్కూల్ లోపల ఒక విద్యార్థికి 8 మందో 10 మందో గురువులుగా ఉంటుంటారు.
0: In a school, for a given student, normally there will be about 7 or 8 teachers.
1: ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ లోపల వారికి అధికారిగా ఉంటుంటారు.
0: Each teacher will be proficient in one subject of his own choice.
1: లెక్కల టీచర్ వస్తాడు, తాను ఏదో బోర్డులో రాస్తాడు, దీనికి కూడటమో తీసివేయటమో హెచ్చించటమో భాగించటమో చేయమని చెప్పని ఆజ్ఞాపిస్తాడు.
0: The teacher who teaches mathematics, he goes to the board and he writes some figures and he asks the student either to add, subtract, divide or multiply.
1: Inke edo bhugola shastrajnudu vastuntadu, oka globe nu teeskuntadu, oka karra pattukoni variki choopistu variki teach chestuntadu.
0: Another teacher, a teacher of geography, he will bring a globe, he will bring a pointer and he will point at various parts of the globe and he will try to teach the geography.
1: ఈ గ్లోబ్ లోపల ఒక్క క్షణం లోపల అమెరికా నుంచి రష్యాకు, రష్యా నుంచి చైనాకు, చైనాకు నుంచి ఇండియాకు మార్పు చూపిస్తాడు.
0: ఆన్ దిస్ గ్లోబ్ ది టీచర్ ఇన్ వన్ మోమెంట్ హీ విల్ మూవ్ ఫ్రమ్ రష్యా టు అమెరికా, ఫ్రమ్ అమెరికా టు చైనా అండ్ ఫ్రమ్ చైనా టు జపాన్ ఇన్ వన్ మోమెంట్.
1: ఇంకా హిస్టరీ టీచర్ వస్తాడు, బుక్ పట్టుకుంటాడు, అనేక రకములుగా అర్థం కానటువంటివన్నీ వ్యర్థంగా పోగుతుంటాడు.
0: Next will be a teacher of history. He will hold a book and he will keep on reading things which have no meaning at all and he will continue to make statements which are meaningless.
1: ఇది రకంగా అనేక సబ్జెక్ట్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎక్స్పెరిమెంట్లు జరపటము లేక దాంట్లో ల్యాబొరేటరీ లేకపోవటము ఎన్నో రకములుగా వాళ్లకు టీచ్ చేయటం జరుగుతూ ఉంటుంటాయి.
0: In this manner, different teachers who are proficient in different subjects, they will be coming into the class and they will be doing some experiments or demonstrations. This is the kind of teaching which they will be doing.
1: Inka ee 20 teacher lopala oka drill teacher kuda untuntadu.
0: Amongst such teachers, there is usually also one teacher who is a drill master.
1: Athane em chestadu? 1 2 3.
0: This drill teacher will come into the class and will make the boys move their limbs by saying 1 2 3 and so on.
1: Kaduku taru chesi ee pillalaku choopistuntadu mana satyasai yokka samasthali endu ee drill teacher vanti variga tayar kavali.
0: What
1: vaaru chesi choopinchinatvanti yokka deeriga varu roopandinchinappude mana yokka samasthalu mana yokka aashayalu kodunu ee jagattuku andinchi sevaru salpinatvanti varam avutam.
0: What we should note here is that the drill teacher performs the drill and demonstrates to the students how they should do the drill. Our Satyasai Sevadal members and leaders should be like the drill teacher. They should do and they should show by an example what the followers have to do.
1: ఈనాడు మన సమస్తని ఎందుకును అలాంటి వారు కొంతమంది ఉంటున్నారు.
0: In our organization, even today, there are people like that.
1: కానీ కొంతమంది కేవలము

0: చేయి చేయమని చెప్పడం మాత్రమే కానీ చేసేటువంటి వారు తక్కువగా ఉంటున్నారు.
1: But certain others, many others, they only tell others, do this, do that, but they never do it themselves.
0: కనుక అట్టివారు ఈనాడైనప్పుడు కొంత మార్పు తెప్పించుకుని వారు చేసి చూపించేటువంటి యొక్క పరిస్థితిని కూడాను మన సమస్త లోపల ప్రకటిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను.
1: I am hoping that such persons will bring about a change in themselves and will in future learn to do it themselves and demonstrate to others what to do by doing it themselves.
0: అలాంటి రీతిగా మన యొక్క సంస్థని యందు అభివృద్ధి గాంచినప్పుడే మన ఆశయాలను కూడాను మనం కండారా చూచి హృదయంతో అనుభవించి ఆనందించడానికి కూడా అవకాశం ఉంటుంది.
1: It is only when such ideas percolate into our organization that we will be able to see and enjoy and feel happy at the ideals of our organization being properly practiced and propagated.
0: మన యొక్క సమావేశంలో అనేక నిర్ణయాలు మనం చేస్తున్నాము, కానీ ఈ నిర్ణయాలు మన యొక్క ఆచరణలో మనం పెడుతున్నామా అనేటువంటి దానికి ఎవరి హృదయానికి వారి సాక్షిగా నిలచాలి.
1: In our meetings and in our conferences, we are coming to several decisions. We are taking several decisions. Are we putting such decisions into practice? This is a matter which each one has to decide for himself by using his own conscience.
0: ఇది కేవలం మాటలతో చెప్పేటువంటి పని కాదు. చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటి.
1: This is not something which can be described by words. One can use 100,000 words, but to do is only one thing.
0: కనుక నీవు నువ్వు చెప్పి నీ నాలుగు నొప్పించుకునేటువంటి దానికంటే ఒక్కటి చేసి చూపించడం లోపల నీ జన్మను సార్థకం గావించుకోవాలి.
1: Instead of uttering 100,000 words and paining your tongue, it is much better to fructify your own life by doing one good thing.
0: ఆధ్యాత్మికం యొక్క మార్గము ప్లాట్ఫామ్ స్పీచెస్ కాదు, ఇది ప్రాక్టికల్ సైన్స్.
1: Spiritual path is not consisting of making speeches on a platform. Spiritual path is one of actual practice.
0: అలాంటి కేవలము భాషను సర్పటం చేతనే మన భారతదేశంలో ఆధ్యాత్మిక మార్గము కొంతవరకును కృషించిపోవటానికి కొన్ని కారణాలు ఏర్పడినవి.
1: Because this has been reduced to mere platform speeches, our country, the spiritual aspects in our country have been at a very low level.
0: మన దేశమునందు కాని ఇతర దేశమునందు కాని నాయకులు లేకపోలేదు, గ్రంథములు లేకపోలేదు, లీడర్స్ లేకపోలేదు. కావలసినంత మంది గురువులు ఉంటున్నారు, కావలసినన్ని గ్రంథములు ఉంటున్నాయి, కావలసినంత మంది మతాధిపతులంతా ఉంటున్నారు, కానీ ఈనాటికి కూడాను మన లక్ష్యాన్ని మనం సాధించలేదంటే ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? కేవలం చెప్పటమే కానీ దీన్ని చేసేటువంటి ప్రయత్నంలో మనం ఏమాత్రం కూడాను సంసిద్ధంగా ఉండటం లేదు.
1: It is not as if either in this country or in other countries there are no leaders, there are no books, there are no teachers. There are plenty of leaders, there are plenty of books, there are plenty of teachers. In that context, if we ask ourselves, why is it that in spite of the existence of all these things, we have not reached our objective? The answer to such a question is, we are simply talking, we are not putting things into practice.
0: ఎవరు చూసినా ఉపన్యాసం ఇచ్చేటువంటి వారే, ఎవరు చూచినా కానీ గురువులుగా తయారయ్యేటువంటి వారే, ఎవరు చూచినా నాయకులుగా తయారయ్యేటువంటి వారే, కానీ ఎవరికి నాయకులు, ఎవరి గురువులు, ఎవరికి లీడర్స్ చెప్పడానికి వీలు కానిటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
1: Anyone whom we may come across, he wants to become a guru. Everyone whom we come across, he wants to become a leader. Everyone is a leader, everyone is a guru. But nobody seems to think, whom are we to lead? Where are the people to lead if everyone becomes a leader?
0: నేడు శిష్యుడిగా ఉంటుంటాడు, రేపటి గురు స్థానంలో అలంకరించుకుంటుంటాడు.
1: టుడే వన్ ఇస్ ఎ స్టూడెంట్ అండ్ ఎ డిసైపుల్, టుమారో హీ బికమ్స్ ఎ టీచర్ అండ్ ఎ గురు.
0: అలాంటి గురువులు అధికం కావటం చేతనే ఈనాడు గురుత్వం క్షీణించిపోయింది.
1: Because the number of such gurus has become excessively large, there is nothing left what we can truly call a guru.
0: దివ్యాత్మ స్వరూపులారా, మన సత్యసాయి సంస్థల యందు అట్టి రీతి లోపల మనం ఏమాత్రం కూడా కొంతవరకు ప్రయత్నములు సల్పక మనము సరైనటువంటి రీతిలో నిరంతరము కూడా సేవకులుగానే ఉండేటువంటి ప్రయత్నానికి మీరు సంకల్పపరచుకోండి.
1: దివ్యాత్మ స్వరూపస్, ఇన్ అవర్ సత్యసాయి ఆర్గనైజేషన్ డూ నాట్ అటెంప్ట్ టు బికమ్ సచ్ లీడర్స్ అండ్ సచ్ టీచర్స్. మేక్ ఎ ఫర్మ్ డిటర్మినేషన్ దట్ యు వుడ్ రాదర్ ఫాలో అండ్ బి ఎ మెంబర్ దాన్ బికమ్ ఎ లీడర్ ఆర్ ఎ గురు ఆఫ్ దట్ టైప్.
0: జీవితమంతా కూడా సేవకుడిగా ఉండేటువంటి వాడే సరైన నాయకుడు.
1: వన్ హూ రిమైన్స్ a servant and who takes service all his life, he is the right kind of leader.
0: Jeevitamanta kinkaruga unnatundi vaade sariyana shankarudu.
1: One who spends all his life as a kinkara, he really is a true shankara.
0: Kanuka manamu nijamainatundi yokka స్థితిని మనం గుర్తించుకొని మనము సేవకులుగానే నిరంతరం ఉంటుండి లోకానికి సేవ చేయటం చేత సర్వ ఈశ్వరత్వం కూడా మనం సేవించినటువంటి వారం అయిపోతాం.
1: If we recognize the true meaning, if we recognize the true state of affairs, and if we spend all our life in service and remain as servants, then we will be able to recognize the presence of Ishvara in every living thing by doing service.
0: Aneka mandi nannu adugutuntaru swami ki secretary untunnada lekapothe swami ki inkevaina assistant untunnada post anta evaru chustuntuntaru swamiki evaina sahayakariga undetunte vaaru evaraina untuntara ani antuntaru.
1: Many people ask me, has Swami got a secretary? Has Swami got an assistant? Who is looking after all the mail and the post which Swami gets? Has he got any kind of assistance or help?
0: Evariki secretary kavali secret unnatundi vaadiki secretary kavali naaku secret ledu kanuka naaku secretary anavasaram.
1: Who wants a secretary? One who has got some secrets to look after, he wants a secretary. I have no secret to look after, I do not want a secretary.
0: Na jeevithamanta kuda nenu meeku sevakuluga undetunte paristhithulle naaku aanandanga untuntaru.
1: My whole life consists in being of service to you. That gives me happiness.
0: Adi ye nijaveyinatunte aishwaryattam.
1: That is the true aspect of Ishvara.
0: Sarveshwarya swaroopude Ishwarudu.
1: The one who is embodiment of all forms of affluence and wealth, he is Ishvara.
0: Kaluku ye pani ayina kodanu nenu swayangane chestuntanu nenu swayangane chustuntanu swayangane dani anubhavistuntanu.
1: Any kind of work, I do it myself. I look after all work myself. I enjoy it and I participate in that work by myself.
0: అందువలన మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పిన అనేక మంది మెసేజ్ అందించబడినటువంటి వారికి నేను ఈ పదములు ఉపయోగపెడుతుంటాను.
1: This is the reason why when many people ask me to give a message, I merely tell them my life is my message.
0: Oka chinna udaharanam meeku cheppavachunu meeku telisinaatunte vishayame ee chinna karyamu ee oka auditorium lo cheyavalsinaatpatikini ee vyaktiki ee room ivvali aneetunte vishayamainaapatikini ee nimishamlo ee karyakramam prarambhinchali aneetunte kodanu edo kontha mandanta kodanu karyadhipathulanta untunnaru veeru chestunnaru ani cheppi meeru bhavinchukovachunu. కాదు కాదు, ప్రతి చిన్న విషయం కూడాను నేను వారికి చెప్పి ఆ కాలాన్ని ఆ కర్మను ఆ నియమాన్ని వారికి నియమించే నేను ఈ కార్యక్రమంలో ఏమి తెలియనటువంటి వారికి సాక్షిపుత్రుడిగా ఉంటున్నాను.
1: ఐ కెన్ గివ్ యూ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ దిస్ ఆడిటోరియం ఈవెన్ ఎ స్మాల్ వర్క్ హ్యాస్ టు బి అటెండెడ్ టు ఆర్ సమ్ విజిటర్ హ్యాస్ టు బి గివెన్ ఎ రూమ్ ఆర్ సమ్ వెరీ స్మాల్ థింగ్ హ్యాస్ టు బి డన్ ఆల్దో దర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ కనెక్టెడ్ విత్ ది ఆర్గనైజేషన్ అండ్ హూ హ్యావ్ టు డూ దిస్ వర్క్ yet I give them instruction what to do, when to do, and at what time what small thing has to be done. Yet it appears to others as if many persons connected with the organization are doing these small things, announcing the time, the program, or giving a room. I remain only as a witness, as if I have nothing to do with it. Yet every small thing is done by me.
0: Anduvarini nenu nirantaram kodano aanandanga untuntanu.
1: This is the reason why I am eternally happy and in bliss.
0: Manam karmalu aacharinchinappude mana shaktini vrutha parchukokunda satyaniyoga parchinappude manaku nijamainatuvanti aanandam labhistuntadi.
1: It is only when we do work, when we participate in work without wasting our strength and our power that we feel happy.
0: మానసికంగా కానీ శారీరకంగా కానీ మనం తగినటువంటి పని మనం చెయ్యాలి. లేజినెస్ ఇస్ రెస్ట్ అండ్ డస్ట్ అన్నారు. రియలైజేషన్ ఇస్ బెస్ట్ అండ్ రెస్ట్.
1: Either mentally or physically, we must always be active, we must do work. Laziness is rust and dust.
0: Kanuka manam lazyliga tayar kaakudadu manam nirantaram kurunu karma yogamlo ucchinatundi kaayani dharinchinaam kanuka ee karma kshetram lopala karmanu aacharinchetundi dantone mana kaayani viniyoga parchukovali.
1: We should not turn out to be lazy people. We are born in karma yoga. We are born in the field of work. We should therefore devote all our time and all our energy in doing work.
0: దీనిని పురస్కరించుకొనికి పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు.
1: It is in this context it has been said that this body is for the benefit of all others.
0: కనుక అట్టి పవిత్రమైనటువంటి మానవ జన్మ మనకు ప్రాప్తించినప్పటికీ మనం ఇట్టి సేవల యందు పాల్గొనక కాలంను వృతాపరచుకుని కేవలం కొన్ని రకములైనటువంటి యొక్క జీవితమనే కూడా వ్యర్థం గావించుకోవటానికి పూనుకోవటము సాయి సంస్థల యొక్క సభ్యులకు సరైనటువంటి మార్గము కానేరు.
1: while such sacred human birth has been given to us, without participating in sacred work, to waste time and to abuse the privilege of this human birth that has been given to us, this cannot be the right conduct for the members of the Satya Sai organizations.
0: Kalame sarvam. Kalamunu vrutaparichitama mana jeevitame vrutha aipothundi.
1: Time is everything. If we waste time, we will be wasting our entire life.
0: కనుక మనం కాలమును వృతాపరచుకునేటువంటి కర్మలయందు కొంతవరకు నువ్వు కాయమును సార్థకం గావించుకోవాలనేటువంటి యొక్క సంకల్పం చేతని ఇట్టి సేవాదల యొక్క సభ్యులను కూడా నువ్వు కొన్ని రకములైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి వారిని కొన్ని సార్థకమైనటువంటి కార్యంలో కూడా నువ్వు వారిని వినియోగపరుచుకుంటూ దేశానికి సేవ గావించడానికి మేము సంకల్పించుకున్నాం.
1: So that we may not waste time, so that we may not waste the life that has been given to us in doing work which means wasting time, we have given, created these Satya Sai Seva Dal so that they may participate in useful work.
0: Prema Swarupulara, Seva Dal sabhyulu aneka rakamainatundi sevalu chestunnaru. Kontha mandi groupulaga tayarai hospitalukanta velli anaga patientuga kaadu రోగులను నివారపరిచి రోగులకు కొంతవరకును ఉపకారం చేసి వారికి సేవలు కల్పేటువంటి నిమిత్తమై కూడాను క్యాంపులు వేసుకుంటున్నారు.
1: పవిత్రాత్మ స్వరూపస్ మెంబర్స్ ఆఫ్ సేవాదల్ ఆర్ డూయింగ్ మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్. ఫర్ ఇన్స్టెన్స్ దే ఆర్ గోయింగ్ టు హాస్పిటల్స్. దే ఆర్ గోయింగ్ టు హాస్పిటల్స్ నాట్ యాజ్ పేషెంట్స్ బట్ టు సర్వ్ ది పేషెంట్స్ ఇన్ ది హాస్పిటల్స్. యాజ్ గ్రూప్స్ అండ్ యాజ్ ఇండివిజువల్స్ దే ఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్.
0: అయితే ఇట్టి క్యాంపులు వేసుకుని వెళ్లేటువంటి సేవాదల సభ్యులు అనేక మంది పండ్లు కొన్ని మందులు ఇలాంటివి తీసుకుని వెళ్లి పేషెంట్స్ కి ఇవ్వటం కూడా జరుగుతుండాలి.
1: సచ్ మెంబర్స్ ఆఫ్ సేవా దల్ హు అండర్టేక్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్ యాజ్ ఎ గ్రూప్ ఇన్ ఎ క్యాంప్ సమ్ టైమ్స్ దే టేక్ ఫ్రూట్స్ ఆర్ దే టేక్ స్వీట్స్ అండ్ టేక్ దెమ్ అండ్ గివ్ టు ది పేషెంట్స్ ఇన్ ది హాస్పిటల్.
0: కానీ ఇది మీరు సరైనటువంటిది అని మీరు భావించుకోవచ్చును కానీ నా దృష్టిలో అది అంత సరైనటువంటిది కాదని నా అర్థం.
1: You may feel that this is a right kind of service, but in my view, this is not a right kind of service.
0: కారణం ఏమనగా ఈ యొక్క ఫలములు కానీ ఈ మందులు కానీ ఆ పేషెంట్ కు సరైనటువంటివా కాదా అనేటువంటిది డాక్టర్ని విచారించి మనం ఇవ్వాల్సినటువంటి అవసరమే కానీ లేకపోతే ఏదైనా ఒక పేషెంట్ కు డయాబెటిక్ గా ఉంటుంటే మనం పండు కొండపోయి ఇవ్వటం చేత వారికి అపకారం చేసినటువంటి వారమే అవుతాం.
1: The reason for this is whatever fruits or sweets or whatever medicines you supply to the patients, they should be given only after consulting and after the approval of the doctor concerned is obtained. Without that, if you give sweets, for example, to a patient who is a diabetic, when you give sweets to him, it is going to cause harm to him and not good to him.
0: కనుక ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ల యొక్క పర్మిషన్ తీసుకుని అనుమతిని తీసుకుని వారికి ఏదైనా అవసరం వస్తే వారు ఏమైనా తెచ్చుకునేటువంటి శక్తి లేనటువంటి వారైతే అది అవసరమైనటువంటి యొక్క పనులు మాత్రమే ఫలములు మాత్రమే మందులు మాత్రమే మనం అందించడానికి కొంత ఆలోచించి మీరు పనిచేయటం అత్యవసరం.
1: So it is necessary that you should consult the doctor, and in consultation with the doctor, only for such patients who are not able to get what has been prescribed for them, and if he is unable to do so, then you can fill the gap and supply the fruit or the medicine. The consultation is very necessary.
0: Intiye kaaka ee sevadalam nandu aneka mandi vidyarthulu adhikarulu doctors lawyers veellandaru kuda nu sevadala sabhyuluga kuda untunnaru.
1: Not only this, in Sevadal, there are members of different categories. There are many students, there are many teachers, there are many doctors who are members of the Sevadal.
0: Indulo meeku pradhananga telipetuvanti vishayanni meeru chakkaga gurtinchali. Sevadalamlo chernatuvanti sabhyulu doctors kani lawyers kani inke vidhamainatuvanti yokka adhikarulu kani vidyarthulu kani strike lo matram palugonakoddu.
1: There is one important thing which I should communicate to the members of Sevadal. These professionals, whether they are teachers or lawyers, doctors or students, they should not participate in what we call the strikes.
0: Yedaina doctors strike chesinappudu mana sevadalamlo unnatundi doctors anta kodunu aa aasupatriki poi rogulnu chuchetundi deentlo manamu kankanam kattukovali kaani doctors tho paata manamu strike chesindatti rogulaku manam apakaram chesinattundi varam avutam.
1: If the doctors are on strike, such doctors who are members of Sevadal should make a determination to replace these doctors who are on strike, should go to the hospital and should attend to the patients exactly at that time. On the other hand, if you also join the strike, we would be causing considerable harm to the patients.
0: Anduvalane mana sevadalamlo yokka sabhyulu kodunu kontha mandi first aid lo kodunu kontha training kavatam athyavasaram.
1: In this context, for some members of Sevadal, it is necessary that they should acquire training in first aid.
0: నర్సులో లేక కంపౌండర్స్ ఇలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసినప్పుడు మన సేవాదళం యొక్క సభ్యులే అందులో ప్రవేశించి వారికి సేవలు సల్పేటువంటి ఇంట్లోపల మనం సంసిద్ధులుగా ఉంటుండాలి.
1: When nurses and such other staff who are engaged in giving help to the patients are on strike, the members of Sevadal should be trained and should be prepared to take the place and to give help to the patients.
0: ఈనాడు దేశ పరిస్థితి మీకు తెలియనటువంటిది కాదు. స్వీపర్స్ కూడా స్ట్రైక్ చేస్తుంటారు, కానీ స్వీపర్స్ స్ట్రైక్ చేయడం వల్ల రోడ్ అంతా కూడా అనేక రకములుగా అయినటువంటి యొక్క మాలిన్యం చేరి ఉంటుంటుంది. అలాంటి సమయం లోపల మనము దీనిని రోడ్లను కూడా శుభ్రపరచడానికి తగినటువంటి ప్రయత్నం లోపల సంసిద్ధులుగా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఇన్ ది కంట్రీ టుడే. వి ఫైండ్ దట్ స్వీపర్స్ గో ఆన్ స్ట్రైక్. వెన్ స్వీపర్స్ గో ఆన్ స్ట్రైక్, గార్బేజ్ అక్యూములేట్స్ ఆన్ ది రోడ్ అండ్ ది రోడ్ బికమ్స్ అన్యూజబుల్. అండర్ సచ్ కండిషన్స్ మెంబర్స్ ఆఫ్ సేవాదల్ షుడ్ బి ప్రిపేర్డ్ టు గో ఆన్ ది రోడ్, రిమూవ్ ది గార్బేజ్ అండ్ క్లీన్ ది రోడ్.
0: ఈ యొక్క మాలిన్యాన్ని మనం పరిశుద్ధపరచడం చేత మనుషులకు చక్కని ఆరోగ్యాన్ని కూడా అందించినటువంటి సేవకు పాత్రమైపోతాం.
1: By cleaning this dirt and by cleaning the garbage, you will be in a position to have given some clean atmosphere to people.
0: Kanuka manam ilanti samajamunaku avasaramainatundi annitti endukodanu manam palgonadaniki samsiddhuluga untundali.
1: We should be prepared in this manner to participate in all work which gives comfort and happiness to the society.
0: Kevalam sadhana campulani kani, kevalam oka vidhamainatundi nagara sankirtanalani kani, bhajanalu meditationalani kani, ivu maatrame kaadu sadhana. ఈ యొక్క చిన్న చిన్న కార్యములు సమాజమునకు ఉపకారం చేసేటువంటి ప్రతి చిన్న కార్యము కూడాను ప్రధానమైనటువంటి సాధనగానే మనం విశ్వసించాలి.
1: We should not think that to go into a camp or to do bhajan or to do meditation is the only kind of sadhana. Even this service to fellow beings under conditions of distress, that is also a part of sadhana.
0: విశ్వమంతయకును విశేషమైన స్వరూపం.
1: The whole world is a manifestation of the Lord.
0: కనుక వ్యక్తులకు చేసినటువంటి సేవ శక్తిస్మయుడైనటువంటి యొక్క ఈశ్వరుని కూడా అందుతుంది.
1: సో సచ్ సర్వీస్ యు డు టు ది ఇండివిజువల్స్ ఈ సర్వీస్ టు ది లార్డ్.
0: సర్వులు ఎందుకు కూడా ఈశ్వర శక్తి ఉన్నదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్ ఈస్ వెరీ నెసెసరీ ఫర్ యూ టు రికగ్నైజ్ దట్ ది లార్డ్ ఈశ్వర ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ అండ్ యూ షుడ్ షేప్ యువర్ కాండక్ట్ ఇన్ దట్ కాంటెక్స్ట్.
0: ఎట్టి సమయం కూడా సత్యసాయి సభ్యులు ఏమాత్రం కూడా ఒకరికొకరి విరుద్ధమైనటువంటి భావనలు వారి ఎందు చెలరేయకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ అండ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ మెంబర్స్ ఆఫ్ ది సత్యసాయి సేవాదల్ షుడ్ నెవర్ అరైజ్.
0: అందరు కూడా అన్యోన్యమైనటువంటి యొక్క అనురాగంతో కూడి ఆడి అనేక రకమైనటువంటి కార్యక్రమం లోపల మీరు పాల్గొనాలి.
1: They should all conduct themselves in harmony. There should be no conflict between them in any work which they do.
0: కనుక అందరూ కూడా ఒక తల్లి బిడ్డలుగా మీరు భావించుకోవాలి.
1: You should regard yourselves, all of yourselves, as children of one mother.
0: మానవుని యొక్క సోదరత్వాన్ని దైవ పితృత్వాన్ని మీరు అనుభవింపజేయాలి.
1: You should experience and promulgate brotherhood of man and fatherhood of God.
0: కానీ ఇందులో బ్రదర్హుడ్ అనేటువంటి దాంట్లో కూడా కొంత భేదములు రావచ్చును. అలాంటి లేకుండా ఆత్మభావంలోనే మీరు అందరూ ఒక్కటే అనేటువంటి యొక్క సత్యాన్ని కూడా మీరు తెలుసుకోవటం అత్యవసరం.
1: Even in this aspect of brotherhood, there may be some difference of opinion when the word is used like that. But you should recognize that this brotherhood applies in the sense of atma or in the sense of self.
0: Kanuka itti pavitramainatti bhavamulu mee yandu abhruthi gavinchukunnatundi samayam nundi mana satyasayi samasthala yokka saarthakatanu manamu lokaniki andinchadaniki veelavutundi tappa pavitra bhavamulu leka ahankaram cheta gaani leka aadambaram cheta gaani manam itti karyamulo palgonatam cheta satyasayi samasthalaku leni apakirtini manam andinchinatundi varam avutam.
1: It is only when you promote such sacred ideas, when you do all the work that you do with such sacred aspect and promulgate the ideals, that you will be able to give the ideal atmosphere to the environment. On the other hand, if you do not accept these ideals and if you do not work as one body, as one group, then you will only be demonstrating the individual ego in you to the rest of the world.
0: మనకు అహంకారం ఉన్నంత వరకు కూడాను మనం ఆనందానికి మనము ఏమాత్రం అర్హులం కాము.
1: So long as there is ego left in you, you do not deserve to have bliss or happiness.
0: Ahankaram mana patananike manaku rajabataga yerpadutundi.
1: Ego is the royal path for your downfall.
0: Madam pattinatvanti gajamu mattini tana talapaina taane veskuntundi.
1: The wild elephant takes the dust with its own leg and puts it right on its head.
0: కనుక మదం పట్టినటువంటి గజం వంటి వారి అహంకారం అనేటువంటి స్వరూపులు.
1: People with ego are like a wild elephant.
0: తన యొక్క దోషమును తానే తలపైన వేసుకోవడానికి సంసిద్ధుడిగా ఉంటుంటాడు.
1: Like the elephant, the mad elephant, which puts the dirt on its own head, the person with ego puts his own faults on his own head.
0: సేవాదల సభ్యులారా, మరొక విషయాన్ని కూడా మనం చక్కగా గుర్తించాల్సిన అవసరం.
1: Members of Sevadal, there is one other thing which we should recognize clearly.
0: మనకు ఐదు ఇంద్రియములు ఉంటున్నవి.
1: We have got five organs.
0: శబ్ద స్పర్శ రూప రస గంధములని.
1: These are the five organs of sense, that is of touch, of vision, of hearing.
0: అందులో మనకు ప్రత్యక్ష గోచరమయ్యేటువంటి అంత చూడటము, పలకటము, వినటము, వాసన చూడటము, స్పర్శ కర్చలు కలిగించటము.
1: In this, what we fully recognize is to be able to see, is to be able to hear, is to be able to touch, and is to be able to smell, and is to be able to have taste.
0: కానీ ఈ పంచేంద్రియములో రెండు మాత్రమే మూతలు పెట్టి ఉంటున్నవి.
1: But in these five sense organs, there are two organs which have a cover, which are kept covered.
0: కన్నుకు ఒక మూత, నోటికి ఒక మూత.
1: One is the lid which covers the eye and the other is the mouth which can be closed.
0: మిగిలిన ముక్కుకు గాని చెవుకు గాని చర్మానికి గాని మూత లేదు.
1: Neither the nose nor the ear nor the skin which feels the touch has got a cover.
0: ఇందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా మనం చక్కగా విచారించవలసినటువంటి అవసరం.
1: It is necessary for us to understand the inner meaning of why God has provided a cover for the eye and for the mouth.
0: కన్ను తెరిచి అనేక రకమైనటువంటి చిత్ర విచిత్రాలు చూస్తుంది. ఇది చూచినంత మాత్రమే దీని యొక్క కార్యం నెరవేరదు. తాను మనసునందు చేర్చి ఆ మనసుతో అనేక రకమైనటువంటి దోషాన్ని అభివృద్ధి పరచుకుంటుంది.
1: The eye, when it is open, looks at many things, and merely by looking at many attractive things, the task is not completed. That vision has to go into your mind, and the mind begins to work, and then only the action begins completed.
0: ఇంకా నోరు తెరిచినంత మాత్రం ఊరుకో ఉండదు. తాళం వేసినా గానీ పగలగొట్టుకుని పలుకుతుంటుంది ఈ నోరు.
1: మౌత్ ఈస్ నెవర్ సైలెంట్. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు క్లోజ్ ది మౌత్ అండ్ పుట్ ఎ లాక్ ఆన్ ఇట్, యెట్ ది మౌత్ వాంట్స్ టు గో ఆన్ చాటరింగ్ వన్ థింగ్ అండ్ అనదర్.
0: కనుక ఇందులో ఉన్నటువంటి ఏంటి, దృష్టి దోషము, వాగ్దోషము చాలా ప్రమాదకరమైనటువంటిది. కనుక దీన్ని చాలా హద్దులో ఉంచుకోదామని దీనికి రెండింటికి మూత పెట్టాడు భగవంతుడు.
1: What is the meaning of this? The meaning of this is bad vision and bad talk. These are very bad things. God said, let me put a lid on bad vision and bad talk.
0: Kanuka meeru idi bhagavat vara prasadanga meeru andukoni cheddanu chuttam lopala meeru ee kannunu viniyogaparchakandi.
1: You should regard this lid as a gift of God, and so do not use your eye to look at bad things.
0: Chedda choopunu mee kannulaku cherchakandi.
1: Do not have impure vision on your eyes.
0: చెడ్డ పలుకులు మీ నాలుకతో పలకకండి.
1: Do not utter bad words and harsh words with your mouth.
0: కనుక మీరు సేవ చేసేటువంటి సమయమునందు మృదు మధురమైనటువంటి యొక్క పలుకులతో మీ సేవను ప్రారంభించాలి.
1: So when you do service, you must begin your service with sweet and soft words.
0: కనుక మీరు సేవలు చేసేటువంటి సమయంలో అనేక మందిని కఠిన వాక్కులు ఆడి వారి హృదయాన్ని గాయపరిచేటువంటి యొక్క దీనికి మీరు పూనుకోకండి.
1: When you begin service, when you want to do service, do not undertake to utter harsh words and hurt the minds of other people whom you are going to serve.
0: కనుకనే కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమేరా అన్న.
1: This is why it has been said, not much harm is done if you slip, if your leg slips, but if you slip by the tongue, if your tongue slips, then you straight away move into hell.
0: కనుక ఇతర హృదయాన్ని మనం గాయపరిచినప్పుడు ఆ గాయంను మానిపోయేటువంటి డాక్టర్ మరొకటి ఉండడు. నీ కర్మనే నీ యొక్క దీనిని ఆడిస్తూ వస్తుంటుంది. కనుక ఆ తత్పరితమును నీవు అనుభవించక తప్పదు. కనుక హృదయమునకు గాయము కానటువంటి పలుకులు మీరు పలకడానికి పూనుకోండి.
1: If you hurt another person, if you hurt the heart or mind of another person, there is no doctor in this world who can cure the hurt you have caused to the heart of another person, and you will have to cure it only by experiencing the consequence of your karma. So do not use harsh words and hurt another man.
0: కనుక మనం ఏమి చేస్తే దాని యొక్క ఫలితం మనకు లభించడం సత్యము. కనుక మంచిని చేసి మంచిని అనుభవించడానికి మీరు సంసిద్ధులుగా ఉంటున్నారు.
1: It is an inescapable truth that what we do, the consequence of that is going to come to us. So, do good and experience good as a consequence of your good.
0: కాన సత్యసాయి సంస్థలకు సరైనటువంటి యొక్క సార్థకతను కలిగించాలనుకున్నప్పుడు మీరు సాధకులైనటువంటి వారు కనుక కేవలం సత్యసాయి సంస్థలకు మాత్రమే మేము సంబంధించినటువంటి వారము అనేటువంటి యొక్క ఈ యొక్క చిన్న బుద్ధిని మనం కొంతవరకు విడిచిపెట్టి అన్ని సంస్థలు ఎందుకు మనం సేవను సల్పేటువంటి వారిగా మనం కొంతవరకు పూనుకోవాలి.
1: If you really want to justify your belonging to an organization like the Satya Sai organization, you should give up the narrow idea that you belong to one Satya Sai organization. All service organizations have the same ideal, and you should broaden your ideal, and you should be prepared to do service and under all conditions.
0: సంకుచిత భావమును దూరము నెట్టి సమాన భావమును అభివృద్ధి భావించుకొని ప్రతి సమాజమునందు కూడాను మనకు ఏ మతము ఏ కులము ఏ ఇది అనేటువంటి మత కుల భేదములకు ఏమాత్రం కూడా చోటుని ఒక సేవ చేసేటువంటి దాంట్లో మీరు కొంతవరకు పూనుకోవాలి.
1: Push away all narrow ideas, accept broad ideals and be prepared to do service. Service without distinction of caste, of creed and color. You must be prepared to do service without any such narrow distinction.
0: వారములకు ఒక పర్యాయమైన లేక రెండు పర్యాయములైనా మీ మీ గ్రామములకు సమీపంలో ఉన్నటువంటి దేవాలయములు కానీ చర్చలు కానీ మసీదులు కానీ మీరు పోయి చూచి దాన్ని పరిశుభ్రం చేయడానికి కూడా మీరు పూనుకోండి.
1: Once a week or twice a week, maybe in your village or in a neighboring village, and it does not matter whether it is a temple or a mosque or a church. Undertake the task of visiting the temple, the mosque or the church and cleaning the place once a week or twice a week.
0: Ante kaadu, aa temples daggara, aa masjidul daggara, aa churchul daggara evaraina konchi baadapadutundeetundi vaaru unte vaariki taginatundi sevanu kodunu meeru andinchi tagina sahayamu kodunu chese daniki meeru punukovali.
1: Not only that, either at the temple or at the mosque or at the church, if you find people who are suffering and who are in need of some help and service, you must be prepared and ready to give them the help and the service.
0: Konni chinna chinna pallalaku meeru velli aa asubhrutato munigi unnatunte aa pallavarini pilchi meeru aa yokka subhraparchadaniki punukunnappudu aa pallavaru kodunu meeto cheri aa gramamu shuddhaparchukoni chakkani aarogyanga anubhavinchadaniki aanandinchadaniki kodunu manam taginatunte protsahanni andinchali.
1: When you visit unclean villages, then you will find that the villagers themselves, when they find that you are cleaning their village, they would come forward and join you. When they join you, you must be prepared to give them cleanliness and to give them the happiness and pleasure of living a clean life.
0: ఇలాంటి సేవా కార్యములు యందు మీరు పవిత్రమైనటువంటి ఒక సాధనను సార్థకంగా గావించుకుని దైవానుగ్రహమునకు దైవప్రీతికి అతి సమీపులవుతారని కూడా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: In such service and in the sacred task of undertaking this kind of service, I am hoping and I bless that you will earn the grace of God and that you will earn the love of God. I bless you and I will bring this discourse to a close. Govinda.

0: You were listening to a drama entitled Namdev, performed by the Bal Vikas and Youth from Maharashtra on the 10th of July 2003.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
2: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 6th discourse on Gita Bhagavan delivered on 7th August 1984. In this deeply inspiring discourse, Bhagavan shows us the three stages in the journey of a devotee towards God: knowing about God, seeing God, and becoming one with God. Bhagavan depicts these three stages in a sweet and touching love story of a cowherd boy. Sri Bhagavan Uvacha.
3: ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रविष्टुं च परंतप।
4: ओ परंतप,
3: ई वाक्यमु साधकुनि पारमार्थिक क्रम विकासमुनु चक्कगा चित्रिंचुतू वच्चिंदि।
4: दिस सेंटेंस ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रविष्टं च परंतप clearly and picturesquely describes the different stages in the process of the way that a sadhaka has to follow.
3: Bhakti yogamulo mumuchinaku ee vakyamulo pradhanamaina sopanamuluga nirupistuvachindi.
4: In the bhakti yoga, the yoga of devotion, this has been shown for the person who is seeking liberation.
3: Jnatum anaga shastram guru dwaranu leka ye mahaneeru yokka vakyam chetanu ye grantha patanam chetanu భగవంతుడు ఉన్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని విశ్వసింపచేస్తుంది.
4: జ్ఞాతుం రెఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ ది ట్రూత్ ఎయిదర్ త్రూ శాస్త్ర స్క్రిప్చర్స్ ఆర్ త్రూ ద వర్డ్ ఆఫ్ ద టీచర్ ఆర్ బై ఎనీ అదర్ ప్రాసెస్.
3: కీర్తి శ్రవణము చేతను పఠనము చేతను భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రమే విశ్వసిస్తాడు సాధకుడు.
4: సాధక కమ్స్ టు బిలీవ్ ఎయిదర్ బై లిజనింగ్ టు ది వర్డ్ ఆఫ్ ది టీచర్ ఆర్ బై రీడింగ్ ద స్క్రిప్చర్స్ దట్ దేర్ ఈస్ గాడ్.
3: ఉన్నాడు భగవంతుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుండినంత మాత్రమున వీనికి తృప్తి చేకూరదు.
4: బై మియర్లీ నోయింగ్ that God exists, a sadhaka does not get satisfaction.
3: Idi kevalamu prathamika sthanam.
4: This is only a basic or the primary stage.
3: Idi dvaita tattvam.
4: This is a principle of dualism.
3: Deeniki ye matram kudanu sadhakudu tripti undadu.
4: By merely this, sadhaka would not get any amount of satisfaction.
3: ఈ ఉన్నటువంటి దేవుణ్ణి చూడాలి, దర్శించాలి అనేటువంటి యొక్క తాపము క్రమక్రమేణా సాధకుల్లో అభివృద్ధి చెందుతుంది.
4: గ్రాడ్యువలీ ది విల్లింగ్నెస్ టు హ్యావ్ ఎ లుక్ టు టేక్ ఎ లుక్ అండ్ టు హ్యావ్ దర్శన్ ఆఫ్ ద లార్డ్ ఈస్ డెవలప్డ్ ఇన్ సాధక.
3: ఇది కేవలము తాపము చెందినంత మాత్రమే కాదు,
4: by merely pining for it or aspiring for it, he is not going to see.
3: నిరంతరము అతను చూచేటువంటి యొక్క అపేక్షను తన మనసు లోపల చెదురుతూనే ఉండాలి, కదులుతూనే ఉండాలి.
4: Continuously he has to develop the aspiration to see.
3: దానికి తగినటువంటి స్వరూపాన్ని తాను పొందాలి అనేటువంటి అభిలాషను అభివృద్ధి పరచుకోవాలి.
4: వాట్ ఎవర్ ఫార్మ్ ఆఫ్ నేచర్ ఆఫ్ గాడ్ హీ హాస్ లెర్న్డ్ బై రీడింగ్ ఆర్ బై లిజనింగ్, హీ హాస్ టు డెవలప్ ది ఆస్పిరేషన్ టు హ్యావ్ ఎ డైరెక్ట్ లుక్ అండ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇట్.
3: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
4: హియర్ ఈస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
3: ఒక పసలి కాపరి ఉండేటువంటి వాడు, కౌబాయ్.
4: There was a cowboy.
3: ఇతను స్థితి యందు తాను చాలా దుస్థితిగా ఉండినప్పటికీ భగవత్ విషయమునందు అనంతమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు.
4: By circumstances he was in a difficult situation, but in his aspiration to see God he had intense desire.
3: అదే గ్రామములో ఒక పౌరాణికుడు ఈ పురాణము చెప్పుతూ సాయంకాలం ఈ విధంగా ప్రేక్షకులకు తగినటువంటి భక్తి మార్గంను ప్రబోధిస్తూ ఉండేవాడు.
4: ఇన్ ది సేమ్ విలేజ్ దేర్ వాజ్ ఎ పర్సన్ హూ వాజ్ ప్రీచింగ్ అండ్ హూ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ది ఫిలాసఫీ డ్యూరింగ్ ది ఈవినింగ్ టు ఆడియన్స్.
3: ఈ పసల కాపరికి తన యొక్క వృత్తిని మాని జీవించటం అసాధ్యం కనుక తన వృత్తిని యథారీతిగా చేసుకుంటూ సాయంకాల సమయమునకు పశువులన్నీ కూడాను తమ తమ ఇంటికి చేర్చి ఈ యొక్క సమావేశంలో పాల్గొనేటువంటి వాడు ఈ పసల కాపరి.
4: ఫర్ దిస్ కౌ హెర్డ్ బాయ్ ఇట్ వాస్ నాట్ పాసిబుల్ టు గివ్ అప్ హిస్ ప్రొఫెషన్ యాజ్ సచ్. దేర్ఫోర్ త్రూ అవుట్ ద డే హీ వుడ్ అటెండ్ హిస్ జాబ్. బై ది ఈవినింగ్ హీ వుడ్ లీవ్ ది అనిమల్స్ ఇన్ టు దర్ ప్లేస్ అండ్ దెన్ గో ఓవర్ టు ద ప్లేస్ వేర్ దిస్ ది హరికథ వాస్ ఆర్ శ్రవణం వాస్ గోయింగ్ ఆన్ అండ్ దెన్ హీ వుడ్ లిసన్ టు ఇట్ విత్ ఆల్ కేర్.
3: ఆనాడు ఈ పౌరాణికుడు విష్ణు యొక్క స్వరూప లక్షణాలను చక్కగా వర్ణిస్తూ వచ్చాడు.
4: ఆన్ ఎ పర్టికులర్ డే దిస్ పర్టికులర్ పర్సన్ హూ వాస్ డెలివరింగ్ ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ హీ వాస్ డిస్క్రైబింగ్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ విష్ణు.
3: ఇతను నల్లటివాడు, తెల్లని గ్రద్దను ఎక్కుతాడు, తెల్లని నామములు పెట్టుతాడు. ఇతను ఆరాధన చేసేటువంటి భక్తుల యొక్క అభిష్టమును నెరవేర్చును, వారు పెట్టినటువంటి నైవేద్యమును స్వీకరించును. ఇది పరమ సత్యము, భక్తి కలిగినటువంటి వారికి ఇది సాధ్యము అని పదే పదే బోధిస్తూ వచ్చాడు.
4: ఇన్ ది కోర్స్ ఆఫ్ దట్ డే డిస్కోర్స్ రిపీటెడ్లీ హీ వాస్ టెలింగ్ ది పర్సన్ హూ వాస్ గివింగ్ డిస్కోర్సెస్ వాస్ టెలింగ్ డిస్క్రైబింగ్ హరి యాజ్ ద వన్ హూ వాస్ డార్క్ అండ్ హూ రైడ్స్ ఎ వైట్ కైట్ అండ్ హూ వేర్స్ ఎ వైట్ మార్క్ ఆన్ ద ఫోర్హెడ్ and who is prepared to go to the rescue of all those people who seek shelter in him, and he is prepared to accept anything that is given as naivedyam or offering to him, and was repeatedly describing this.
3: ఈ పండితుడు వర్ణించినటువంటి చిత్రమును తన హృదయములోకి హత్తుకుంది.
4: This particular description which was given by Pandit made an indelible impression on the heart of that boy.
3: ఇంతే కాదు, ఈ పౌరాణికుడు నారాయణుడు గానలోలుడు కనుక భగవంతుని ప్రార్థన గానము చేత కరిగింపచేయడానికి వీలవుతుందని, ఈ గానమునకు భగవంతుడు లొంగుతాడని, వశుడవుతాడని కూడాను వర్ణించాడు.
4: దిస్ పండిట్ వాస్ డిస్క్రైబింగ్ దట్ గాడ్ ఈజ్ అ లవర్ ఆఫ్ మ్యూజిక్ అండ్ హీ కుడ్ బి వన్ బై సింగింగ్ ది ప్రేయర్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ మ్యూజిక్.
3: ఇతను దినము ఇంటి నుండి మధ్యాహ్న భోజనంకై అంబలి తీసుకుని పోయేటువంటి వాడు.
4: దిస్ కవర్డ్ బాయ్ యూజ్ టు క్యారీ సమ్ ఈటబుల్స్ డ్యూరింగ్ ది ఆఫ్టర్నూన్ టైం.
3: మధ్యాహ్న సమయము అయ్యేటప్పటికీ ఈ అంబలిని నారాయణకు నైవేద్యం చేసి తదుపరి నేను భుజించాలి అని ఆ పురాణికుడు చెప్పినట్టుగా భగవంతునకు నైవేద్యంగా అర్పిస్తూ గానం చేస్తూ వచ్చాడు.
4: దిస్ లిక్విడ్ ఫుడ్ విచ్ హి క్యారీడ్ ఫర్ హిస్ ఓన్ పర్పస్ హి యూజ్ టు జస్ట్ ఆఫర్ టు గాడ్ విత్ ఆల్ సిన్సిరిటీ అండ్ విత్ ఆల్ డివోషన్ అండ్ ప్రే టు హిమ్ టు పార్టేక్ ఇన్ ఇట్.
3: తెల్లగద్ద నెక్కినవు నల్లనయ్యా, ఈ చల్లదా మెల్లగాను రావయ్యా. తెల్లగద్ద నెక్కినవు నల్లనయ్యా, ఈ చల్లదాగా మెల్లగాను రావయ్యా అని గానం చేశాడు.
4: She began praying and singing this song. Oh, dark Lord, you ride on a white kite, I am told. You please come and partake this particular eatable.
3: ఈ విధంగా ఒక వారం వరకు చేశాడు. భగవంతుడు ఆరగించినటువంటి ఈ యొక్క అంబిలి నేను ఆరగించటమా, ఇది సరికాదని ఆ అంబిలిని ఇంటికి తెచ్చుకుంటూ వచ్చాడు. ఈ విధంగా జరిగేటప్పటికీ ఒక వారం లోపల ఈ యొక్క పసల కాపరి బలహీనుడయ్యాడు.
4: దిస్ పర్టికులర్ కవర్డ్ బాయ్ ఫర్ వన్ వీక్ కంటిన్యూస్లీ హీ బిగాన్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఇన్ ది వే దట్ ది పండిట్ హ్యాడ్ డిస్క్రైబ్డ్ హిమ్ అండ్ హీ డిడ్ నాట్ పార్టేక్ దట్ పర్టికులర్ థింగ్ అట్ ఆల్ బికాస్ దట్ వాస్ నాట్ షేర్డ్ బై ద లార్డ్ దట్ వాస్ నాట్ టేకన్ బై ద లార్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ వన్ వీక్ హీ బికేమ్ వెరీ వీక్.
3: ఈ వారం జరిగిన తర్వాత తనలో తాను చాలా అర్థపించాడు. నా గానము సరిగా లేదేమో, భగవంతునికి ప్రీతి కలిగే రీతిగా నేను పాడలేదేమో అని ఈ పాటను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు.
4: హీ సఫర్డ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ యాంగ్విష్ దట్ హీ హాస్ నాట్ బిన్ ఏబుల్ టు సింగ్ ప్రాపర్లీ దేర్ఫోర్ హీ హాస్ నాట్ బిన్ ఏబుల్ టు గెట్ ద లార్డ్ హూ రెస్పాన్స్ టు ఎ ప్రేయర్.
3: హృదయాన్ని కరిగించే రీతిగా తన భావాన్ని మరించుకున్నాడు.
4: He practiced singing and he thought that he would be able to just...
3: Balaheenudai aranyaniki cheraadu pasalanu tolukoni.
4: Weak as he was physically, he reached the forest.
3: Aakali vesindi.
4: He was feeling extremely hungry.
3: Bhagavantuniki arpitamu gavinchukunda bhojinchatam tanaku ishtam kaaledu.
4: He was not prepared to take without offering it to the Lord.
3: Taanu practice chesukunnatvanti yokka raagamulu. తెల్లగద్ద నెక్కినవో నల్లనయ్యా, నీవు చల్లగాను మెల్లగాను రావయ్యా అని గానం చేశాడు.
4: ఇన్ ది మోస్ట్ మెలోడియస్ వే దట్ స్వామి సేడ్ హి ప్రేయర్ టు ద లార్డ్ ఆస్కింగ్ ద లార్డ్ టు కమ్ డౌన్ అండ్ పార్టేక్ దట్ డ్రింక్ విచ్ హి హస్ జస్ట్ బ్రాట్ ఫర్ హిమ్.
3: ఈ రాగము తాళము భావము శృతి నాలుగు ఏకమైపోతానే నారాయణుడు దిగి వచ్చాడు.
4: There was perfect harmony in the feeling, in the tone, tune, and in the content and in the song, and Narayana descended.
3: అయితే ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు? తాను ఒక బ్రాహ్మణ రూపంతో ప్రత్యక్షమయ్యాడు.
4: How did he appear before him? He appeared in the form of a Brahmin.
3: ఈ అసల కాపరి ప్రశ్నించాడు, ఎవరయ్యా మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, బాటసారులా, ఏమిటని ప్రశ్నించాడు.
4: This cowherd boy questioned him. May I know who you are, please? Are you a traveler here?
3: నారాయణుడు చెప్పాడు, నేను నారాయణుడను, నీవు ప్రార్థించటం చేతనే నీకు దర్శనమిచ్చే నిమిత్తమే వచ్చాను అన్నాడు.
4: నారాయణ డిక్లర్డ్ దట్ ఐఎమ్ నారాయణ హిమ్సెల్ఫ్, యు హావ్ ప్రేయర్ ఫర్ మీ, దేర్ఫోర్ ఐ కమ్ డౌన్.
3: అప్పుడు నారాయణుడి గానం ఇష్టం కదా అనుకోని, బాపన్నయ్య చెప్పినట్టి రూపుదే అందచందములు చూడ అతను కాదే అన్నాడు.
4: థింకింగ్ దట్ నారాయణ లైక్స్ మ్యూజిక్ వెరీ మచ్ హీ గేవ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్ సెడ్ దట్ యూ డోంట్ కన్ఫార్మ్ టు ద డిస్క్రిప్షన్ గివెన్ బై ద పండిట్ దేర్ఫోర్ ఐ డోంట్ యాక్సెప్ట్ యూ యాజ్ నారాయణ.
3: ఆ బాపన్నయ్య చెప్పాడు, నల్లని ముఖంలో తెల్లని నామాలుగా ఉంటుంటాయి, గ్రద్దనెక్కి వస్తాడు అని చెప్పాడే, ఆ విన్నటువంటి విషయము ఈనాడు ప్రత్యక్షంగా కనిపించడం లేదే అని శ్రవణం ద్రష్టుము చూడండి, ఆ జ్ఞాతమును ద్రష్టు ఈ యొక్క రూపకంగా చూడాలని చెప్పని ఆశిస్తూ వచ్చాడు ఈ సాధకుడు.
4: దిస్ పర్టికులర్ కవర్ బాయ్ సాధక హీ జస్టే దట్ పండిట్ డిస్క్రైబ్ నారాయణ యాజ్ ద వన్ హూ ఇస్ డార్క్ వేరింగ్ ఎ వైట్ మార్క్ ఆన్ ద ఫోర్ హెడ్ అండ్ రైడింగ్ ఎ వైట్ కైట్ విల్ బి కమింగ్ బట్ ఇట్ డజంట్ సీమ్ టు బి ట్రూ. సో హియర్ యూ కెన్ సీ దట్ వాట్ ఎవర్ హీ హర్డ్ యాజ్ డిస్క్రిప్షన్ హీ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ బై సైట్.
3: కానీ భగవంతునికి ప్రత్యేకమైనటువంటి ఒక స్వరూపం అనేటువంటిది లేదు.
4: బట్ గాడ్ డస్ నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ యాజ్ సచ్.
3: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద, అనేక నేత్రములతో అనేక హస్తములతో అనేక శిరస్సులతో ఉండేటువంటి యొక్క భగవంతునకు ఒక్క రూపం అనేటువంటిది ఏ రీతిగా కల్పించడానికి సాధ్యమవుతుంది? కానీ భక్తుని యొక్క ప్రీతి నిమిత్తమై వాడు ఆశించినటువంటి, వాడు చింతించినటువంటి, వాడు విన్నటువంటి యొక్క స్వరూపాన్ని దర్శనమివ్వటకై తాను సిద్ధమై ఉంటాడు.
4: గాడ్ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ ఐస్, ఇయర్స్, హ్యాండ్స్, ఫీట్, బట్ ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ అండ్ సాటిస్ఫై ద డివోటీ హూ ఇస్ ఆస్పైరింగ్, హీ టేక్స్ వాట్ ఎవర్ ఫారం హీ హస్ బీన్ ప్రేయర్ ఫర్.
3: ఇది భక్తుని యొక్క భావస్వరూపమే కాని భగవంతుని యొక్క నిజ స్వరూపములు కాదు.
4: దిస్ ఇస్ నాట్ ద ట్రూ ఫారం ఆఫ్ గాడ్, బట్ ఇట్ ఇస్ ఓన్లీ ఫారం విచ్ హస్ బీన్ ఆస్పైర్డ్ అండ్ డిజైర్డ్ ఫర్ ది డివోటీ.
3: భగవంతుడు భావప్రియుడు కనుక ఈ భావమును పురస్కరించుకుని భక్తునికి ఆయా రూపంలో దర్శనమిస్తుంటాడు.
4: గాడ్ ఈజ్ ఎ పర్సన్ హూ లవ్స్ ఫీలింగ్స్ అండ్ దేర్ఫోర్ ఇన్ కీపింగ్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ ద డివోటీ హీ గివ్స్ హిస్ దర్శన్.
3: ఈ పసలికాపరి అభిష్టమును నెరవేర్చే నిమిత్తమై శ్రీమన్నారాయణ యొక్క ఆకారంలో దర్శింపచేశాడు.
4: గాడ్ బీయింగ్ ద వన్ హూ ప్లీజెస్ ద డివోటీస్ హీ టుక్ ద ఫారం ఆఫ్ విష్ణు టు సాటిస్ఫై దిస్ కౌహర్డ్ బాయ్.
3: విన్నాను, కన్నాను, కాని అతనితో చేరేది ఎట్లా అని ఈ పసలు కాపరి యోచిస్తూ వచ్చాడు.
4: ద నెక్స్ట్ థాట్ దట్ దిస్ కౌహర్డ్ బాయ్ గాట్ వాస్ ఐ హర్డ్ ఐ సా, హౌ టు రీచ్ హిమ్ ఇస్ ది నెక్స్ట్ క్వశ్చన్ విచ్ హీ వాస్.
3: విన్నంత మాత్రమున తృప్తి కలుగుడు సాధకుడు.
4: By merely listening, a sadhaka would not be satisfied.
3: Kannanta matramana itaniki tripti kalugadu sadhakudu.
4: He doesn't get satisfaction even by merely having a vision of him.
3: Atanito cherali.
4: He has to get merged into him.
3: Appude ee sadhakuniki paramanandam.
4: Then only he would get the a sadhaka would get bliss.
3: Darshanam ichadu narayanu antarthanam ayyadu.
4: Narayana gave darshan. And then he disappeared.
3: అదే చిత్రమును హృదయమునందు చిత్రించుకుని పసలికాపరి ఇల్లు చేరి అతన్ని చేరేటువంటి విధానం ఏమిటి అని నిరంతరము కూడాను చింతిస్తూ వచ్చాడు.
4: He pictured the form of Narayana as he saw in his own heart and this cowherd boy reached home. He continuously began inquiring and thinking as to how to reach him.
3: అదే విధముగానే సాధకుడు శాస్త్రము చేతను, గురువుల చేతను, అనుభవజ్ఞుల చేతను దైవము ఇటువంటి వాడు ఇట్ట ఉంటాడు అని మాత్రమే వింటూ వచ్చారు. ఇది ఏ జ్ఞాతు.
4: ఇన్ ది సేమ్ వే సాధకాస్ ఎయిదర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లిసనింగ్ టు ద లర్నెడ్ పీపుల్ ఆర్ రీడింగ్ స్క్రిప్చర్స్ ఆర్ లర్నింగ్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్డ్ వన్స్ దే హావ్ గాట్ ఎన్ ఐడియా అబౌట్ వాట్ గాడ్ ఈజ్ లైక్.
3: నిజమైనటువంటి సాధకుడు దీనితో తృప్తి నొందడు.
4: ఏ ట్రూ సాధక వుడ్ నాట్ బి హ్యాపీ ఆర్ సాటిస్ఫైడ్.
3: ఏది చేసినా, ఏది చూచినా, ఏది విన్నా, ఏది తలచినా ఆ చిత్రమునంది తాను తాదాత్మ భావాన్ని పొందాలి.
4: వాట్ ఎవర్ హీ డస్, వాట్ ఎవర్ హీ థింక్స్, వాట్ ఎవర్ హీ సీస్, వాట్ ఎవర్ హీ లిజన్స్, హీ హస్ టు బికమ్ వన్ విత్ ద పిక్చర్ విచ్ హీ రెడ్ అండ్ లెర్న్డ్.
3: తనలో మొట్టమొదట విన్నటువంటి విషయాన్ని ఊహ చిత్రంగా అభివృద్ధి పరచుకోవాలి.
4: ద థింగ్ విచ్ హీ హస్ హర్డ్ షుడ్ బికమ్ a form of imagination in his own heart.
3: ఈ ఊహ చిత్రమే భావ చిత్రంగా రూపొందుతుంది.
4: The form of imagination should become a form of feelings.
3: ఈ భావ చిత్రమే సాక్షాత్కార రూపకంగా కూడాను పరిణమిస్తుంది.
4: This will transform itself into a real experience.
3: క్రమంగా క్రమంగా క్రమంగా అది అభివృద్ధి గాంచి ఒకనొక దినమునకు ప్రత్యక్షంగా దైవాన్ని దర్శింపగలుగుతాడు.
4: గ్రాడ్యువలీ దిస్ విల్ ఇంప్రూవ్ అండ్ మేక్ ప్రోగ్రెస్ అండ్ ఆన్ ఎ పర్టికులర్ డే హి విల్ హావ్ ఎ రియల్ విజన్ ఆఫ్ ద లార్డ్.
3: కేవలం దర్శించడం మాత్రమే కాదు, ముఖాముఖిగా కూడాను అతనితో మాట్లాడటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది.
4: నాట్ మియర్లీ విల్ హి గెట్ ఎ దర్శన్ ఆఫ్ ద లార్డ్ హూ హి హాస్ ఆస్పైర్డ్ టు సీ, బట్ హి విల్ హావ్ ఎన్ ఆపర్చునిటీ టు కన్వర్స్ విత్ హిమ్,
3: నాట్ ఫేస్ టు ఫేస్.
4: హి విల్ హావ్ ఎన్ ఆపర్చునిటీ టు కన్వర్స్ face to face with the Lord.
3: ఈ విధంగా దైవముతో యథారీతిగా ప్రత్యక్షంగా మాటతో మాటు మాటతో మాటు ఈ విధంగా జరపటం చేత తాను కొంతవరకు తృప్తి పడతాడు.
4: After seeing him and talking to him face to face, he will have a little more of satisfaction.
3: అయితే నిజమైనటువంటి సాధకునకు ఇది కూడాను అంత సంతృప్తి చేకూర్చదు.
4: But for a true sadhaka, even this golden opportunity would not give him a satisfaction, full satisfaction.
3: Atanni cherali.
4: He wants to reach him, merge in him.
3: Vinnanu, chuchinanu, kani atanni pondali.
4: I have heard, I have seen, but I should reach him.
3: ఈ చూడటం మాత్రమే ద్రష్టుం చ.
4: ద్రష్టుం రెఫర్స్ టు సీయింగ్.
3: ఇంకా ప్రవేశం కావాలి.
4: ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ ప్రవేశం.
3: అతన్ని ఏ రీతిగా చేరడం?
4: హౌ టు రీచ్ హిమ్ అండ్ హౌ టు ఎంటర్ ఇన్ టు హిమ్.
3: ఇది నేను వేరు అతను వేరు అనేటువంటి యొక్క అతని అంశమనే అనేటువంటి ఒక భావము ద్రష్టంతో ఏర్పడిపోయింది.
4: ద ఫీలింగ్ దట్ ఐ హావ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ రీచ్డ్ బై సీయింగ్ హిమ్.
3: పూర్వ జ్ఞానంలో జ్ఞానంలో దైవం వేరు నేను వేరు అనేటువంటి యొక్క భేదం ఏర్పడింది.
4: ఇన్ ది స్టేజ్ ఆఫ్ జ్ఞాతం ఆర్ నోయింగ్ దేర్ వాజ్ ఎ ఫీలింగ్ దట్ గాడ్ ఈజ్ సెపరేట్ అండ్ హీ సెపరేట్.
3: ద్రష్టం అనేటువంటి యొక్క భావం చేత నేను అతని అంశము అనేటువంటి విశిష్ట అద్వైతంగా రూపొందింది.
4: ఇన్ ది నెక్స్ట్ స్టేజ్ వెన్ హీ సీస్ ద లార్డ్ హీ గెట్స్ ది ఫీలింగ్ దట్ హీ ఈజ్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లార్డ్ విచ్ ఈస్ ట్రూ ఆఫ్ విశిష్ట అద్వైత.
3: అతను నేను ఒక్కటే అనేటువంటి అద్వైతం చేరడానికి మార్గం ఏమిటి?
4: వాట్ ఈస్ ది వే to get the feeling that myself and Lord are one and the same?
3: దీనికి సాధకుడు యోచిస్తాడు.
4: సాధక థింక్స్ అబౌట్ దిస్.
3: నేను అతనిలోనైనా ఐక్యమైపోవాలి లేక అతనైనా నాలో లీనమైపోవాలి,
4: ఏదో
3: అప్పుడే ఏకమైపోతుంది అని విచారిస్తాడు.
4: ఏదో ఐ షుడ్ గెట్ మెర్జ్డ్ ఇన్ టు హిమ్ ఆర్ యు బికమ్ వన్ విత్ మీ, దెన్ ఓన్లీ దేర్ విల్ బి యూనిటీ.
3: నదీ ప్రవాహంగా ఉండినంత వరకు దాని రూప నామ రుచులు వేరుగా ఉంటాయి.
4: So long as it remains as a river and a flow, there is a separate name and separate identity for the river.
3: సముద్రములో ఐక్యమైన తర్వాత ఈ నది యొక్క రూపనామ రుచులంతా కోల్పోయి కేవలము సముద్రం యొక్క రూపమే, సముద్రం యొక్క నామమే, సముద్రం యొక్క రుచిని పొందుతుంది.
4: వన్స్ దిస్ రివర్ గోస్ అండ్ మర్జెస్ ఇన్ టు ద ఓషన్, ఇట్ గెట్స్ ది నేమ్ ఆఫ్ ది ఓషన్, ఇట్ గెట్స్ ది టేస్ట్ ఆఫ్ ది ఓషన్, ఇట్ గెట్స్ ది ఫార్మ్ ఆఫ్ ద ఓషన్.
3: కనుక నేను భగవంతునిలో నేను లీనం కావాలంటే భగవంతుని భావమే నాలో ఉండాలి, భగవంతుని చర్యలే నాలో ఉంటుండాలి, భగవంతుని యొక్క భావంలే నాలో ఉంటుండాలి, సర్వము భగవత్మయం కావాలి అని తాదాత్మ భావన పొందుతాడు.
4: If he wants to become one with the God, he has to get the feeling of the Lord, he has to get the form of the Lord, he has to get that particular characteristic of the Lord himself, then only he can become.
3: అతని గుణగణములే నాలో అభివృద్ధి కావాలి.
4: The characteristics and the attributes of the Lord should manifest themselves in me.
3: అతని విశాల హృదయమే నాలో ఉండాలి.
4: His broad-mindedness should become a part of.
3: అతని యందు ఉన్నటువంటి స్వార్థరహితమైనటువంటి భావం నాలో ఉండాలి.
4: The selfless feeling which dominates the Lord should become a part of me.
3: I and you are one anukunnappudu iddari oka tattvamulu ekamaipovali.
4: When you get the feeling I and you are one, there should be unity of feeling.
3: Kanukane ee oka bhavamulu nimittamai thanu aneka vidhamuluga kudanu poratam jarugutadu.
4: For getting this particular feeling he makes every effort and
3: ee poratamto ee natikeena oka natiki ఇతను అభిష్టాన్ని నెరవేర్చుకుంటాడు.
4: హి కంటిన్యూస్లీ స్ట్రైవ్స్ ఫర్ దిస్ అండ్ వన్ డే ఆర్ ది అదర్ హి ఇస్ గోయింగ్ టు గెట్ ది ఫుల్ఫిల్మెంట్.
3: ఇదే జీవితం యొక్క పరమ లక్ష్యం.
4: దిస్ ఈస్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్.
3: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి చేరిపోయినప్పుడే తన యొక్క జీవిత రహస్యము పూర్తి అవుతుంది.
4: ఫర్ ద లివింగ్ బీయింగ్స్ ఓన్లీ వెన్ ది రీచ్ the place or the spot from where they have come, the fulfillment will be there.
3: Laukika jagatlo manam oka vishayanni chakkaga vicharidam.
4: In the secular life we can see one particular aspect clearly.
3: Manaku chaala ishtamainatundi konni maamidi pandlu untuntai.
4: Certain mango fruits may be there which you like immensely.
3: నీకు ఇష్టమైనటువంటి బంగన్పల్లి మామిడికాయో లేక బందర్ రసమో చక్కగా నీకు అభిష్టంగా ఉంటుంటది, అభిరుచిగా ఉంటుంటది.
4: ఏ పర్టికులర్ బ్రాండ్ ఆఫ్ మ్యాంగో, బందర్ రసం ఆర్ అనదర్ టైప్ ఆఫ్ మ్యాంగో యూ మే లైక్ వెరీ మచ్.
3: ఈ పండ్లు బజారుకు వచ్చినాయి అని ఎవరు నీ మిత్రుల ద్వారా వింటావు.
4: యూ కమ్ టు నో త్రూ యువర్ ఫ్రెండ్ దట్ పర్టికులర్ బ్రాండ్ విచ్ యువర్ లైక్ హ్యాస్ కమ్ టు బజార్.
3: వింటానే ఒక విధమైనటువంటి ఆనందం వస్తుంది.
4: The moment you hear it, you get a particular type of satisfaction.
3: Anandam vachindi gaani anubhavam kaaledu.
4: You have got the joy but you have not experienced it.
3: Ee vinna takshaname ee stock ayipothundo emo ani aatrutato bazaarku vellutadu.
4: The moment you get the news, you rush to the bazaar to find out whether they are exhausted or
3: chustadu.
4: యూ హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్
3: మరింత తృప్తి అవుతుంది
4: దెన్ యూ గెట్ ఎ లిటిల్ మోర్ సాటిస్ఫాక్షన్
3: కానీ అవి ఇష్టం నెరవేరలేదు
4: బట్ స్టిల్ యు ఆర్ నాట్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్
3: దానికి డబ్బును ఇస్తాడు ఆ ఫలమును కొంటాడు
4: యూ పే ఫర్ ఇట్ అండ్ యూ అక్వైర్ దట్ పర్టికులర్ థింగ్
3: ఆ కొన్న ఫలమును బజారు నుండి ఇంటికి వచ్చేంత వరకు చూస్తూ చూస్తూ చూస్తూనే వస్తుంటాడు
4: అంటిల్ హీ రీచెస్ హోమ్ The one which he has purchased, the fruit which he has purchased, he goes on.
3: దీనికి కారణం ఏమిటి ఆ ఫలము పై ఉన్నటువంటి యొక్క ప్రీతిని
4: What is the reason for such an action on his part?
3: Because ఫలం అంటే అతనికి చాలా అభిమానము చాలా ఇష్టం
4: He has a great liking for that particular fruit.
3: ఈ ఇష్టం యొక్క రియాక్షన్ ప్రతిబింబమే తన యొక్క యాక్షన్ కు సరైనటువంటి యొక్క గుర్తు
4: Action proves what type of liking he has for that particular fruit.
3: కనుక మనలందు ఉండినటువంటి ఒక ప్రతి భావం కూడాను బహిర్ముఖంలో చూచినప్పుడు అది ఒక విధమైనటువంటి తృప్తిని చేకూరుస్తుంది.
4: When we see externally our feelings reflected or taking the form, we feel a lot of joy.
3: బయట మనము చూచేటువంటి ప్రతి విషయం కూడాను మన లోపల యొక్క భావం యొక్క చిత్తములే.
4: Whatever you see externally is only a reflection of your inner thought.
3: Reflection of inner being.
4: Inner reflection of inner being itself.
3: కనుక మనలందు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భావములు స్థిరంగా నిలిచి ఉంటుంటాయి.
4: In us, there will be certain form, certain desires and
3: ఈ స్థిరముగా నిలిచినటువంటి భావములు బహిర్ముఖములో అనుభవించడానికి మనం ప్రయత్నపూర్వకంగా సాధనలు సలపాలి.
4: These tendencies and feelings which are strong in us, We will have to just try to experience externally.
3: ఇంటికి తీసుకొస్తాడు ఈ ఫలమును.
4: This fruit is brought home.
3: చక్కగా కడుగుతాడు.
4: He washes it nicely.
3: తొట్టిని పెరికి వేస్తాడు.
4: He removes the skin.
3: తదుపరి తన నోటికి అందిస్తాడు.
4: Then he starts eating.
3: ఆనందంగా రసమును జుర్రుకుంటాడు.
4: Blissfully he enjoys the juice.
3: ఆ తరువాత పండు వేరు లేదు
4: వన్స్ హీ పార్టేక్స్ ఇట్
3: ఈ రసము వేరు లేదు బయట లేదు
4: ది జ్యూస్ ఈస్ నాట్ దేర్ అవుట్ సైడ్
3: ఈ రసము తనలో లీనమైపోయింది
4: ఇట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ హిమ్సెల్ఫ్
3: దీనితో తాను సంతృప్తి పడతాడు
4: విత్ దాట్ హీ గెట్స్ ఇమెన్స్ జాయ్
3: తన పూర్ణానందాన్ని పొందుతాడు
4: హీ కంప్లీట్స్ హీ గెట్స్ కంప్లీట్ బ్లిస్
3: ఎప్పుడు ఈ పూర్ణానందాన్ని పొందాడు
4: వెన్ డిడ్ హీ గెట్ దిస్ కంప్లీట్ జాయ్ అండ్ బ్లిస్
3: మొదలు తనకి ఇష్టమైనటువంటి యొక్క ఫలములు బజార్లోకి వచ్చాయి అనేటువంటిది వినటమే నాటు
4: ది ఫస్ట్ థింగ్ ఈజ్ హీ కేమ్ టు నో హీ హర్డ్ అబౌట్ ద పర్టికులర్ ఫ్రూట్ హ్యావింగ్ కమ్ టు ద బజార్ దిస్ ఈజ్ జ్ఞాతు
3: విన్న తక్షణమే ఏదో బజార్కి వచ్చినాయి నాలో డబ్బు లేదు అని చెప్పి నిరుత్సాహానికి చాలా ఇవ్వలేదు
4: ఆఫ్టర్ coming to know it after hearing about it he did not get discouraged that
3: na ichchani nerveechukune nimittamai appaina sappaina emaina chesina sare naaku aa phalamunu pondali chudali aneetunte oka teevramainatunte oka apekshatanlo abhruddhi kavali
4: he developed an intense desire to satisfy the particular act of having and enjoying it so he went to the bazaar
3: kanukane ee aatrutcheta thanu bazaar ki vetam phalamunu chudtam drashtum
4: With great intensity of desire, going to the bazaar and taking a look at it is drashtum.
3: ఈ చూచిన ఫలమును తాను పొందటం పొందిన ఫలమును అనుభవించటం ఇది ప్రవేశం.
4: Afterwards, he sees the fruit, he acquires it and he eats it. This is తత్వేన ప్రవేశం.
3: అయితే ఈనాటి సాధకుల యొక్క భావములు ఈ రీతిగా ఉన్నవా?
4: But today's sadhakas, the feelings of today's sadhakas, are they like this?
3: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ ఎందరి మహనీయుల యొక్క వాక్యములు విన్నప్పటికీ ఎన్ని ఉపన్యాసములో మనం ప్రవేశించినప్పటికీ భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అంతట్లోనే మనం తృప్తి పడిపోతున్నామే కానీ అతన్ని చూడాలి చూడాలి అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క అపేక్ష మనలో అభివృద్ధి కావాలి
4: ఆఫ్టర్ లిసనింగ్ టు ద నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ And after reading a lot of scriptures, after knowing that there is God and God exists, we will have to develop an intense desire to see Him. Otherwise, there is no use.
3: Manaku mundu abhiruddhiki taginatunte avakashaniki manam taginatunte paatu padali.
4: we have to make efforts and strive for making some progress in the direction of having a vision of the Lord.
3: Aneka mandi ikkada vidyavantulu vidyarthulu untunnaru.
4: There are quite a few students and teachers here.
3: Oka vidyarthi prathama class lo praveshinchagane danito trupti padadu.
4: A student after entering into the very first standard,
3: ఒక్కొక్క సంవత్సరముకు ఒక్కొక్క సంవత్సరముకు ఒక్కొక్క క్లాసుకు మారి ఉన్నత స్థాయికి పోవాలని అభిలషిస్తుంటాడు.
4: He would not get satisfaction by merely joining first standard. He aspires to go for higher standards.
3: ఒకే క్లాస్ లోపల రెండు సంవత్సరం ఉన్నాడంటే వానికి ఒక విధమైనటువంటి నిరుత్సాహం బయలుదేరుతుంది.
4: If a student is in the same class for 2 years, he develops a sort of despair and despondency.
3: నిరుత్సాహం మాత్రమే కాదు, తోటి విద్యార్థులతో అవమానంను కూడా అనుభవిస్తాడు.
4: నాట్ మియర్లీ డిస్కరేజ్మెంట్ బట్ హీ ఈస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ రిడిక్యూల్ బై హిస్ కలీగ్స్.
3: అదే విధంగానే మనము నిరంతరం కూడాను ద్వైతంలోనే కాలం గడిపితే సాధకుల మధ్య మనకు చాలా ఒక విధమైన చౌక బారిపోతాం.
4: వి బికమ్ చీప్ ఇన్ ద ఐస్ ఆఫ్ అదర్ సాధకస్. హి విల్ రిమైన్ ఇన్ సేమ్ ఫస్ట్ స్టేజ్ ఇట్సెల్ఫ్ కంటిన్యూస్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం.
3: ఇతర సాధకుడప్ప చాలా సంవత్సరం నుంచి కూడాను చదువుతున్నాడు, గ్రంథాలు చదువుతున్నాడు, ఉపన్యాసాలకు వెళ్తున్నాడు, వేదాలను పఠిస్తున్నాడు, ఏమి ప్రయోజనం? ఉన్న స్థానంలోనే ఉన్నాడు.
4: అదర్స్
3: అనేటువంటి యొక్క హేళనకు గురి అవుతాడు.
4: అదర్స్ వుడ్ రిడిక్యూల్ బై టెలింగ్ దిస్ పర్సన్ హెస్ బీన్ గోయింగ్ అండ్ లిసనింగ్ టు ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ రీడింగ్ ఎ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ బట్ వాట్ ఈస్ ది యూస్? దేర్ డజంట్ సీమ్ టు బి ఎనీ ప్రోగ్రెస్.
3: ఇది తమో గుణం యొక్క లక్షణాలు.
4: దిస్ ఈస్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ తమో గుణం.
3: ఈ తమస్సును మనము దూరం చేయాలి.
4: వీ హ్యావ్ టు రిమూవ్ దిస్ తమస్.
3: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించాలి.
4: వి హావ్ టు ఎంటర్ ఇంటూ ది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ విశిష్టాద్వైత ఫ్రమ్ ద్వైత స్టేజ్.
3: అనగా ఏమిటి? మనం విన్నటువంటి విషయాలను మనం ధ్యానమునందు లేక జపమునందు మరే విధమైనటువంటి చింతనయందు ఈ దైవత్వాన్ని దర్శించడానికి ప్రయత్నించాలి.
4: In meditation or continuous contemplation, we have to just try to get a vision of what we have heard.
3: ఈ విధమైనటువంటి యొక్క ఆవేదనతో తాపముతో మనం భగవంతుని దర్శించినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో మాట్లాడినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో ఆడుకుని పాడుకుని ఆనందాన్ని అనుభవించినంత మాత్రమున తృప్తి చెందరాదు. అతనిలో ఏకమైపోవాలి, అతనిలో లీనమైపోవాలి, ఇద్దరూ ఒక్కటైపోవాలి. ఈ తత్వాన్ని మనం హృదయంలో భద్రం చేసుకోవాలి. ఇదే తాపం చేతనే
4: getting an opportunity to have a vision, to have an opportunity to face to face see him, converse with him, serve him and get all these opportunities. Even then we should not be satisfied. We will have to try to go to the next stage.
3: ee advaitam aneetuvanti oka ekatvamunaku cheriyanta varaku kudanu veeniki e maatram kudanu shanti vishranti undakudadu.
4: There should be never rest or peace of mind and contentment until he reaches the stage of advaita.
3: కాని ఈనాటి మానవుడు దేహం యొక్క విశ్రాంతిని మానసిక శాంతిని కోరుతున్నాడు. అంత మాత్రమే కాని ఆత్మశాంతి కావాలి.
4: But today's man is aspiring for rest for the body, peace of the mind. But this is no good.
3: ఆత్మశాంతి ఎప్పుడు? ఆత్మతో ఆత్మ చేరినప్పుడే ఆత్మశాంతి.
4: He has to try to get the peace of Atma only when you become
3: ఆత్మ నిరంతరము శాంతి స్వరూపమే.
4: Atma is continuously very embodiment of peace.
3: Aithe amsha roopamto undinatvanti oka jeevaatma tattvamu paramaatma tho ekam kavali.
4: But the aspect of the jeevaatma, it has to become one with paramaatma.
3: Ee nadi samudram nunche puttindi.
4: River is born from ocean.
3: Meghamuluga tayarayindi.
4: It has become clouds.
3: Meghamuluga tayarinappudiki dvaitanga yerpadipoyindi. Samudram veru, meghamulu verayindi.
4: Once it became clouds, there was dualism, there was separation. Clouds are separate, ocean is separate.
3: Aithe ee dvaitam lopala advaitanni visishta advaitanni oka ruchi roopakanga marchukundi.
4: This must take the form of a particular taste in the form of embodiment of peace.
3: Aithe amsha roopamto undinatvanti oka jeevaatma tattvamu paramaatma tho ekam kavali.
4: But the aspect of the jeevaatma, it has to become

0: This must take the form of a particular taste in the form of visishta.
1: సముద్రపు నీరు.
0: The waters of the ocean would be salty.
1: క్లౌడ్గా మారేటప్పటికి తీయగా రూపొందుతుంది. ఇదే విశిష్టాద్వైతం.
0: Once it becomes a cloud, it becomes sweet. This may be compared to విశిష్టాద్వైతం.
1: ఈ తీయదనం అనేటువంటి ఒక విశిష్టాద్వైతం అనేటువంటి దీని నుంచి కూడాను ప్రేమ బిందువులు ఆ భగవంతుని పైనటువంటి ప్రేమోన్మత్తుడైనటువంటి ఈ బిందువులే వర్షంగా రూపొందుతాయి.
0: This particular water which has become clouds, it has to come in the form of rain, in the form of the rain of love.
1: ఆనందం అనేటువంటి ప్రవాహంలో ఇది పరిగెత్తిపోతుంది తన యొక్క స్వస్థానము చేరటానికి.
0: This water which comes from the clouds becomes a river and with great enthusiasm wants to join again the ocean.
1: ఇది ద్రష్టుని యొక్క ఆవేదనం.
0: This is the anguish or the ask.
1: ఈ విశిష్టంతో చేరినటువంటి యొక్క ఈ ప్రవాహము అద్వైతము తన యొక్క స్వస్థానమైన సముద్రంతో లీనమైపోతుంది.
0: This particular special form of the water in the form of river has to get itself merged into the ocean and reach its home.
1: కనుకే మానవులుగా పుట్టాము, మానవులుగా జీవిస్తున్నాము, సాధకులుగా బయలుదేరాము.
0: We are born as men, living as men, and we have taken up the path of
1: satsangamto cherinaamu.
0: We have joined good company.
1: సర్వేశ్వరత్వాన్ని శ్రవణం చేస్తున్నాము.
0: వీఆర్ లిజనింగ్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ సర్వేశ్వర.
1: కానీ సాక్షాత్ సర్వేశ్వరుని దర్శించడానికి పూనుకోవాలి.
0: బట్ వీ హావ్ టు టేక్ నౌ మేక్ ఎన్ ఎఫర్ట్ టు హావ్
1: దర్శించినంత మాత్రమే తృప్తి నొందరాదు.
0: టు హావ్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్ అండ్ వీ షుడ్ నాట్ బి సాటిస్ఫైడ్ ఈవెన్ విత్ దట్.
1: దైవంతో సంభాషణ జరిపినంత మాత్రమే తృప్తి నొందరాదు.
0: బై మియర్లీ హావింగ్ ఎన్ ఆపర్చునిటీ టు టాక్ టు ద లార్డ్ వీ షుడ్ నాట్ బి హ్యాపీ.
1: తనతో ఏకమైపోవాలి.
0: వీ షుడ్ బికమ్ వన్ విత్ హిమ్.
1: అప్పుడే ఈ జీవితానికి ఒక విధమైన సార్థకత ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ దిస్ లైఫ్ గెట్స్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్.
1: ఈ విధంగా ధనంజయునకు బోధించాడు.
0: దిస్ పర్టికులర్ వే కృష్ణ టాట్ అర్జున.
1: ధనంజయ అనేక పేర్లు ఉంటున్నాయి. అర్జున, పాల్గొన, పార్థివ, కిరీటి, సేతువాన, వివిచేయ, జయకృష్ణ, సవిజాతి, ధనంజయ అని. ఈ ధనుంజయ అనేటువంటిది కడపటి పేరు, కడపటి బిరుదు.
0: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ నేమ్స్ గివెన్ టు అర్జున. అర్జున, ఫల్గుణ, పార్థి అండ్ ధనుంజయ.
1: ఈ ధనుంజయ అనేటువంటి దానికి ప్రతి ఒక్కరి లోకరీతిగా సంపాదించుకున్నటువంటివి.
0: ఆల్ దీస్ టైటిల్స్ విచ్ అర్జున హెస్ గాట్ హ్యావ్ బీన్ వన్ ఇన్ ఎ వరల్డ్లీ వే.
1: ప్రపంచము లోపల అనేక మందికి అనేక బిరుదులు ఉంటాయి. పద్మశ్రీ, పద్మవిభూషణ, ఇలాంటి ఎవరిస్తున్నారు? ప్రభుత్వం యొక్క ప్రధాన స్థానం నుంచి వస్తుంటాయి.
0: ఇన్ ది వరల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైటిల్స్ ఆర్ కన్ఫర్డ్ ఆన్ పీపుల్ లైక్ పద్మశ్రీ, పద్మవిభూషణ. హూ కన్ఫర్స్?
1: అర్జునుడికి ఈ టైటిల్ అంతా ఎవరిచ్చారు? సాక్షాత్ కృష్ణుడే ఇచ్చాడు.
0: అర్జున హూ కన్ఫర్డ్ ఆల్ దీస్ టైటిల్స్? ఇట్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ డివినిటీ.
1: కట్టకడపటి యొక్క టైటిల్ ఏమిచ్చాడు? సున్వంతి విస్తే అమృతస్య పుత్ర అన్నాడు. నాయనా, నీవు అమృతపుత్రుడు కాదు, అమృతపుత్రుడవు అని, నీవు ఈ అనుతత్వాన్ని ఏమాత్రం కూడా నీవు లెక్క చేయొద్దు అని చెప్పాడు.
0: విచ్ ఇస్ ది అర్జున అండ్ ద టైటిల్ ఆఫ్ ఓ అర్జున, యూఆర్ ది వెరీ సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ ఇట్సెల్ఫ్ అండ్ యూఆర్ నాట్ ది సన్ ఆఫ్ మార్టాలిటీ.
1: కనుక ఈ ధనంజయ అనేటువంటి దానికి అనేక సందర్భముల లోపల అతనికి ఈ విధమైనటువంటి బిరుదును అందుకోగలుగుతూ వచ్చాడు.
0: ధనంజయ అర్జున హాస్ బీన్ ఏబుల్ టు గెట్ ఏ నంబర్ ఆఫ్ టైటిల్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్.
1: గాంధీవమును పొందే నిమిత్తమై ఏకస్తంభం పైన అనేక వర్షములు తపస్సు ఆచరించాడు.
0: టు గెట్ ద వెపన్ ఆఫ్ గాంధీవ హీ డిడ్ గ్రేట్ పెనన్స్.
1: కట్టగడపటికి తీవ్రమైనటువంటి వైరాగ్యం చేతను, తీవ్రమైనటువంటి దీక్ష చేతను, పట్టుదల చేతను, దృఢము చేతను, ధైర్యము చేతను అనేక ఇబ్బందులు అతనికి ఎంటాడినప్పటికీ ఎదుర్కొని ఈ యొక్క ధనుస్సును సాధించాడు.
0: హీ ఫేస్డ్ ఎ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది ప్రాసెస్ బట్ విత్ ఎ లాట్ ఆఫ్ కరేజ్, కన్విక్షన్, ఫెయిత్, డిటర్మినేషన్, రిజాల్వ్ హీ వన్ అల్టిమేట్లీ ద వెపన్.
1: ఈ ధనుస్సును సాధించడం పూర్వము పంచభూతములు కూడాను అతన్ని ఎదురు తిరిగినాయి. దానిని లెక్క చేయక తాను సాధిస్తూ వచ్చాడు.
0: He did not care for them. He was firmly resolved.
1: Dhanushunu sadhi

0: అయినటువంటి వాడు కనుక అర్జున నీవు ధనుంజయవు ధనుంజయుడవు అన్నారు.
1: బికాస్ హీ వాజ్ ఏబుల్ టు విన్ దట్ ధనుస్, లార్డ్ కన్ఫర్మ్డ్ మోరల్లీ ఇన్ ది నార్మల్ వే, హీ వాజ్ ఆల్సో కాల్డ్ లేటర్ ఆన్ యాజ్ ధనుంజయ.
0: దీనికి కూడా నువ్వు అర్థం లేకపోలేదు.
1: There is a meaning for this.
0: Rajasuyagam cheyataniki Dharmaraju poonukunnadu.
1: Dharmaraja undertook Rajasuyagam.
0: Kani durtulaina durmargulaina tunti yokka Dhritarashtra kodukulu Dushyasana Duryodhanalu rajyam elutunnaru.
1: During that particular time, unfortunately, there were these wicked, bad people, the sons of Dhritarashtra in the form of...
0: Kani Pandavulaku kajanalo ematramu paisa ledu.
1: In the treasury of Pandava, there was no money.
0: Dharmajudu Arjunuku cheppadu, Tammuda, manam rajasuya yagam cheyatam ante idi samanyamainatundi kaadu. Krishnudu emo cheyavani cheptunnadu. కానీ దీనికి తగినటువంటి ధనం కూడా మనకు అవసరమే కదా, ఎక్కడ దీనిని ప్రోగు చేసుకోవటం అని అన్నాడు.
1: ధర్మరాజు టోల్డ్ అర్జున, అర్జున ఇట్ మీన్స్ ఏ హెవీ ఎక్స్పెండిచర్ టు పర్ఫార్మ్ దిస్ యజ్ఞ అండ్ దేర్ఫోర్ హౌ టు గెట్ దిస్ పర్టికులర్ మనీ.
0: అప్పుడు అర్జునుడు చెప్పాడు, కల్పవృక్షంలో దగ్గర పెట్టుకుని మనకి ఈ కంగారు ఎందుకు అన్నా, సర్వరక్షకుడైనటువంటి కృష్ణుడే మన రక్షకుడిగా ఉంటున్నప్పుడు ఈ ధనమునకేమి తక్కువ, తన ఒక్కతూరి ఆశీర్వదించి పంపితే కావలసినంత ధనమును తెస్తానన్నాడు.
1: అర్జున రిప్లైడ్ ధర్మరాజా, వై షుడ్ వి బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫర్ గెటింగ్ మనీ అట్ ఆల్, వెన్ వీఆర్ హ్యావింగ్ ద విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కృష్ణ, వై షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ గెటింగ్ మనీ అట్ ఆల్, వన్స్ కృష్ణ బ్లెసెస్ మీ ఐ కెన్ గెట్ ఎనీ అమౌంట్.
0: అర్జునుడు ఈ రాజసూయ యాగము నిమిత్తమై ధనము నిమిత్తమై డొనేషన్లకు బయలుదేరాడు.
1: అర్జున వెంట్ అవుట్ ఫర్ గెటింగ్ వెల్త్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డొనేషన్ ఫర్ దిస్ పర్టికులర్ యాగ.
0: ఎప్పుడు ధర్మజుడు ఈ విధమైనటువంటి రాజసూయ యాగం చేస్తున్నాడనేటువంటిది వినేటప్పటికీ ఎవ్వరు కూడా నువ్వు వెనుకంజ వేయలేదు, ఎవ్వరు తలుపులు కూడా దగ్గరికి పోనక్కరలేదు. రాజులే వచ్చి ఈ యొక్క అర్జునుడు చూచి కావలసినంత ధనమును ఇస్తూ వచ్చారు.
1: Ruling various nations, they came to know that Dharmaraja was performing this yaga, they came of their own and offered wealth to Arjuna.
0: ఈ యొక్క ధనమును ఏనుగులతో తీసుకుని వచ్చాడు అర్జునుడు.
1: He brought wealth in such huge quantities they were to be carried on elephants.
0: ధనము రాసులుగా బయలుదేరినాయి.
1: There were heaps of wealth and money.
0: కృష్ణుడు వచ్చి చూచాడు, ఏమీ తెలియనటువంటి వాడిగా ధర్మజ ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు.
1: లార్డ్ కృష్ణా కేమ్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హి డిడ్ నాట్ నో అండ్ హి ఆస్క్డ్ అర్జున్, ధర్మజ హౌ డిడ్ యు గెట్ సో మచ్ ఆఫ్ వెల్త్, ఫ్రమ్ వేర్ డిడ్ యు కేమ్.
0: అప్పుడు కూడాను ధర్మజుడు మన సోదరుని యొక్క ప్రభావం అని అర్జునుడు చూపించాడు.
1: ధర్మజ ఇన్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ హి వాజ్ జస్ట్ టెల్లింగ్ ఇట్ ఇస్ ఆల్ అకౌంట్ ఆఫ్ మై బ్రదర్ హు హావ్ గాట్.
0: అప్పుడు కూడాను కృష్ణుడు ధనంజయ అని పిలిచాడు.
1: దెన్ అగైన్ కృష్ణ జస్ట్ కాల్డ్ అర్జున ధనంజయ.
0: ధనమును ప్రోగు చేసినాడు కనుక, ధనమును జయించినాడు కనుక ధనంజయుడని, ధనస్సును జయించినటువంటి కనుక ధనంజయుడని ఈ విధమైనటువంటి యొక్క పేరు రావటం చేతనే కృష్ణుడు మాటి మాటికి ధనంజయ పార్థ అనేటువంటి యొక్క పేరుతో అతన్ని సంబోధిస్తూ వచ్చాడు.
1: అప్రిషియేటింగ్ హిమ్ దట్ హీ హస్ బీన్ ఏబుల్ టు కాంక్వర్ సో మచ్ ఆఫ్ వెల్త్ అండ్ అక్యుములేట్ సో మచ్ ఆఫ్ వెల్త్, కృష్ణ బిగాన్ అడ్రెస్సింగ్ హిమ్ క్వైట్ ఆఫన్ ధనంజయ ధనంజయ.
0: కృష్ణుడు అర్జునుకు పార్థ అని కూడాను ప్రధానమైనటువంటి ఒక పేరు.
1: Another name that is given to Arjuna is Partha.
0: Prithvi putrudu kanuka atariki Parthudu ani oka artham.
1: He is the son of the earth and therefore that name is appropriate. Prithvi putraha Partha.
0: Munmundu ee Arjuna yokka perlaku taginatvanti yokka arthani kuda manam gurtinchi dani chakkareeti roopala manam aacharanalo pettadaniki prayatnistam.
1: In future we will try to know a little more of the names of Arjuna and after knowing it we'll try to put it into practice.
2: That was the sixth discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 7th August 1984, Bhagavan showed us the three stages in the journey of a devotee. towards God, knowing about God, seeing God, and becoming one with God.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

0: You have just heard bhajans sung by devotees from Belgium.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
2: Divine Droplet, a small excerpt of a divine discourse delivered by Bhagavan Sri Satya Sai Baba. Prema, or love, is the basis of everything and hence should be spread all over the world. Swami explains this in a beautiful manner through this audio clip by giving an example of bulb, wire and current. This audio clip has been taken from the discourse delivered on 2nd March 1934.
3: ప్రేమస్వరూపులైన బాలబాలికలారా, మనం ఈ వల్లభా స్టేడియంలో అనేకమైనటువంటి బల్బులంతా మనము ప్రకాశిస్తూ ఉండేటువంటిది చూస్తున్నాం.
4: ప్రేమస్వరూపస్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ దిస్ వల్లభా స్టేడియం వీఆర్ నౌ నోటీసింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బల్బ్స్ దట్ ఆర్ షైనింగ్ డిఫరెంట్లీ.
3: ఇప్పుడు అనేక రకములుగా అనేక ప్రదేశములలో అనేక బల్బులుగా మనకు ప్రకాశం కలుగుతూ ఉండాలి.
4: In several places, in many ways, in manifold different kinds of bulbs, we are observing them shining.
3: కానీ బల్బులు వేరువేరుగా కనిపిస్తుంటాయి, కానీ కరెంటు ఒక్కటిగానే ఉంటుంది.
4: These bulbs are different and they appear to be different from each other, but the current that is flowing through them is one and the same.
3: అదే విధంగానే మీ దేహమంతా కూడాను బల్బులు వంటివి.
4: In the same manner, all your bodies are comparable to different bulbs.
3: మీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి యొక్క దివ్యత్వమే ఇందులో కరెంట్.
4: ది డివైన్ ఆత్మ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ యూ ఈస్ ది కరెంట్.
3: ఇటువంటి కరెంటు లోపల సత్యము ధర్మము అనేటువంటి వైర్ దీనికి కనెక్షన్ చేసుకోవాలి.
4: ఇట్ ఈస్ టు కనెక్ట్ సచ్ అ కరెంట్ త్రూ ఆల్ దీస్ బాడీస్ యూ హ్యావ్ టు యూజ్ ది టూ వైర్స్, ది వైర్ ఆఫ్ ట్రూత్ అండ్ ది వైర్ ఆఫ్ రైట్ కాండక్ట్.
3: ఇప్పుడు ఈ బల్బు లోపల చల్లటి చక్కని ప్రకాశవంతమైనటువంటి జ్యోతి మనకు కనిపిస్తుండాలి.
4: అట్ దిస్ మోమెంట్ ఇన్ దిస్ బల్బ్ వీ డూ ఫైండ్ సంథింగ్ విచ్ ఇస్ నైస్ అండ్ ప్లెజెంట్ అండ్ బ్రైట్.
3: ఆ ప్రకాశమే ప్రేమ.
4: దిస్ షైనింగ్ దట్ యు సీ ఇన్ దిస్ బల్బ్ ఈస్ ప్రేమ.
3: ఈ ప్రేమ లేనటువంటి యొక్క మానవుడు జగత్తులో లేడు.
4: There is no man in this world in whom this prema does not exist.
3: ఈ ప్రేమను అనేక రకములుగా పిలువవచ్చును, అనేక మార్గములు ఉపయోగపెట్టుకోవచ్చును.
4: One may designate and call this prema by different names. One may utilize the prema that is in him in many different ways.
3: కనుక ప్రేమ అనేటువంటిది ఏక స్వరూపమైనటువంటిది కానీ అనేకత్వాన్ని వహించినటువంటిది కాదు.
4: బట్
3: మనకు కనిపిస్తుండాలి.
4: At this moment, in this bulb, we do find something which is nice and pleasant and bright.
3: Aa prakasame prema.